ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు మృగములు

0: countries which do not know any type of education in the world are observing a code and the divine rules and living their lives accordingly. That being so, should not the man who is endowed with intelligence and cleverness observe these things? He doesn't seem to have that much of intelligence either.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Inati manavudu pakshula vale galilo tirigatam nechukunnadu.
0: Today's man has learned to fly like birds in the sky.
1: Samudramulo chepala vale eedatam nechukunnadu.
0: He has also mastered the knowledge of swimming like fish in the ocean.
1: Kani prapanchamulo bhoomi paina manavuniga jeevinchatam nerchukoledu.
0: But he has not learned to live like man on earth in this world.
1: Modati rendu vishayamulu kodanu science nerpthu vachindi.
0: Science has taught the first two important things.
1: Galilo egaratamu
0: flying
1: neerilo jeevinchatamu science nerpthu vachindi.
0: Science has taught to fly in the air and to live life in the oceans.
1: Kani bhoomi paina manaviniga jeevincheetvanti vidyanu science nerpaledu.
0: But science has not taught the man to live like man on earth.
1: Itti vidyanu nerpunadi matamu maatrame.
0: This religion alone has taught man to live a life.
1: Kanuka మతమును విమర్శించక ఈ యొక్క సైన్స్ అభివృద్ధి రావాలంటే మతమును ఆశ్రయించవలసి వస్తుంది.
0: ఇఫ్ సైన్స్ హ్యాస్ టు డెవలప్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ టు టేక్ షెల్టర్ అండ్ రిలిజియన్.
1: మతమనగా కేవలము మూఢ విశ్వాసముతో కూడినటువంటిది కాదు.
0: రిలిజియన్ ఈజ్ నాట్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ బ్లైండ్ ఫెయిత్.
1: కేవలం విచక్షణ జ్ఞానము కలిగి పవిత్రమైన భావముతో జీవితం యొక్క భవిష్యత్తును ఆశించి విమర్శించి విచారించి నిర్ణయమునకు తెచ్చుకున్నదే మతం.
0: రిలిజియన్ ఈజ్ దట్ విచ్ కన్ఫర్స్ ద డిస్క్రిమినేషన్ గివ్స్ ద సేక్రెడ్ ఫీలింగ్ టీచర్స్ ద మ్యాన్ టు లుక్ టు ఫ్యూచర్ with a discrimination power.
1: Matamulanni koodi manchine bodhinchu.
0: All the religions have taught only good things.
1: Telisi melugavalenu telivi thoda.
0: One has to conduct oneself knowing this truth.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If one's mind and thinking is right, which religion can be bad?
1: Kanuka matamu cheddadi enaatiki kaadu.
0: A religion can never be bad at any time.
1: Kanukane goppa vaigyanikudainatundi Einstein kudanu cheppadu.
0: That is why a great scientist like Einstein also said
1: science ku matamunaku kontha varaku sambandha bandhavyam untunnadi.
0: There is a kind of relationship between science and religion.
1: Science leni matamu kuntidaniyu.
0: A religion without science is lame.
1: Matamuleni science gruddidaniyu a scientist velladi chesadu.
0: A science without religion is blind, said the scientist.
1: Kanuka manavattamulo undinatunti okka vyaktitvani vikasimpa chesi prakatimpa chesi daniki matamu ento sahayakariga untundi.
0: Religion is greatly helpful to blossom the personality of man and to declare his innate divine personality.
1: Anekattamuloni ekatvanni nirupimpajeyunade matam.
0: Religion is the one which proves and shows unity in diversity.
1: సర్వమత సమత్వమును కూడా నువ్వు బోధించేటువంటిది మతము.
0: రిలిజియన్ ఆల్సో టీచర్స్ ద యూనిటీ ఆఫ్ ఫెయిత్స్,
1: సర్వమతముల సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్,
1: సర్వమతముల యొక్క కీలకము.
0: ది మిస్టరీ బిహైండ్ ఆల్ ద రిలిజియన్స్,
1: సర్వ మార్గముల యొక్క గమ్యము.
0: ది గోల్ ఆఫ్ ఆల్ ది పాత్స్,
1: చిత్తశుద్ధియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: కనుక నీ మతములన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించేటువంటి యొక్క పవిత్ర మార్గములే కాని కేవలము ఒకరికొకరు ద్వేషించుకొని మానవత్వాన్ని నాశనం చేసుకునేటువంటి యొక్క మార్గములు కావు మతం.
0: దేర్ఫర్ ఆల్ ది రిలిజియన్స్ ఆర్ ది పాత్స్ విచ్ ఎయిమ్ అట్ బ్రింగింగ్ అబౌట్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్. దే డు నాట్ టీచ్ హేట్రేట్ బిట్వీన్ రిలిజియన్స్, దే డు నాట్ డిస్ట్రాయ్ ద హ్యూమన్ కైండ్.
1: ఏ మతములకు సంబంధించినటువంటి నియమములు ఆ మతం నందున్నవి.
0: ది కోడ్ అండ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఈచ్ రిలిజియన్ ఈజ్ అప్లికబుల్ టు ఇట్స్.
1: ఏ మతము అసత్యమాడమని కాని అన్యాయము చేయమని కాని బోధించటం లేదు.
0: నో రిలిజియన్ టీచర్స్ దట్ వన్ షుడ్ టెల్ అన్ట్రూత్ అండ్ వన్ షుడ్ ఫాలో ది పాత్ ఆఫ్
1: భారతీయ ఉపనిషత్తులన్నీ కూడాను సత్యం వద, ధర్మం చెర, ధర్మమును ఆచరించు, సత్యమును పలుకు అని ప్రబోధిస్తూ వచ్చున్నది.
0: ఆల్ ది ఉపనిషత్స్ హావ్ టాట్ స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: అన్ని మతముల వారు కూడాను ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క మార్గమునే ప్రబోధిస్తూ వచ్చున్నది మానవులకు.
0: ఆల్ ది రిలిజియన్స్ ఆర్ టీచింగ్ మ్యాన్ ది సీక్రెట్ ట్రూత్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి మతములు.
0: రిలిజియన్ ఎయిమ్స్ అట్ బ్రింగింగ్ అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్,
1: మానవత్వం యొక్క విలువలను ప్రబోధించినటువంటి మతములు.
0: ఆల్ ది రిలిజియన్స్ టీచ్ ద వాల్యూస్ ఆఫ్ మ్యాన్.
1: ఈనాటి యువకులు మతమును ద్వేషించి మతులను చెడగొట్టుకుని మానవత్వం యొక్క విలువనే పూర్తి పోగొట్టుకుంటున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ డెవలపింగ్ hatred of religions and losing their human values and qualities.
1: Kanuka manavattamlo undinatundi yokka divyatvanni prakatimpa cheyadaniki tagina sahayam cheyunave matamulu.
0: Religion is one which helps to develop divinity inherent in humanity.
1: Ee matamu divyamainatundi daiva bhavamuto koodinatundivi.
0: Religion is associated with the divine feeling in every human being.
1: Aithe ee naadu daiva bhavam anetunte manavudu vismaristunnadu.
0: Man is giving up such divine feeling these days.
1: Sanketika vigyana shastram viriviga peragatam cheta
0: on account of the development of
1: prachina sanskruti anetunte bharatiya yokka divya bhavamulanu ee naadu vismaristunnadu.
0: He is giving up the ancient religion of Bharat.
1: కానీ వైజ్ఞానం కూడాను భారతీయ సంస్కృతి యొక్క పవిత్రమైన చరిత్రను ఏమాత్రం కూడాను విరుద్ధంగా పలకటం లేదు.
0: ద సైంటిస్ట్ ఆర్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ది భారతీయ కల్చర్.
1: కానీ వారికి తెలియదని మాత్రం మౌనం వహిస్తున్నారే కాని కొంతమంది కేవలము మానవత్వమునే లేనటువంటి వ్యక్తులు మాత్రము అంతో ఇంతో సైన్స్ యందు ప్రవీణులు కావటం చేత అట్టివారే ఈ దివ్యమైన పవిత్రమైన భారతీయ సంస్కృతిని విమర్శిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ పీపుల్ సైంటిస్ట్ హూ హ్యావ్ లిటిల్ అకాంప్లిష్మెంట్ అండ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ ఆర్ అండర్టేకింగ్ టు క్రిటిసైజ్ ది భారతీయ రిలిజియన్, ది భారతీయ కల్చర్.
1: క్రమక్రమేణా కాల మారు కొలది ఈ యొక్క వైజ్ఞానికులు కూడాను ఏదో ఒక దివ్యమైన శక్తి వెనుక ఉండి ఈ జగత్తును నడిపించుచున్నది అనేటువంటి ఊహకు దిగి వచ్చారు.
0: విత్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ద సైంటిస్ట్ హావ్ టు కమ్ టు బిలీవ్ దట్ బిహైండ్ దిస్ క్రియేషన్ దేర్ ఇస్ సమ్ డివైన్ పవర్ విచ్ ఈస్ రన్నింగ్ దిస్ వరల్డ్.
1: పిల్లలందరికీ తెలిసిన విషయమే, కాంతి యొక్క వేగము ఒక సెకండ్కు 186,000 మైళ్లు ప్రయాణం చేస్తుండాలి.
0: ఆల్ ది స్టూడెంట్స్ నో that light travels at the speed of 186,000 miles a second.
1: Kani nakshatramulu kani grahamulu kani తమ తమ వేగమునకు తమ యొక్క స్థానమునకు విరుద్ధంగా ఏ కించిత్తు వ్యత్యాసం జరిగినప్పటికీ ప్రపంచము భస్మమైపోతున్నది.
0: ఇఫ్ ది స్టార్స్ అండ్ ది ప్లానెట్స్ లీవ్ దర్ ప్లేసెస్ ఆర్ మూవ్ ఎ లిటిల్ ఫాస్టర్ దాన్ ఆర్ స్లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ద ఎంటైర్ క్రియేషన్ వుడ్ బి రెడ్యూస్డ్
1: ఈ గ్రహములు కాని నక్షత్రములు కాని తమ తమ నియమములను పురస్కరించుకుని తమ వేగములను పురస్కరించుకుని సక్రమమైన రీతిగా తమ కార్యక్రమములు చేస్తూ వచ్చినాయి.
0: వెదర్ ఇట్ ది ప్లానెట్స్ ఆర్ ద స్టార్స్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అబ్జర్వింగ్ ది కోడ్ అండ్ ది రూల్స్ అండ్ ది లిమిట్స్ సెట్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ ఫంక్షనింగ్ విత్ ఇన్ ది
1: నియమాన్ని ఎవరు నియమించారు?
0: హూ హాస్ రెగ్యులేటెడ్?
1: ఈనాటి సైంటిస్టులు కృత్రిమమైనటువంటి గ్రహములను సృష్టిస్తున్నారు.
0: టుడే సైంటిస్ట్ ఆర్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్
1: కానీ సృష్టించినటువంటి ఈ కృత్రిమమైనటువంటి గ్రహములు భూ ప్రదక్షిణలు జరుపుతుంటాయి.
0: దే ఆర్ గోయింగ్ రౌండ్ ది అర్త్ అకార్డింగ్ టు ది డిక్టేట్.
1: కానీ ఎంతకాలం జరుపుతున్నది?
0: ఫర్ హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ క్యారీయింగ్ ఆన్?
1: ఊహించిన దానిలో అర్ధ భాగమైనా కూడా ఈ కాలంలో ఈ యొక్క ప్రదక్షిణలు జరపటం లేదు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రన్ రౌండ్ ది అర్త్. ఈవెన్
1: ఎక్కడ పడిపోతున్నాయో ఏమైపోతున్నాయో కూడా సరిగా బోధించేటువంటి వారు లేరు.
0: నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు జస్ట్ సే వేర్ దే ఆర్ ఫాలోయింగ్, హౌ దట్ ఈస్ హ్యాపెనింగ్.
1: ఇవి నెలల లోపల దినముల లోపలే ఈ కృత్రిమైనటువంటి గ్రహాలు కూలిపోతున్నప్పుడు సత్యమైన నిత్యమైనటువంటి దైవ సృష్టితో కూడినటువంటి ఈ గ్రహములు ఏ అనాది కాలము నుండియో ఇవి జరుగుతున్నవి, ఎక్కడా కూలిపోవటం లేదే, రాలిపోవటం లేదే, కాలిపోవటం లేదే. దీనిని నియమించినటువంటి వారు, దీనిని సృష్టించినటువంటి వారు ఏ సైంటిస్ట్?
0: దిస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ క్రియేటెడ్ బై మ్యాన్ ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ ఎ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్, బట్ ది క్రియేషన్ విచ్ ఇస్ దే, ది ప్లానెట్స్ అండ్ ది స్టార్స్ ఫర్ సచ్ ఎన్ ఇన్ఫినిట్ టైమ్ ఇఫ్ దే ఆర్ ఫంక్షనింగ్.
1: ఈ సత్య నిత్యమైన గ్రహముల యొక్క సంచారమును నియమించినటువంటి యొక్క ఆ యొక్క నియమకుడు ఇంకెంత గొప్పవాడుగా ఉండాలి.
0: దేర్ మస్ట్ బి వన్ పర్సన్ బిహైండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ హూ హాస్ రెగ్యులేటెడ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ కాంతి కేవలము తమ యొక్క వేగము పరిమితంలో ఉండినప్పటికీ సూర్య కుటుంబ నక్షత్ర కుటుంబములను ఒక్కతూరి ప్రదక్షిణ చేయవలన ఈ కాంతి యొక్క ఇంత వేగముతో లక్ష సంవత్సరాలు పడుతుంది.
0: విత్ ది స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇఫ్ దీస్ స్టార్స్ విల్ హావ్ టు గో రౌండ్ ది సోలార్ సిస్టమ్ అండ్ ద స్టార్స్ ది టైమ్ టేకన్ ఈజ్ అ ల్యాక్ ఇయర్స్.
1: కానీ నక్షత్ర మండలము మనం కనిపిస్తుంది, చూస్తూనే ఉన్నాం.
0: వీఆర్ స్టీయింగ్ ది ప్లానెటరీ అండ్ ది స్టార్స్ పొజిషన్స్.
1: ఇంకా కూడాను మిల్కీ వేస్ అంటారు ఈ యొక్క నక్షత్ర మండలం లోపల కూడాను అనేక రకములైనటువంటి మండలములు కూడాను తెలియనటువంటివి ఎన్నియో ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ అండ్ మిల్కీ వేస్ విచ్ మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఈవెన్ సీ ఆర్ ఇమాజిన్.
1: ఈ అన్నింటి యొక్క కాంతి యొక్క ప్రకాశము ఏ అనాది కాలంలో ఏ కోట్ల సంవత్సరంలో జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆ కాంతి భూమిని చేరలేకపోతుండాలి.
0: దేర్ ఆర్ సమ్ స్టార్స్ ఫ్రమ్ విచ్ ద లైట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్ టు అర్త్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పెండింగ్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టైమ్.
1: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: హూ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ సచ్ ట్రూత్స్?
1: ఇది వైజ్ఞానమైనటువంటి శాస్త్రజ్ఞులే దీని యొక్క విషయంలో అయోమయ స్థితిని పొందుతున్నారు.
0: గ్రేట్ సైంటిస్ట్ దెమ్సెల్స్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్ కన్ఫ్యూజన్ వెన్ ద కమ్ టు సచ్ ట్రూత్.
1: ఈ సృష్టి యొక్క రహస్యమును వైజ్ఞానికులు కనుక్కున్నటువంటిది ఇంత మాత్రమే.
0: వాట్ ది సైంటిస్ట్ హావ్ ఫౌండ్ అవుట్ రిగార్డింగ్ ది సీక్రెట్ ఆఫ్ ది క్రియేషన్ ఇస్ హార్డ్లీ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ ట్రూత్.
1: ఇంత మాత్రము తెలుసుకున్నటువంటి యొక్క వైజ్ఞానికులే ఇంత వెర్రివారి వలె వెళ్లిపోతుంటే సమస్తము ఎరిగినటువంటి యొక్క దైవత్వము ఎంత శాంతముతో, ఎంత సహనముతో, ఎంత ప్రేమతో ఈ జగత్తును యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నాడు.
0: సైంటిస్ట్ హూ హార్డ్లీ నో ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ ట్రూత్ ఆర్ వాల్యూయింగ్ విత్ ప్రైడ్ అండ్ దే ఆర్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ దెమ్సెల్వ్స్.
1: అంతేకాదు, మానవుడు విసర్జించినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువును వృక్షములు తీసుకుంటున్నాయి.
0: నాట్ మెయిన్లీ దిస్, టేక్ అనదర్ ఇన్స్టెన్స్. ది కార్బన్ డయాక్సైడ్ లెఫ్ట్ బై మ్యాన్ ఈస్ టేకన్ బై ది ట్రీస్.
1: వృక్షములు వదిలినటువంటి యొక్క ప్రాణవాయువును మానవుడు స్వీకరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ఇన్హేలింగ్ ది ఆక్సిజన్ విచ్ ఇస్ లెఫ్ట్ బై ద ట్రీస్.
1: ఈ విధమైనటువంటి నియమమును ఎవరు నియమించారు?
0: హూ హ్యాస్ రెగ్యులేటెడ్ అండ్ పుట్ డౌన్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్?
1: ఆక్సిజన్ ప్రక్కన తెచ్చి పెట్టి ముక్కుల్లో పెట్టి ఎన్నో పంప్స్ కొడితే కూడాను ఈ యొక్క పనిని పూర్తి జరగటం లేదు.
0: ఆర్టిఫిషియలీ ఈవెన్ యూ ట్రై యువర్ వెరీ బెస్ట్ విత్ ఆక్సిజన్ సిలిండర్స్ మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఇన్హేల్.
1: సృష్టి సహజమైనటువంటి యొక్క తత్వం లోపల మానవుడు ఎక్కడ ఉండినప్పటికీ తన యొక్క బొగ్గు పులుసు వాయువును వృక్షంలో తీసుకుంటున్నాయి. ఆ వృక్షముల యొక్క ప్రాణవాయువును మానవుడు స్వీకరిస్తున్నాడు.
0: ద గ్రాండర్ ఆఫ్ ది క్రియేషన్ ఇస్ సచ్ దట్ ఆటోమేటికలీ ది ట్రీస్ టేకింగ్ ది కార్బన్ డయాక్సైడ్.
1: ఏర్పరిచినటువంటి వారు ఎవరు?
0: హూ ఈస్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్?
1: విద్యార్థులు చక్కగా గుర్తించవలసినటువంటి విషయములు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు అండర్స్టాండ్ దీస్ ట్రూత్స్ కేర్ఫుల్లీ.
1: ప్రపంచంలో ఎన్నో విద్యను నేర్చుకుంటున్నారు విద్యార్థులు.
0: స్టూడెంట్స్ హావ్ బీన్ లెర్నింగ్ డిఫరెంట్ కళలు,
1: శిల్ప కళలు, అనేక విధమైనటువంటి కళలు కూడా నేర్చుకుంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో లెర్నింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్.
1: ఎంత విద్యావంతుడు అయినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడైనను, ఈ యొక్క పెయింట్ వేసే సమయం లోపల అంతో ఇంతో కొంత పొరపాటు జరుగుతూ ఉంటాయి.
0: హౌఎవర్ అకాంప్లిష్డ్ ఎన్ ఆర్టిస్ట్ బి, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హౌఎవర్ స్కిల్ఫుల్ హీ బి, వెన్ హీ ఈస్ మేకింగ్ ఎ డ్రాయింగ్ ఎ పెయింటింగ్ సమ్ స్మాల్ ఎర్రర్స్.
1: పురందరదాసు చెప్పాడు.
0: పురందరదాసు ఆల్సో సాంగ్ దిస్.
1: నెవెలిగే చిత్రమండవును భరించదబడియారో, పవళదాలతగా కంపిట్టయ్యారో, బెట్ట తాతుదియల్లి కుట్టిదా వృక్షక్కి కట్టెయను కట్టిన నీరియారో, కొండపైన రాతిపైన పుట్టినటువంటి యొక్క చెట్టుకు పాది గట్టి నీరు పోసి ఎవరు పెంచారు?
0: Who is it that has been able to provide water to the small saplings and plants on the tops of hills?
1: Mana compound lopala chakkaga bhoomini adulu chesi eruvu vosi neeru vosi penchinappudikini adi antakantake abhivruddhi avutuntadi.
0: In our own compound, even if we take all the trouble of bringing about a sapling and
1: totabali leka ee aranyamulo raalla paina kudulu puttinatvanti oka vrutchamunu evaru kaapaadutu vacharu?
0: Look at the forest, and who is it that has been taking care of so many trees even on the rocks in this forest?
1: Ee nemali yokka chitramu enni rakamulainatvanti rangulato koodinatvanti, enta sundaramainatvanti rangulu okadaniki okati manu kalipinappatikini adi cheradaniki veelu kaadu. Anta sundaramainatvanti srishtini evaru chestu vacharu?
0: Who is it that has created peacock with such tremendous beauty and with different colors and such a nice combination which brings about and enhances the natural beauty of a peacock?
1: Parrot chiluka untundadi, dani rangu chuste pachaga untundadi, dani mukku chuste erraga. Ee combination evaru chesaru?
0: Who is it that brought about the combination of the red and the green combination of a parrot?
1: Kanuka ee vidhamainatundi oka srishti oka rahasyalanantha kodunu chakkaga vicharana chesthe idantha kuda ee naati scientist law of nature antaru.
0: If you deliberate carefully, the secret of creation and the beauty of creation and the wonders of creation, scientists say that this is all law of nature.
1: Nature nature ani vadalipettipothunnare kaani veeru kalipettetundi venniki nature yokka phaltamulu kaava?
0: If they merely go on telling that this is all natural and nature, whatever they are,
1: veeru nature ki atheetamai pothunnara kotam lede?
0: Or the transcending nature?
1: ఈ సృష్టి ఎందున్నటువంటి సమస్త పదార్థములు కూడా చేర్చి తద్వారా మూడో పదార్థంగా సృష్టిస్తూ వస్తున్నారు.
0: ఆల్ ద దిస్ సైంటిస్ట్ ఆర్ డూయింగ్ ఆర్ కంబైనింగ్ టూ ఆర్ త్రీ థింగ్స్ ఇన్ ది నేచర్.
1: సైంటిస్ట్ ల్యాబొరేటరీలో పోయి చేరినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపేసేసి వాటర్ గా తయారు చేస్తున్నాడు.
0: సైంటిస్ట్ ఇన్ ల్యాబ్ కంబైన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ ప్రిపేర్ వాటర్.
1: ఈ వాటర్ సైంటిస్ట్ సృష్టించాడు అంటున్నారు.
0: దేసే scientists has created this water.
1: Nijame scientist hydrogen oxygen rendu cheti srushtinchadu. Ee hydrogen oxygen evaru srushtincharu?
0: Scientists has created water out of hydrogen and oxygen, but then who has created this hydrogen and oxygen itself?
1: Idi kevalam suryuni yokka rasmito vachinatvanti, idi law of nature.
0: These are created by the rays of sun.
2: then they say
1: ప్రతి ఒక్కటి కూడాను మూలాధారమైనటువంటి దానిని పురస్కరించుకునియే కల్పితమైనటువంటి యొక్క పదార్థమును రూపొందింపచేస్తున్నారు వైజ్ఞానికులు.
2: ఆల్ దట్ ది సైంటిస్ట్ ఆర్ డూయింగ్ ఆర్ టేకింగ్ ది ఫండమెంటల్ మెటీరియల్ అండ్ దెన్ దే ఆర్ క్రియేటింగ్
1: ఆ మూలాధారమే లేకపోతే వీరికి ఈ అధేయాలంతా ఎక్కడ వస్తుంటున్నాయి?
2: ఇఫ్ దెర్ ఇస్ నో ఫండమెంటల్ బేసిస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ వాట్ ఆర్ దే క్రియేటింగ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి సత్యతత్వం ఒకటి ఉంటున్నది.
2: దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ అ ఫండమెంటల్ బేసిస్ విచ్ ఇస్ ది ట్రూత్ ఆఫ్ ఆల్ ద థింగ్స్.
1: ఈనాటి మానవత్వంలో ఇట్టి రహస్యాన్ని గుర్తించడానికి విస్మరిస్తున్నారు వైజ్ఞానికులు.
2: సైంటిస్ట్ ఆర్ గివింగ్ అప్ సచ్ సీక్రెట్స్ ఇన్ దేర్ సెర్చ్ అండ్ రీసెర్చ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యమును చూస్తుంటే ఎటువంటి మూర్ఖుడైనప్పటికీ దీని నమ్మక తప్పదు.
2: ఈవెన్ ఇఫ్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ వర్ టు లుక్ ఇన్ టు ది సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ నేచర్
1: సృష్టి
2: హాస్ టు బిలీవ్.
1: ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఈ జగత్తులో మానవ రూపాన్ని ధరిస్తున్నారు?
2: హౌ మెనీ మిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్రియేషన్ నౌ?
1: యావత్ ప్రపంచమంతా చేరితే 508 లక్షల కోట్లు ఉంటున్నారు ప్రజలు.
2: ఇఫ్ యు టేక్ ది ఎంటైర్ క్రియేషన్ ఇట్ ఇస్ 508 లక్షల కోట్ల ఆఫ్ పీపుల్ ఆర్ దేర్.
1: అయితే ఇంతమంది లోపల ఒకడు ఉండినట్టు ఇంకోటి ఎవరైనా చూడటానికి వీలవుతుందా?
2: బట్ కెన్ యూ ఫైండ్ ఎనీ 2 పర్సన్స్ హు ఆర్ ఐడెంటికల్?
1: ఒక తల్లి గర్భంలో ట్విన్స్ గా పుడుతున్నారు, వారిలో కూడా కొంత వ్యత్యాసం ఉంటుండాలి, కానీ ఈక్వల్ గా ఎక్కడ కూడా కనిపించటం లేదు.
2: ఈవెన్ ట్విన్స్ బోర్న్ టు ఎ మదర్ యూ కెన్ ఫైండ్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ది అదర్ దే ఆర్ నాట్
1: రూపములు కూడా ఇన్ని రకములైనటువంటి రీతిగా ఉండటానికి ఏ విధమైనటువంటి ఒక సృష్టి కర్త చేయగలరు?
2: హూ ఈజ్ దట్ క్రియేటర్ హూ హావ్ క్రియేటెడ్ విత్ సచ్
1: సృష్టికర్తలన్నీ కూడాను ఒక మోల్డ్ చేసి మోల్డ్ పైన ప్రింట్ వేసి అన్ని ఈక్వల్ గానే ఉంటుంటాయి. అలాంటిది లేదు ఈ సృష్టిలో.
2: టుడేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ మోల్డ్. ఎవ్రీ వన్ ఇస్ సిమిలర్ బట్ యు టేక్ క్రియేషన్ యు కాంట్ గెట్ 2 థింగ్స్ సిమిలర్ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్.
1: కనుక చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు ఎంత చరిత్రములు ఎంత విచిత్రములు ఎంత పవిత్రములు ఈ సృష్టి యొక్క రహస్యములు.
2: దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సెట్ దట్ ది స్టోరీ ఆఫ్ విష్ణు విష్ణుదేవ చారిత్రం ఈజ్ సింప్లీ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ అండ్ యూ కెన్ సీ దట్ ఇన్ హిస్ క్రియేషన్.
1: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: దెర్ఫోర్ స్టూడెంట్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
1: ఇది ఎంత కూడా నేచర్ అనేటువంటి దాంట్లో మనం దానిని అలక్ష్యం చేసుకుని పోతున్నాం.
2: వీఆర్ లుకింగ్ అపాన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇండిఫరెన్స్ అండ్ క్యాజువల్నెస్.
1: నేచర్ కూడాను అనగా సహజమైనటువంటి సృష్టి కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
2: ఈవెన్ ఇన్ నేచర్ దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ బైండింగ్.
1: ఈ నియమములే లేకుండా ఈ సృష్టి కూడాను సక్రమంగా జరగలేదు.
2: Without those rules and regulations, even creation and nature cannot function.
1: ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి మార్గములు ఇవి వైజ్ఞానికులు అనుసరించడం చేతనే సృష్టికి అనేక రకములైనటువంటి యొక్క కష్టములు నష్టములు దుఃఖములు ప్రమాదములు సంభవిస్తూ వస్తున్నాయి.
2: As scientists are not recognizing this truth and going against it, all the problems are based on
1: స్వార్థమును స్వప్రయోజనమును పేరు ప్రతిష్టలకు పాటుపడుతున్నారే కాని సమాజం యొక్క క్షేమము దేశం యొక్క క్షేమము అనేటువంటి దృష్టి వారిలో ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
2: సైంటిస్ట్ ఆర్ స్ట్రైవింగ్ ఓన్లీ టు సాటిస్ఫై దర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దే ఆర్ నాట్ ట్రైయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యూమానిటీ.
1: భూమి ఒక గోడము.
2: అర్త్ ఈస్ రౌండ్, ఇట్ ఈస్ అ బాల్.
1: ఈ యొక్క గ్లోబ్ లోపల అనేక రకమైనటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా ఉంటుంటాయి.
2: విత్ ఇన్ దిస్ గ్లోబ్ దేర్ ఆర్ సమ్ బ్యాలెన్సెస్ విచ్ ఆర్ మెయిన్.
1: ఒకవైపున ఆనకట్టలు కట్టి నీరు నింపుతూ వస్తే ఆ వైపున కొంతవరకు భారం ఎక్కుతుంది, రెండో వైపున కొంచెం పైకి తేలుతుంది.
2: ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ బిగ్ డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ వాటర్ ఇస్ స్టోర్డ్ ఇట్ మే టిల్ట్ ఎ లిటిల్.
1: సహజంగా పిల్లలకు తెలిసినటువంటి విషయమే భూగోళ శాస్త్రంలో.
2: పీపుల్ హూ హావ్ స్టడీ జియోగ్రఫీ ది స్టూడెంట్స్ నో దీస్ ట్రూత్స్.
1: ఒక సముద్రములకు కానీ లేక మరి యొక్క వస్తువులకు కానీ ఒక్కొక్క పరిమితమైనటువన్నీ కూడా నియమించబడినటువంటివి.
2: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఈవెన్ ఇన్క్లూడింగ్ ఎ ఓషన్ దేర్ ఆర్ సమ్ లిమిట్స్ అండ్
1: ఇప్పుడు సముద్రం లోపల మన ప్రపంచానికి 10 సంవత్సరములు ఎంత గాలి కావాలనో అంతకు మించినటువంటి గాలి సముద్రంలో ఉంటుండాలి.
2: ఇన్సైడ్ ది ఓషన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎయిర్ అవైలబుల్ విచ్ ఇస్ సఫిషియంట్ ఫర్ పీపుల్ ఫర్ 10 ఇయర్స్.
1: మన యావత్ ప్రపంచమునకు విద్యుత్ శక్తి ఎంత అవసరమో అలాంటి అవసరమయ్యేటువంటిది 20 సంవత్సరములకు కావలసినటువంటి విద్యుత్ శక్తి ఒక్క మించు లోపల పోతుండాలి.
2: ఇన్ వన్ లైట్నింగ్ ద ఎలక్ట్రిసిటీ దట్ ఈస్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ది ఎలక్ట్రిసిటీ.
1: ఇవన్నీ దాని బ్యాలెన్స్ లో పెట్టడం చేతనే ఇవన్నీ సక్రమంగా జరుగుతూ వస్తుంటున్నాయి.
2: దట్ ఈస్ హౌ దేర్ ఆర్ నేచురల్ బ్యాలెన్సెస్ విచ్ ఆర్ సెట్ అండ్ విచ్ ఆర్ మేక్.
1: ఈనాడు ప్రపంచంలో భూకంపములు రావడానికి కానీ
2: ఫర్ ది ఎర్త్ క్వేక్స్ విచ్ ఆర్ అకరింగ్ టుడే
1: అనేక విధములైనటువంటి ఒక పంచభూతములు అనగా శబ్దస్పర్శ రూప రసగంధాదులు మలినము కావడానికి కానీ
2: ఫర్ ది పొల్యూషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్
1: దీనికంత కారణం ఎవరు?
2: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: సైంటిస్ట్.
2: ఇట్ ఈస్ సైంటిస్ట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కేవలము తన యొక్క నేరో మైండ్ లోపల తాను పోతున్నాడే కానీ విశాలమైనటువంటి యొక్క బుద్ధిని వికసింపచేసుకోవటం లేదు.
2: టుడే సైంటిస్ట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ నేరో మైండెడ్ వే. హీఈస్ నాట్ బ్రాడనింగ్ హిస్ థింకింగ్ అండ్ హిస్
1: ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ చాలా పెంచుతూ ఉన్నారు.
2: దేర్ ఈస్ ఎన్ యాక్సలరేటెడ్ గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్.
1: కానీ దీని యొక్క పొగ కానీ దీని యొక్క శబ్దములు కానీ ఏ విధమైనటువంటి యొక్క సమాజములకు మేలు చేస్తున్నారో విచారించమను.
2: The smoke and the sound generated in these factories, what type of benefit are the
1: scientists carlu aneka vidhamaitundi vahanalu tayar chestunnaru?
2: The scientists are manufacturing different types of vehicles.
1: Avasarame undavalsinade.
2: All this may be
1: manavuni anukoolam cheyavalsinade.
2: Man may have to enjoy
1: ani aa anukoolam kudanu oka miti undali parimitam untundali.
2: But there should be always certain limits set even for those enjoying.
1: Eenaadu prapancham lopala మానవులకు ఇస్నోఫీలియా ఆస్మా హార్ట్ జబ్బు చెవుడు ఇలాంటివంతా సంభవించడానికి కారణమేమిటి?
2: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ లైక్ ఇస్నోఫీలియా హార్ట్ అటాక్స్ అండ్ వేరియస్ అదర్ డిసీజెస్ ఆస్మా
1: డిఫెండెమ్
2: అండ్ ఫర్ పీపుల్ బికమింగ్ డెవలపింగ్
1: ఇవన్నిటికి కారణం ఏమిటి? ఈ మితిమీరిపోయినటువంటి వాహనాల శబ్దం వల్లనే ఈ యొక్క ఇయర్ డ్రమ్స్ అంతా కూడా చాలా వరకు పాడైపోతున్నాయి.
2: It is the excessive sound and noise which has polluted
1: the lungs anta kudunu chedipoyi tadwara uchvasa nishwasamlo debba tigultundayi.
2: It is the smoke which is coming out of the factories which are creating different kinds of
1: ee pogavana lokamulo ye scientist kuda chakka parishodhana cheyatam ledhu kani
2: scientists are not properly inquiring into
1: ee typhoid fever raavadanikanta ide kaaranam.
2: It is the smoke which is responsible for
1: ee pogalo mudinatvanti yokka alu kreelanta untunnayi avanni kudunu gaalilo cheri manavulu peelchukuneetvanti deentlo lopala poi cheri lungs lopala konta idai poi tadwara
2: it is this bacteria which enters into the air which is inhaled
1: and pneumonia kudunu prarambham avutundadi. Dehamlo circulation chakkaga jarugutunnanta varaku kudunu manavuni yokka dehamu pushtiga santushtiga untuntadi.
2: As long as there is proper blood circulation in man, man will be healthy and strong.
1: అదే విధంగా మానవుని యందు ఆధ్యాత్మిక ప్రసారము చక్కగా జరుగుతూ ఉండినంత వరకును మానవ జీవితములో ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: Similarly, as long as spirituality circulates within man, his life will be full of joy.
1: Blood circulation ఏ విధంగా సక్రమంగా జరగటం లేదో ఆ విధంగా కూడాను మానవుని యొక్క మనస్సునందు కూడాను ఆధ్యాత్మిక భావం కూడాను అంత సక్రమంగా జరగటం లేదు.
2: జస్ట్ యాజ్ దెర్ ఇస్ నో ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ మ్యాన్ ఇన్ సైడ్ ది మైండ్ ఆఫ్ మ్యాన్ స్పిరిచువల్ సర్క్యులేషన్ ఇస్ నాట్ టేకింగ్ ప్లేస్.
1: ఒక విలువైనటువంటి బ్యాలెన్స్ ఉంటుండాలి.
2: ఫర్ ఎ ఓషన్ దెర్ షుడ్ బి ఎ టైప్ ఆఫ్ బ్యాలెన్స్.
1: దీనిలో ఎంత ఆయిల్ దీంట్లో ఉండవలనో
2: ది టైప్ ఆఫ్ ఎయిర్
1: ఎంత గాలి ఈ సముద్రంలో ఉండవలను
2: ది క్వాంటమ్ ఆఫ్ ఎయిర్
1: ఎన్ని విధమైన ఖనిజ సంపత్తి ఈ సముద్రంలో ఉండవలను
2: కైండ్ ఆఫ్ మినరల్స్ దట్ షుడ్ బి విత్ ఇన్ ది ఓషన్
1: ఈ విధమైనటువంటి యొక్క పరిమితికి కొంతవరకు దెబ్బతీస్తుండాలి ఈ యొక్క వైజ్ఞాన శాస్త్రం.
2: ది సైంటిస్ట్ అండ్ దేర్ వర్కింగ్ ఈజ్ అప్సెటింగ్ దిస్ బ్యాలెన్స్.
1: సముద్రంలో ఉండేటువంటి ఆయిల్ ను తీసేస్తున్నారు.
2: Man is removing from the ocean.
1: ఒక్క దినమునకు 900 కోట్ల చేపలను చంపివేస్తున్నారు.
2: Each day he is killing 900 crores of fish in the ocean.
1: ఇంకా అందులో ఉన్నటువంటి గాలినంతా తీసేస్తున్నారు.
2: He is also removing the air from ocean.
1: ఈ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి దాంట్లో ఉండినప్పుడే సముద్రం చక్కగా ఉంటుంటుంది.
2: Only when there is carbon dioxide in the ocean, there is such a
1: ఈ ఆయిల్ తీసేసమేలో ఆ కార్బన్ డయాక్సైడ్ కూడా వెళ్లిపోతుండాలి.
2: When they are removing the oil, carbon dioxide also is removed.
1: తద్వారా ఓషన్ యొక్క బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుండాలి.
2: It is bringing about an imbalance in the ocean.
1: ఇంకా కొన్ని కొన్ని ప్రదేశం లోపల ఈ మైన్లంతా ఉంటున్నాయి.
2: There are
1: petrol anta untundadi.
2: In different parts of the ocean there are minerals, there is petrol.
1: Diesel oil untundadi.
2: There is diesel oil.
1: Ee diesel oil ekkadi nunchi vastundadi?
2: From where do you get this diesel?
1: Oru ye tarataramal nunchino kudanu ye yugamal nunchino undinatundi adavulanta kudanu ee bhoomilo munigipoyinayi.
2: In the ancient days, long long back, the entire forest got drowned into the ocean.
1: Ee yokka munigipoyinatundi vruchamulanta kudanu bogguga maaripoyindi.
2: This forest became coal.
1: ఈ బొగ్గు నుంచి కూడాను వస్తుంటుండాలి ఈ యొక్క డీజిల్ ఆయిల్.
2: దిస్ డీజిల్ ఆయిల్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్
1: డీజిల్ ఆయిల్ ని ప్యూరిఫై చేస్తున్నారు.
2: దే ఆర్ ప్యూరిఫైయింగ్ రిఫైనింగ్ ది
1: తద్వారా కిర్సన్ ఆయిల్ గా తయారవుతుండాలి.
2: అండ్ దే ఆర్ మ్యానుఫాక్చరింగ్
1: ఆ కిర్సన్ ఇంకా కొంచెం ప్యూరిఫై చేసేటప్పటికి ఇది పెట్రోల్ గా మారుతుండాలి.
2: ఇఫ్ ద ప్యూరిఫై కిర్సన్ ఫర్దర్ ఇట్ ఇస్ బికమింగ్
1: ఈ పెట్రోల్ ను మరింత ప్యూరిఫై చేసేటప్పటికి వైట్ పెట్రోల్ గా మారుతుండాలి.
2: They are refining this petrol further.
1: ఈ ఆయిల్ అన్ని కూడాను ఆ బొగ్గు నుంచి వచ్చినటువంటివి.
2: బట్ ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది కోల్.
1: ఈ కోల్ అనేటువంటిది లోపల ఉండటం చేతనే కొంతవరకు బ్యాలెన్స్ ఉండాలి.
2: ఇట్ ఇస్ దిస్ కోల్ విచ్ బ్రింగ్స్ అబౌట్ బ్యాలెన్స్ ఇన్ ద ఓషన్.
1: ఈనాడు ఆ కోల్ మైండ్ అంతా ఉంటూ వచ్చేసినాయి.
2: There are a number of coal mines.
1: Mica mines వచ్చేసేసినాయి.
2: Mica mines also.
1: Petrol mines వచ్చేసేసినాయి.
2: Petrol also.
1: Oil mines వచ్చేసేసినాయి.
2: Oil also is
1: there. అంత తోడి తోడి తోడి పోయేటప్పటికి లోపల తొర్ర పైన భూమి.
2: This kind of extraction of all the minerals and oils from the bowels of the earth are making a big hollow inside the earth.
1: తొర్ర ఏమీ లేదు. పైన భూమి మాదిరి కనపడుతుంది కానీ ఎప్పుడు కూలుతుందో ఎవరైనా బావి తోవడానికి పోతే తిరిగి అది రంధ్రం పడిపోతుంది. ఆ పరిస్థితిలో వచ్చి నీరు కూడా లేకుండా పోతుండాలి భూమిలో.
2: ది ఔటర్ లేయర్ ఆఫ్ ది అర్త్ ఇస్ కవర్డ్ బట్ ఇన్ సైడ్ దర్ ఇస్ ఎ బిగ్ హాలో అండ్ వి డు నాట్ నో.
1: ఈ కారణం చేతనే సైన్స్ యొక్క డెవలప్ చేతనే భూమి లోపల నీరు కూడా కరువు అయిపోతుంటుండాలి.
2: అన్ అకౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండిస్క్రిమినేట్ యూస్ ఈవెన్ వాటర్ ఈస్ నాట్ బికమింగ్ స్కేర్.
1: సైన్స్ చెడ్డది కాదు.
2: There is nothing wrong with the science.
1: Aa science nu sakramaina margamlo pravesh pettali.
2: Science has to be used in the proper way.
1: Science valla prapanchamlo ento prajalaku upayogam jarugutune untundadi.
2: Science is conferring a number of benefits on humanity.
1: Kaani enta upayogamo anta rendintalu dani pramadam kuda chestuntundadi.
2: But it is bringing about twice the danger compared to the benefit it confers.
1: Idi kevalam pillalu kudanu ee scientist cheppinatvanti satchat satyamu ani visheshisthunnaru.
2: Even the students also blindly believe whatever scientist says.
1: Prapanchamlo bhagavantunante emitini enta bodhinchi cheppina kudanu veeriki vishwasam raavatam ledu.
2: However much the students are taught about God,
1: scientist tala parishodhanalo palan result vachindani paper lo oka rendu line vesthe chalu veella bunnallo digipothundi dane parama satyamu adi vedantam.
2: The moment the students read the in the headlines one or two discoveries by the scientists, they firmly believe but they don't believe about God.
1: Vidyarthulara daiva tattvanni motta motta manam vishwasinchali.
2: Dear students, in the very first instance you should
1: ఈనాడు ప్రపంచం లోపల అన్ని భాషల లోపల కూడాను డిక్షనరీ ఉంటున్నాయి.
2: You find in the world a number of dictionaries.
1: ఈ డిక్షనరీస్ ఉంటున్నప్పుడు ఇవన్నీ ఈ డిక్షనరీలో ఉండేటువంటి పదములు ఏమిటి?
2: What are these words which you find in dictionaries?
1: ప్రపంచములో ఉండేటువంటి పదార్థముల యొక్క పేర్లు, ప్రపంచములో ఉండేటువంటి వస్తువుల యొక్క పేర్లు, ప్రపంచంలో ఉండేటువంటి పక్షుల యొక్క పేర్లు, ప్రపంచంలో ఉండేటువంటి మృగముల యొక్క పేర్లు, ఈ విధమైనటువంటి పదార్థ సంబంధమైనటువంటి పేర్లను, విషయ సంబంధమైనటువంటి పేర్లను నింపి ఉంటున్నది ఈ యొక్క డిక్షనరీ.
2: This dictionary consists of words which gives meanings of various objects, various birds, bees, and
1: మనకు తెలియకపోయినప్పటికీ ప్రపంచంలో వస్తు రూపంలో ఉండినటువంటివి డిస్టరీలో ఉంటున్నాయి, కానీ లేనివి డిస్టరీలో పెట్టడానికి వీలు లేదు.
2: వెదర్ వీ నో ఆర్ నాట్ బట్ ది వర్డ్స్ విచ్ యూ ఫైండ్ ఇన్ ది డిక్షనరీ దేర్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్.
1: తెలియనటువంటివన్నీ డిక్షనరీలో చూసుకుని ఈ పదమునకు ఇది ఏం అర్థము, ఈ పదమునకు ఇది ఏం అర్థము అని మనం విచారిస్తున్నాం. అందువల్లే పిల్లలంతా డిక్షనరీని ఆశిస్తున్నారు.
2: వి రెఫర్ టు డిక్షనరీ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ వేరియస్ వర్డ్స్ టు దిస్ పర్టికులర్ వర్డ్ వాట్ ఇస్ ది ఆబ్జెక్ట్.
1: నిజముగా ఇది రూపకంగా ఉండినటువంటి పేర్లే ఈ డిక్షనరీలో ఉంటాయి.
2: ఆల్ ది వర్డ్స్ ఫౌండ్ ఇన్ ది డిక్షనరీ దేర్ ఆర్ ఆబ్జెక్ట్స్.
1: రూపము కానీ పదార్థం కానీ లేని పేర్లు డిక్షనరీలో రావు.
2: There cannot be words in the dictionary for which there are no forms, for which there is no object.
1: ఇది అందరూ అంగీకరించక తప్పదు.
2: All people must believe this.
1: లేనివి ఏమైనా డిక్షనరీలో ఉంటాయా? ఉండడానికి వీలు లేదు.
2: Is there a word for which there is no meaning or no object in the dictionary?
1: అదే డిక్షనరీ లోపల God అని ఉంటుండాలి.
2: In the same dictionary you find the word God.
1: ఇది లేని రీతి ఈ డిక్షనరీలో ఎట్లా వచ్చింది?
2: If there is no God, how can you find this word in the dictionary?
1: నీవు చూడకపోవచ్చును. ఎవరో చూచిన వాడు ఒకడున్నాడు.
2: యూ మైట్ నాట్ హావ్ సీన్ గాడ్ బట్ దేర్ ఇస్ సమ్వన్ హూ హస్
1: అనుభవించకపోవచ్చును. అనుభవించిన వాడు ఒకడున్నాడు.
2: దేర్ మైట్ యూ మైట్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ బట్ దేర్ ఇస్ సమ్వన్ హూ హస్
1: చూడక అనుభవింపలేనిటువంటి వాడి యొక్క బోధ ఈ డిక్షనరీలో పడడానికి వీలు లేదు.
2: హౌ కెన్ ఇట్ ఎంటర్ ఇన్ టు ఎ డిక్షనరీ ఇఫ్ దట్ ఇస్ నాట్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ బై
1: నీవు చూడవో ఉంటున్నాయి.
2: There are so many things which you have not
1: what
2: seen.
1: Why are you విశ్వసిస్తున్నావు?
2: You are believing all of them.
1: ఈ పదాన్ని నీవు ఎందుకు విశ్వసించకూడదు?
2: Why are you not believing this word?
1: ఇది నీలో ఉన్నటువంటి weakness.
2: This is your own weakness.
1: అంతేకాని ఇది లేదు అని వాదించడానికి ఎవరికి అధికారం లేదు.
2: No one can deny this existence of God.
1: పేరు లేనటువంటివి, రూపము లేనటువంటివి ఈ యొక్క డిక్షనరీలో పడవు.
2: No word can enter into a dictionary which does not
1: I
2: have a form. I
1: think you can ask a question.
2: But you may put a
1: question. If you have a question in the world, you may ask a question.
2: You may say that there are a few words for which there is no object existing in the world.
1: One
2: example.
1: Gagana kusumamu ane padam untundadi.
2: There is a sky flower. This is the word.
1: Kani idi sky flower lede.
2: But there is no nothing like a sky flower. How did you get this word?
1: అట్లనే భగవంతుడు అనేటువంటిది కూడా వచ్చి ఉండవచ్చు, మీరు అనుమానించవచ్చు.
2: సిమిలర్ మేబీ ది స్టేట్ ఆఫ్ గాడ్ యూ మైట్ డౌట్ ఆన్ దోస్ లైన్.
1: కానీ గగన పుష్పము అనేటువంటిది పదము కాదు, ఇది సమాసము, రెండు పదముల యొక్క చేరిక.
2: దిస్ స్కై ఫ్లవర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ వర్డ్, ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ వర్డ్స్.
1: గగన పుష్పము రెండు ఉంటున్నాయి.
2: స్కై ఈజ్ వన్ వర్డ్,
1: ఇది పదము కాదు.
2: దిస్ నాట్ వన్
1: సమాసము.
2: This is a samasamu, a phrase.
1: అదే విధముగానే కుందేటి కొమ్ములు అంటారు.
2: సిమిలర్లీ హార్న్స్ ఆఫ్ ఎ హెయిర్ దే సే.
1: అనగా రాబిట్ కు కొమ్ములు ఉంటున్నాయా?
2: ఆర్ దేర్ హార్న్స్ ఫర్ ఎ రాబిట్?
1: కాబట్టి కుందేటి కొమ్ములని చెప్తున్నారే, ఇది ఎట్లా సత్యమవుతుంది అనొచ్చు.
2: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ వర్డ్ రాబిట్స్ హార్న్స్?
1: కానీ కుందేలు వేరు, కొమ్ములు వేరు, రెండు పదముల యొక్క సమాసం.
2: దేర్ ఆర్ టూ వర్డ్స్ రాబిట్ and horns. These two are two different words.
1: కనుక ఇది పదము కాదు.
2: This is not a single word.
1: లేని పదమును జగత్తులో పుట్టడానికి వీలే లేదు.
2: There is no word without having an object in the world.
1: దైవము ఉండటం చేతనే ఈ దైవం అనేటువంటి పేరు వచ్చింది.
2: As there is God, this word God has come into use.
1: నీవు నమ్మకపోవచ్చును, కానీ దీంతో పని లేదు. పేరు అనేటువంటిది ఉంది, రూపం అనేది ఉంది.
2: You may believe or may not believe, but there is a name and there is a form.
1: కనుక ఈ విధంగా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కూడాను, విద్యా ప్రవీణులైనటువంటి వారు కూడాను ఈ పదమునకు అనేక విధమైనటువంటి యొక్క ప్రోత్సాహం ఉత్సాహం ఇస్తూ వచ్చారు.
2: సైంటిస్ట్ అండ్ లెర్నెడ్ పీపుల్ హ్యావ్ ఎన్కరేజ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆన్ దీస్ లైన్స్.
1: కనుక ఈ యొక్క సైన్స్ సైన్స్ సైన్స్ అనేటువంటిది కేవలము లా ఆఫ్ నేచర్ అని మాత్రం మనం దాన్ని నెట్టివేయకూడదు.
2: Therefore, science cannot merely say that this is a law of nature and brush it aside.
1: Oka scientist cheppadu.
2: One scientist has declared,
1: "Ayya, ee prapanchamlo aadhyatmika margamlo paramahamsa paramahamsa paramahamsa antunnaru. Ee padamulu upayoga pettunnaru. Hamsa ante emitinte aatma anatmanu vibhagam cheyatame hamsala yokka lakshanam ani."
2: One scientist has said that in spiritual parlance people use the word paramahamsa. This hamsa refers to swan, a swan which can separate water from milk.
1: Kanuka atma anatmanu veru chesi vijnana prajnana sujnanam cheta vicharana salipi idi atma idi anatma ani విభాగం చేసినట్టుగా హంస పాలు నేరును కూడాను వేరు చేస్తూ వచ్చింది. దానివల్లే పరమహంస, హంస విభాగం చేసేటువంటి గుణం కలిగినది కనుక మానవునికి పరమహంస అని పేరు వచ్చింది.
2: జస్ట్ యాజ్ ఎ స్వాన్ సెపరేట్స్ మిల్క్ ఫ్రమ్ వాటర్, ది పరమహంస సెపరేట్స్ దిస్ ఆత్మ ఫ్రమ్ ది నాన్ ఆత్మ ఆర్ అనాత్మ. దట్ ఈస్ హౌ హీ హస్ బీన్ గివెన్ ది నేమ్ పరమహంస.
1: నిజమే, ఈ హంస పాలలో ముక్కు పెట్టేటప్పటికీ నీరు వేరు పారు వేరు అవుతుండాలి.
2: వెన్ దిస్ స్వాన్ పుష్ ఇట్స్ నోస్ ఇన్ టు ద మిల్క్, ఇట్ సెపరేట్స్ మిల్క్ ఫ్రమ్ వాటర్.
1: అయ్యా, ఈ శక్తి ఈ యొక్క హంసకి ఎవరిచ్చారు అని అడిగితే,
2: వెన్ యూ ఆస్క్ ఎ సైంటిస్ట్ హూ హ్యాస్ గివెన్ దిస్ పవర్ టు ద స్వాన్,
1: ఆ స్వాన్ కు ముక్కు దగ్గర ఒక యాసిడ్ ఉంటుండాలి, అది పాలలో టచ్ అయ్యేటప్పటికే రెండు వేగమైపో విడి అయిపోతుంటున్నాయి అని సైంటిస్ట్ చెప్తాడు.
2: సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వెన్ ది స్వాన్ పుట్స్ ఇట్స్ నోస్ ఇన్ టు ద మిల్కీ వాటర్ దేర్ ఇస్ అన్ యాసిడ్ అట్ ద టిప్ ఆఫ్ దట్ నోస్, ఇట్ ఆటోమేటికలీ సెపరేట్స్
1: నిజమే
2: ఫ్రమ్ వాటర్.
1: ఈ హంస ముక్కు దగ్గర యాసిడ్ ఉండటం వల్ల పాలు వేరు నీరు వేరు, ఈ యాసిడ్ ఎవరు పెట్టారు?
2: దట్ మే బి ట్రూ, బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పుట్టింగ్ దిస్ యాసిడ్ అట్ ద టిప్ ఆఫ్ ద నోస్?
1: తెచ్చి పెట్టాడా?
2: కాదు,
1: సృష్టి యొక్క రహస్యము.
2: హ్యావ్ ది సైంటిస్ట్ బీన్ ఏబుల్ టు పుట్ దట్ యాసిడ్ దేర్? ఇట్ ఇస్ ది సీక్రెట్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క భగవంతుని యొక్క చర్యలు, భగవంతుని యొక్క సృష్టిలు ఎంత చిత్ర విచిత్రంగానూ ఉంటుంటాది.
2: దట్ ఈస్ హౌ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ప్లే ఈస్ రాదర్ వండర్ఫుల్.
1: ఒక 50 సంవత్సరములకు పూర్వము,
2: 50 ఇయర్స్ బ్యాక్,
1: ఈ ఆటం అనేటువంటిది అనే అణుశక్తిని గురించి ఎంతో చెప్తూ వచ్చారు. దీనికి ఇంతకంటే ఎక్కువ పవర్ లేదన్నారు.
2: దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ అటామిక్ ఎనర్జీ. దట్ ఇస్ హౌ దే సే.
1: ఈ అటమ్ అనేటువంటి దానిని, అణుశక్తిని భిన్నం చేయడానికి వీలు లేదు, ఇది భిన్నం చేస్తే ప్రమాదం జరుగుతుంది అన్నారు.
2: దే ఆర్ సెడ్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్ప్లిట్ ది అటమ్ ఫర్దర్. ఇఫ్ యూ స్ప్లిట్ ఇట్, ఇట్ విల్ బి రాదర్.
1: ఈ 50 సంవత్సరములు దాటిపోయేటప్పటికి ఈ అణుశక్తి కాదు, ఇంకా వాళ్ళ తాత శక్తి కూడాను అనేక భిన్నాలు చేస్తూ వస్తున్నారు.
2: ఇట్ ఈస్ ఆఫ్టర్ ది 50 ఇయర్స్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ టైమ్ దే ఆర్ నాట్
1: ఎనీ పరిశోధన చేస్తూ వస్తున్నారు.
2: A lot of
1: 50 సంవత్సరములకు తెలియనటువంటిది అంతా, పూర్వం తెలియనటువంటి విషయం అంతా ఇప్పుడు ఎంతో వాడు తెలుసు. అదే విధముగానే ఈనాడు దైవత్వం అనేటువంటిది తెలియనటువంటి వారు రేపు 10 సంవత్సరం లోపల దైవత్వం అనేటువంటి తెలుసుకోవడానికి అవకాశం కలగవచ్చు.
2: సిమిలర్ ది సిచ్యుయేషన్ విత్ రెఫరెన్స్ టు పీపుల్ హూ మైట్ నాట్ బి నోయింగ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఈ సత్యాన్ని మాత్రం మీరు తూచా నమ్మవలసింది.
2: యూ మస్ట్ బిలీవ్ totally this particular truth.
1: Daiva vishwasame lekapothe,
2: if there is no faith in God,
1: manavattame vyarthamaipothundi,
2: the humanity would be a total waste.
1: Ilanti science tho paatu ee vidhamainatundi aadhyatmika tattvanni kudanu manam kontha varaku telusukovataniki prayatninchali.
2: It is necessary for us to learn along with this knowledge of the world and science.
1: అనగా అనవసరమైన విషయాల్లో ప్రవేశిస్తుంటారు పిల్లలు.
2: టుడే స్టూడెంట్స్ ఆర్ అన్నెసర్లీ ఎంటరింగ్ ఇన్ టు అన్నెసరీ థింగ్.
1: శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు.
2: శంకరాచార్య సెట్ దట్ బ్రహ్మన్ ఈస్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఈస్ అన్ ట్రూత్.
1: ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చాడు, స్వామి ప్రపంచం మిథ్యమంటున్నాడు, బ్రహ్మ సత్యం అంటున్నాడు, సత్యమైన బ్రహ్మ ఎక్కడా కనిపించటం లేదు, కానీ నిత్యమనేటువంటి జగత్తులో మనం నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాము, ఇందులో కష్ట సుఖములు నష్ట కష్టములు అనేక విధములుగా అనుభవిస్తూనే ఉన్నాము. ఒక దినం కాదు, రెండు దినములు కాదు, సంవత్సరాల తరబడి అనుభవిస్తున్నాము, ఇది నిత్యం ఎట్టవుతుంది అన్నాడు.
2: వన్ స్టూడెంట్ కేమ్ టు స్వామి అండ్ ఆస్క్డ్ స్వామి, వెల్ బ్రహ్మన్ యు సే ఇస్ ట్రూత్ బట్ హీ ఇస్ నాట్ సీన్, బట్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ అన్ట్రూత్, ఐ ఎక్స్పీరియన్స్ దిస్ డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, విత్ ఆల్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ జాయ్స్ అండ్ సారోస్.
1: విషయాలు నీకు విచారం చేయడానికి టైం వేస్ట్ చేయవద్దు.
2: ఐ టోల్డ్ హిమ్ డూ నాట్ వేస్ట్ టైం థింకింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: బ్రహ్మ సత్యమో జగత్ మిథ్యమో అది ప్రపంచానికి వదిలిపెట్టు.
2: వెదర్ ఇస్ బ్రహ్మన్ ఇస్ ట్రూ,
1: నీకెందుకు ఇంత బాధ?
2: యూ లీవ్ ఇట్ టు దిస్ వరల్డ్, వై ఆర్ యూ వరీడ్ అబౌట్ ఇట్?
1: మొట్టమొదటి నీవు సత్యమో మిథ్యమో నీవు తెలుసుకోమన్నాను.
2: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫైండ్ అవుట్ వెదర్ యూ ఆర్ ది ట్రూత్ ఆర్ నాట్.
1: నీవు సత్యమా కాదా?
2: Are you truth or not?
1: నేను సత్యం అనుకోవచ్చును.
2: యూ మే సే వెల్ ఐఎమ్.
1: రేపటి దినం ఏమైపోతుందో,
2: బట్ టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, వీ డు నాట్ నో.
1: కాబట్టి సత్యం అంటే ఎప్పుడు ఉండాలి? త్రికాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
2: వాట్ ఈస్ రియలీ ట్రూత్? ట్రూత్ ఈ మస్ట్ బి కాన్స్టెంట్ ఫర్ ఆల్.
1: నీకు త్రికాలములు ఎందు ఉండగలుగుతున్నావా?
2: Have you been able to exist in
1: నీ దేహం యొక్క ప్రమాణమే క్షణములకు మారుతుండాలి.
2: The shape of the form of your body is undergoing change from moment to moment.
1: ఇది మార్పు చెందేటువంటిది కనుకనే మిథ్యం అన్నారు.
2: యువర్ బాడీ అండర్గోస్ చేంజ్
1: మార్పు చెందటం లేదే అని వాదిస్తారు ఈనాటి యువకులు.
2: Today's youth may be telling, well, we are not undergoing any
1: change. ఒకే పదార్థం ఎన్నో మార్పులు చెందుతుంటాయి.
2: Each object undergoes so many changes.
1: ఎట్లా?
2: You may ask, how?
1: నీవు పుట్టినావు, పుట్టినప్పుడు చిన్న బిడ్డ, చైల్డ్ అని పిలిచారు.
2: When you were born, you were called a child.
1: కానీ 10 ఇయర్స్ అయినప్పటికి నీవు బాయ్ అని పిలుస్తూ
2: వచ్చారు. After 10 ఇయర్స్ you were called a boy.
1: కానీ 30 ఇయర్స్ కు నిన్ను మ్యాన్ అని పిలుస్తూ వచ్చారు.
2: After 30 ఇయర్స్ you were called a man.
1: 75 ఇయర్స్ కు ఓ గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చారు.
2: After 75 ఇయర్స్ you were called ఓ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఎంత మార్పు జరిగింది?
2: This child, boy, man, grandfather.
1: కనుక ఈ మార్పుతో కూడినటువంటి యొక్క జగత్తు కనుకనే ఇది సత్యము కాదు, అసత్యము కాదు, మిథ్యము అని చెప్తూ వచ్చాడు శంకర్ వారు.
2: శంకర సెడ్ దట్ దిస్ వరల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ నైదర్ కంప్లీట్ ట్రూత్ నాట్ కంప్లీట్
1: అసత్యం అని చెప్పలేదే.
2: వెల్, హీ డిడ్ నాట్ సే దట్ దిస్ ఇస్
1: అసత్యం అని చెప్తే కనిపిస్తుండాలి.
2: ఇఫ్ యు సే దట్ దిస్ ఇస్ అన్ట్రూత్, వెల్
1: కనిపించేటువంటి దానిని సత్యం అని చెప్తే కనిపించకుండా పోతుండాలి.
2: ఇఫ్ యు కాల్ దిస్ అస్ ట్రూత్, దిస్ ఇస్ అండర్గోయింగ్ చేంజ్ కంప్లీట్లీ.
1: కాబట్టి సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు అన్నారు. ఈ సదసత్తుకి మిథ్యము అన్నారు.
2: Therefore, this is neither completely truth nor completely untruth. It is a mixture of these truth and untruth. Sadasat.
1: Kanukani Vedantam yokka rahasyanni chakkaga vicharinchinappude deeni pavitramaina arthamulu manaku bodhapadutuntayi.
2: When you therefore carefully look into the spirituality and philosophy, you will be able to understand the subtle meanings of
1: kanuka manavattam aneetundi, దైవత్వం అనేటువంటిది ఏమిటి, ఈ రెండు భేదమా లేక ఒక్కట అనేటువంటి విషయాన్ని విద్యార్థి చక్కగా గుర్తించాలి.
2: స్టూడెంట్స్ విల్ హావ్ టు రికగ్నైజ్ వెదర్ దేర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ డివినిటీ.
1: ఇవి రెండు కాదు, ఒక్కటే.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ
1: జీవుడు వేరు, దేవుడు వేరు అంటున్నారు.
2: పీపుల్ సే దట్ మ్యాన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: అయితే ప్రాకృతి రూపంలో మనం ఈనాడు చెప్పుకోవాలంటే రెండు మాటలతో చెప్పుకోవచ్చు.
2: If you want to describe the phenomena in a worldly way,
1: ఊరుకుండేవాడు దేవుడు, ఊగేవాడు జీవుడు అన్నారు.
2: The one who is constant and steady is God. The one who is swinging and wavering is man.
1: నిరంతరము మార్పు చెందేటువంటి వాడు జీవుడు.
2: Man undergoes change in a moment.
1: దేవుడు అన్నారు.
2: God doesn't change at all.
1: కానీ మార్పు చెందేదాని ఎందే మార్పు చెందనటువంటి తత్వం ఉంటుండాలి.
2: In the object which is undergoing change, behind that there is an unchanging object.
1: ఈ ప్లేట్ మార్పు చెందొచ్చు, నేడు ప్లేట్ గా ఉండొచ్చు, రేపు కప్పు చేయొచ్చు, మొన్నడు స్పూన్ చేయొచ్చు.
2: యు టేక్ దిస్ ప్లేట్, దిస్ మే అండర్గో ఎ చేంజ్, దిస్ మే బికమ్ ఎ కప్.
1: ఇది మార్పు కలుగుతుంటుండాలి రూపనామములు.
2: ది నేమ్ అండ్ ఫామ్ మే బి చేంజ్,
1: కానీ సిల్వర్ మాత్రం సిల్వర్, ఎప్పటికీ సిల్వర్ గానే ఉంటుండాలి.
2: బట్ సిల్వర్ విల్ రిమైన్ సిల్వర్.
1: అయితే సిల్వర్ ను వేరు, కప్పును వేరు, ప్లేట్ను వేరు చేయడానికి వీలు కాదే.
2: బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సిల్వర్ కప్.
1: మార్పు చెందేటువంటి ప్లేట్ లోపలే మార్పు చెందినటువంటి సిల్వర్ ఉంటుండాలి.
2: This plate which is undergoing a change, there is silver which does not change at all.
1: Kanukani ee naati vidyarthulu nechukovalsinatundi vishayamulu, telusukovalsinatundi vishayamulu, artham chesukovalsinatundi vishayamulu, aacharinchavalsinatundi vishayamulu, aanandapadavalsinatundi vishayamulu enno untunnavi.
2: Therefore, what the students will have to learn, experience, enjoy, ప్రాక్టీస్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్.
1: ఏదో చిన్న మనసుతోనే మీరు యోచిస్తున్నారు.
2: వాట్ యువర్ థింకింగ్ ఈజ్ ఓన్లీ విత్ యువర్ ఓన్ నారో మైండ్.
1: కాదు, విశాలమైనటువంటి మనసును ఏర్పాటు చేసుకోవాలి.
2: యూ మస్ట్ బ్రాడన్ యువర్ మైండ్. అండ్
1: ఎప్పుడు విశాలమైన హృదయం మనసు వస్తుంది?
2: వెన్ కెన్ యూ బ్రాడన్ యువర్ మైండ్?
1: విషయం తెలుసుకుంటే విశాలమైన మనసు వస్తుంది.
2: ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
1: విషయం తెలియనంత వరకే కేవలం సంకుచితమైనటువంటి మనసు ఉంటుంటారు.
2: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ కరెక్ట్ అండర్స్టాండింగ్, యూ విల్ హ్యావ్ నారో మైండ్.
1: విద్యార్థులారా,
2: దేర్ స్టూడెంట్స్,
1: ఈ మానవత్వమునకు దైవత్వమునకు ఉండేటువంటి వ్యత్యాసమును,
2: ద డిఫరెన్స్ దట్ ఇస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్,
1: చక్కగా అరటి పండు వలసి ఇచ్చినట్టుగా చెప్తారు.
2: ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ ద మోస్ట్ ఈజీ ఫ్యాషన్ విచ్ కెన్ బి
1: యువర్ వేదాంత ప్రబోధన లోపల ఏమాత్రం కూడా మానవులకు అర్థం కాదు.
2: This philosophical truth, man finds it very difficult.
1: వాళ్ళ భాషలు కాని,
2: ది లాంగ్వేజ్ ఎంప్లాయిడ్ బై దీస్,
1: వారి ఉదాహరణలు కానీ,
2: ది ఎగ్జాంపుల్స్ గివెన్ బై దెమ్,
1: తము కానీగా ఉంటుంటాయి.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్
1: పిల్లల స్థాయికి దిగి వచ్చి వారు చక్కగా హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పేటువంటి పండితులు కరువైపోయారు.
2: స్కాలర్స్ ఆర్ బికమింగ్ రేర్ హూ కెన్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్
1: కనుకనే ఈనాటి యువకులు ఎందు అనేక రకమైనటువంటి యొక్క సందేహంలో అభివృద్ధి అవుతూ వస్తుంది.
2: దట్ ఈస్ వై టుడేస్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్.
1: మీకు ఎట్టి సందేహము కలగకుండా
2: వితౌట్ క్రియేటింగ్ ఎనీ
1: సంశయాత్మా వినశ్యతే ఈ అష్టాక్షర నామాన్ని రేపు నేను మీకు బోధిస్తాను.
2: టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ దిస్ ఎయిట్ లెటర్డ్ మంత్ర.
1: అష్టాక్షర నామము ఓం నమో నారాయణాయ కాదు, సంశయాత్మ వినశ్యతే ఇది అష్టాక్షర నామం.
2: వాట్ ఈస్ దట్ ఎయిట్ లెటర్డ్ మంత్ర? ఇట్ ఈస్ నాట్ ఓం నమో నారాయణాయ, ఇది సంశయాత్మ వినశ్యతే.
1: ఇది ఒక్కవైపున మన జీవిత ప్రవాహములకు గట్టు.
2: దిస్ ఈజ్ వన్ బ్యాంక్ ఫర్ ది ఫ్లో ఆఫ్ అవర్ లైఫ్, ఫర్ ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్.
1: రెండో వైపున మనొక గట్టు కూడా ఉంటుండాలి. రెండు గట్టులు లేకపోతే ఈ ప్రవాహము పొంగిపోయి గ్రామాన్నే ముంచివేస్తుంది.
2: ఫర్ ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ దేర్ ఆర్ టూ బ్యాంక్స్. If you do not have the second bank also, the flood is like
1: అష్టాక్షర నామం ఒకవైపున సంశయాత్మ వినశ్యతే అక్కడ రాశారు చూడండి.
2: This eight lettered mantra samsayatma vinasyate
1: rendo vaipuna shraddhavan labhate gnanam idi enimidi aksharalu.
2: The other bank is also shraddhavan
1: samsayatma vinasyate oka gattu.
2: One bank
1: shraddhavan labhate gnanam manoka gattu. ఈ రెండు గట్టుల మధ్యలోపలి మన జీవిత ప్రవాహం విడిచిపెట్టే అనుగ్రహం అనే సాగరంలో డైరెక్ట్ గా పోయి చేరిపోతుంది.
2: ఇఫ్ యూ మేక్ అవర్ లైఫ్ ఫ్లో బిట్వీన్ టూ బ్యాంక్స్, ఆన్ వన్ సైడ్ సంశయాత్మ వినశ్యతే, ఆన్ ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అవర్ లైఫ్ విల్ రీచ్
1: లేదు, నిస్సంశయము ఉండాలి.
2: If you have only shraddha, it is not sufficient. You should be free from doubt.
1: నిస్సంశయం ఉండి ప్రయోజనం లేదు, శ్రద్ధ ఉండాలి.
2: If you are free from doubts, it is not sufficient. You must
1: negative
2: also have shraddha.
1: Rendu cherinappude ee current useful avutundi.
2: Only when you bring together this negative and positive, the current becomes useful.
1: Kanuka meeru repati nunchi ee divyatvanni telusukovadaniki chakkaga samsiddhulai untundandi.
2: Be ready to understand this divinity from tomorrow onwards.
1: Ivi maravalsinatundi vishayalu kaadu.
2: These are things which should never be forgotten.
1: You mana jeevithamulo aadi muthyamulo vale untundali.
2: If you have only shraddha, it is not sufficient. You should be free from doubt.
1: Nissamsayam undi prayojanam ledu, shraddha untundali.
2: If you are free from doubts, it is not sufficient. You must
1: negative
2: also have shraddha.
1: Rendu cherinappude ee current useful avutundi.
2: Only when you bring together this negative and positive, the current becomes useful.
1: Kanuka మీరు రేపటి నుంచి ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవటానికి చక్కగా సంసిద్ధులై ఉంటుండండి.
2: బి రెడీ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్.
1: ఇవి మరవలసినటువంటి విషయం.

0: దీస్ ఆర్ థింగ్స్ విచ్ కెన్ విచ్ షుడ్ నెవర్ బి ఫర్గాట్.
1: ఇవి మన జీవితంలో ఆడి ముత్యముల వలె ఉంటుండాలి.
0: వీ షుడ్ ప్రిజర్వ్ దెమ్ యాజ్ ద మోస్ట్ ప్రెషియస్.
1: ఒక్క తూలి చెప్పినటువంటి దానిని తిరిగి మనం దారవిచ్చుకుంటేమా తిరిగి మనకు అది చిక్కదు.
0: ఇఫ్ వీ డూ నాట్ టేక్ కేర్ టు ప్రిజర్వ్ దీస్ థింగ్స్ వన్స్ దే ఆర్ టోల్డ్ వీ విల్ నెవర్ గెట్ దెమ్ బ్యాక్.
1: మీరా చెప్పింది,
0: మీరా హాస్ టోల్డ్.
1: కడలు కుళిత్తులు ముత్తడిత్తేనే కై నడువ విడివాయో, కరుణయే పురివాయో, గతియలే గిరిధారి అనింది. అనగా నేను సముద్రము లోపల మునిగి అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు నేను పాల్పడి ఆ ముత్యమైనటువంటి యొక్క కృష్ణ అనేటువంటి ఒక నామాన్ని నేను ముత్యాన్ని సంపాదించుకున్నాను.
0: మీరా హాస్ సెడ్ దట్ ఐ హావ్ ఎంటర్డ్ ఇంటు ఓషన్, గాన్ టు ద వెరీ డెప్త్స్.
1: ఏమిటి ఆ ఓషన్? సంసారమనే ఓషన్.
0: ఫౌండ్ అవుట్ ప్రెషియస్ జెమ్స్. వాట్ ఇస్ దట్ ఓషన్? ఓషన్ ఆఫ్ సంసార.
1: ఆ పర్ల్స్ అనేటువంటిదే కృష్ణనామం.
0: దోస్ టూ పర్ల్స్ ఆర్ ద నేమ్ ఆఫ్ కృష్ణ.
1: తిరిగి అది ఏమైనా జారిపోయి తిరిగి సముద్రంలో పడినా ఇంకా నాకు చిక్కదు.
0: ఇఫ్ ఐ లూజ్ దిస్ నేమ్ అండ్ అలవ్ ఇట్ టు ఫాల్ బ్యాక్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ సంసార.
1: కుడితరు ముత్తడితేని కై నడువ విడివాయో, కరుణయే పురివాయో, గతి అలే గిరిధారి. ఇంక నీవు తప్ప నాకు గతి లేదు. ఓ గిరిధారి, గిరిధారి, గిరిధారి అని.
0: ఓ గిరిధారి, దేర్ ఇస్ నో వన్ ఎల్స్ హూ ఇస్ మై రెఫ్యూజ్ ఎక్సెప్టింగ్ యూ. యూ అలోన్ ఇస్ మై.
1: కనుక ఈనాడు చిక్కినటువంటి ఈ అవకాశాన్ని మీరు దారవిచ్చుకుంటారా తిరిగి మీకు లభ్యం కాదు.
0: ఇఫ్ యూ విల్ లూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ విచ్ హావ్ గాట్ యువర్ వే టుడే, యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్.
1: ఈ వయసు చాలా బంగారు వంటి వయసు.
0: దిస్ ఏజ్ ఈస్ రియలీ గోల్డెన్ ఏజ్.
1: ఇలాంటి దానిని మీరు వ్యర్థం చేసుకోవాలి.
0: డు నాట్ వేస్ట్ దిస్ ఏజ్.
1: ఈ వయసు చాలా పవిత్రమైన.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ప్రెషియస్.
1: కనుకనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: దట్ ఇస్ వై ఇట్ ఇస్ సెడ్ స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ.

0: ప్రేమస్వరూపులారా, పరోపకారార్థ నిమిత్తమై వృక్షములు జగత్తునకు ఫలమునందించుచున్నవి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇట్ ఇస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ యూజ్ టు అదర్స్ ట్రీస్ గివ్ ఫ్రూట్స్ టు ద వరల్డ్.
0: తమ ఫలములను వృక్షములు తాము భుజించవు.
1: Trees do not eat their own fruits.
0: పరోపకారార్థం ఫలంతి వృక్ష. ఈ వృక్షములకు ఇంత పవిత్రమైన భావము ఆవిర్భవిస్తున్నది.
1: It is for the sake of others the trees bear fruits. The trees express such sacred feelings.
0: పరోపకారార్థమై నదులు ప్రవహించుచున్నవి.
1: It is for the sake of others rivers flow.
0: తమ జలమును తాము గ్రోలవు.
1: They don't drink their own water.
0: తమ జలమునంతయు కూడను జగత్తునకు అందించి పరోపకారార్థమై ప్రవహించుచున్నది.
1: They give away all their water to the world and flow for others' welfare.
0: పరోపకారార్థ నిమిత్తమై పశువులు క్షీరమును మానవులకు అందించుచున్నది.
1: Cows, to be of use to others, give milk. The trees express such sacred feelings.
0: పరోపకారార్థమై నదులు ప్రవహించుచున్నవి.
1: It is for the sake of others, rivers flow.

0: కండించుచున్నది.
1: Cows, to be of use to others, give milk to humanity.
0: తమ పాలను త్రాగవు.
1: They don't drink their own milk.
0: కాని మానవుడు పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరము ధరించినది పరోపకార నిమిత్తమయ్యని సత్యాన్ని విస్మరించి స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క సంకుచితమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నాడు.
1: However, man having forgotten this truth, that this body has been given for the purpose of being useful to others, takes to the narrow-minded path of self-interest and selfishness.
0: ఈనాటి మానవునకు వృక్షములకున్న త్యాగము కాని, పశువులకున్న త్యాగము కాని, నదులకున్నటువంటి త్యాగము కాని, ఈ త్యాగములలో వెయ్యింట ఒక భాగమైన కూడాను మానవుని యందు లేకుండా పోతున్నది.
1: Man of today does not even have 1/1000th of the sacrifice that the trees, rivers and cows possess.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
1: From the moment one wakes up at dawn to the time one falls asleep at night, it is all selfishness, selfishness and selfishness.
0: ఈనాటి దేశము ఇన్ని విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి కావడానికి కారణమేమిటి? స్వార్థము స్వప్రయోజనమే.
1: What is the reason behind the turmoil the country is undergoing today? It is the selfishness and self-interest.
0: స్వార్థము అవసరమే.
1: Selfishness is essential.
0: స్వప్రయోజనము కూడాను అవసరమే.
1: Self-interest is also necessary.
0: కాని నశ్రేయో నియమం వినా కొంత హద్దులో ఉంటుండాలి ఈ స్వార్థమును కూడా.
1: But there can be no welfare without limits. Even selfishness must be within certain limits.
0: కనుకనే దివ్యత్వమనేటువంటిది మానవుని యందు ఏమాత్రము కూడాను గోచరించటం లేదు.
1: That's why divinity is not to be seen in a human being.
0: మానవుడు మానవుడిగా కూడాను జీవించడానికి ప్రయత్నించటం లేదు.
1: Man is not even making an effort to live as a man.
0: మానవుడు మానవుడిగా జీవించితే ఇదే నిజమైన మానవత్వము, మాధవత్వము.
1: If man were to live like a man, that in itself is humanness, divinity.

0: కానరయ్యా.
1: What you say exists does not exist. What you say doesn't exist exists. Only God exists at all times. Behold the world that was always non-existent. The whole world is permeated by divinity. World doesn't exist separately.
0: Vishwam Vishnumayam Jagat.
1: The whole world is permeated by Lord Vishnu.
0: Sarvam Kalividam Brahma.
1: All of this is Brahma.
0: Ishavasyam Idam Sarvam.
1: The entire universe is permeated by God.
0: Jagattu Veru, Daivattu Veru Kaadu.
1: World and divinity are not distinct.
0: Itti Ekattuvunu Gurinchiye Prashnopanishattu చక్కగా ప్రబోధం జరుపుతూ వచ్చింది.
1: ఇట్ ఇస్ అబౌట్ దిస్ వన్నెస్ ద ప్రశ్నోపనిషద్ బిగాన్ ఇంపార్టింగ్ లెసన్స్.
0: ప్రతి పదార్థమునకు ఒక్కటి పరార్థము అనేటువంటిది ఉంటున్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ పదార్థ హ్యాస్ అ హైయర్ బేసిస్ ఆర్ పరార్థ.
0: పరార్థము ఆధారము లేక పదార్థము గోచరము కాదు.
1: వితౌట్ ద బేసిస్ ది ఆబ్జెక్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
0: ప్రాణము లేని ప్రాణి

0: దానికి అస్తిత్వము శూన్యము.
1: A living being without the life force or prana ceases to exist.
0: అదే విధముగాని
1: in the same way
0: పదార్థము లేనిటువంటి యొక్క పదార్థము నిరుపయోగము.
1: Objects without their basis are useless.
0: పదార్థము మూలము, పదార్థము మూలము, పదార్థము స్థూలము.
1: Pararartha is the source, padartha is the gross.
0: Pararthamu aadharamu, padarthamu aadeyamu.
1: While pararartha is the basis, padartha is the effect.
0: Bhautika drishtito priyini parikinchinappudu ivi rendu kudanu paraspara viruddhamuga gocharistuntayi.
1: When viewed from the worldly perspective, these two appear contrary to each other.
0: Kani tatva drishtito chuchinappudu ఈ ప్రాణము లేని ప్రాణి కాని, ఆధారము లేని ఆధేయము కాని, జడము కానటువంటి చైతన్యము కాని, చైతన్యము లేని జడము కాని జగత్తులో కానరాదు.
1: హౌఎవర్, వెన్ వీ సీ త్రూ అ స్పిరిచువల్ ఐ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు పర్సీవ్ ఇన్ ద వరల్డ్ అ లివింగ్ ఫార్మ్ వితౌట్ లైఫ్, ద బేస్డ్ వితౌట్ ద బేసిస్, ద ఇనర్ట్ వితౌట్ కాన్షియస్నెస్, or a consciousness without the inert.
0: Pranam valane prani prakatistu untundali.
1: Beings exist because of the life principle or prana.
0: Prani endukudanu pranam untundadi.
1: Within the living beings or prani is the life principle or prana.
0: Deenine vaidika vijnanamanandu aadhika vijnanamanandu matter and energy and rendintiyakunu samandhamayamu gavistu vachinadi.
1: This was referred to by Vedic science and modern science as matter and energy, which is related to each other.
0: Shiva shakti yokka rasa swabhavam anetundi kudanu ekattamainatundi yokka divyattamuto kudedi anetundi satyanni ee yokka Prashna Upanishattu ప్రబలంగా విపరిస్తూ వచ్చింది.
1: ప్రశ్నోపనిషద్ ఎంఫాటికలీ డిక్లేర్స్ దిస్ ట్రూత్ దట్ దిస్ డివైన్ యూనిటీ ఇస్ ది ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ ద శివశక్తి ప్రిన్సిపల్.
0: కనుక వైజ్ఞానమునకు కాని తత్వశాస్త్రమునకు కాని ఏమాత్రము కూడా భిన్న భేదములు కనిపించవు.
1: దేర్ ఫార్ దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ బిట్వీన్ సైన్స్ అండ్ ఫిలాసఫీ.
0: కేవలం భౌతిక విజ్ఞానము పదార్థముతో కూడినట్టుగా మనము భావిస్తున్నాము.
1: We think that secular science is related to padartha.
0: తత్వశాస్త్రం అనేటువంటిది పరార్థముతో చేరినట్టుగా భావిస్తున్నాము.
1: And we think that philosophy is related to the parartha.
0: పదార్థ పరార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయములు.
1: The object and its basis are interdependent and coexistent.
0: ఏకత్వమును ప్రకటించేటువంటిదే ఉపనిషత్తుల యొక్క ప్రభావము.
1: The impact of the Upanishads is in teaching this oneness.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఉపనిషత్తులన్నీకులను కేవలము పదార్థమును ప్రబోధించినటువంటివే కాని పదార్థమునకు సంబంధము లేదని భావిస్తున్నారు.
1: But unfortunately, today people consider the Upanishads as relating to the parartha alone and not to the material objects.
0: ఆధ్యాత్మికమనగా కేవలము భౌతికమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేదని కూడాను భావిస్తున్నారు.
1: They also think that spirituality has nothing to do with the physical world.
0: భౌతికమనగా ఆధ్యాత్మికమునకు ఏ సంబంధం లేదని కూడాను విశ్వసిస్తున్నారు.
1: They believe the world has nothing to do with spirituality.
0: చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: ఒకటి ఆధారము, ఒకటి ఆధేయము.
1: One is the basis, the other is the manifestation.
0: ఒకటి ప్రాణము, రెండవది ప్రాణి.
1: One is life force and another is life form.
0: ఈ రెండింటి యొక్క చైతన్యం యొక్క సమన్వయమే నిజమైనటువంటి జగత్తు.
1: The synthesis of consciousness of these two is the world.
0: ఈ జగత్తును మనము విస్మరించి దివ్యత్వాన్ని విశ్వసించటము ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంకుచితమైన భావమే.
1: Forgetting this world and having faith in divinity is also a sort of narrow-mindedness.
0: జగత్తునకు దివ్యమైన శక్తికి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We must strengthen the faith that there is a strong relationship between the world and the divine power.
0: ఈ జగత్తు లేకుండినా మనం ఏ ఒక్క విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము.
1: If there was no world, we would not be able to understand anything.
0: జగత్తే లేకుండినా ఏ సత్యాన్ని కూడా మనం గుర్తించలేము.
1: If there was no world, we will not be able to recognize any of the truths.
0: ఏది సత్యమో ఏది మిథ్యమని మనం భావిస్తున్నామో ఈ రెండింటికి నీ జగత్తే మూల కారణం.
1: What we perceive as real and ephemeral, both have world as the basis.
0: జగత్తును వదలి మనం ఏ యొక్క విజయాన్ని కూడా మనం సాధించుతున్నామంటే ఇది కేవలం అసాధ్యము.
1: Without this world, it would be impossible for us to achieve any victory.
0: జగత్తును ఆధారము చేసుకుని దివ్యత్వాన్ని అనుభవించటకు ప్రయత్నించాలి.
1: Strive to experience divinity, keeping the world as the basis.
0: కనుకనే మానవత్వములో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు మనం అనుభవించాలంటే మానవత్వాన్ని కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore, if we wish to experience, even to an extent, the divinity inherent in humanity, we must make human nature the foundation. Once upon a time, 6 students,
0: వారు మహా జిజ్ఞాసులై,
1: having become aspirants of knowledge,
0: తమకు తెలియనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడానికి,
1: for the purpose of discovering truths that were unknown to them,
0: మానవత్వం వచ్చినందుకు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని అన్వేషణ చేపట్టమే తన యొక్క కర్తవ్యమని,
1: కన్సిడరింగ్ ది ఇన్క్వైరీ ఇన్ టు ట్రూత్ యాజ్ ద వెరీ పర్పస్ ఫర్ విచ్ హ్యూమన్ బర్త్ వాస్ గివెన్,
0: జీవితం యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకోవాలని,
1: టు డిస్కవర్ ది అల్టిమేట్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్,
0: పిప్పిలాద మహర్షి దగ్గరికి వచ్చారు.
1: దే అప్రోచ్డ్ సేజ్ పిప్పిలాద.
0: అక్కడికి వచ్చి అతి వినయము చేత నమస్కరించి,
1: గోయింగ్ దేర్ they saluted him very humbly,
0: maharshi,
1: and said, great sage,
0: jagat utpatti ki karanam emiti, manava jeevitam yokka paramavadhi emiti,
1: what is the reason for the creation of this world, what is the goal of human life,
0: maaku bodhinchi maa samshayanni teerchamani prarthinchaaru,
1: please teach us and clear our doubts, they prayed thus.
0: Pippilada cheppadu.
1: Then Pippilada said,
0: నాయనలారా, ఇట్టి జిజ్ఞాస మీకు రావటము చాలా అదృష్టమే.
1: డియర్ వన్స్, టు హ్యావ్ దిస్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఈస్ యువర్ ఫార్చ్యూన్.
0: కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఒక అధికారం ఉండాలి.
1: బట్ ఇన్ ఎవ్రీ కేస్ దేర్ నీడ్స్ టు బి సర్టన్ క్వాలిఫికేషన్.
0: ఈ అధికారం లేనటువంటి యొక్క తత్వంలో మేమిచ్చే ఆన్సర్ కూడా మీరు అర్థం చేసుకోలేరు.
1: వెన్ యూ డు నాట్ పొసెస్ సచ్ ఎలిజిబిలిటీ, you will not be able to understand the answer that I give.
0: Tatti chinna vishayamunu kudanu daniki tagilatundi adhikaram untundali.
1: Even for the smallest of things, one needs the necessary eligibility.
0: Oka patient ku mandu ivvalanukunte athanu doctor adhikaramlo untundali.
1: To dispense medicine to a patient, you need the qualification of a doctor.
0: Oka bridge emaina kattalanukunte athaniki engineer yokka adhikaram untundali.
1: To construct a bridge, you need the qualification of an engineer.
0: Ade vidhamane jagattunandu nitya jeevithamlo manam anubhavincheetundi prati vishayamunu oka adhikaram untundali.
1: Similarly, everything that we experience in day to day life calls for a certain eligibility.
0: Paatranu praskarinchukoni ye padarthamu aadharanga untundali.
1: The material is stored after considering the nature of the container.
0: Kanuka mee yokka vaanchalu uttamainatuvi.
1: So your desires are noble.
0: కానీ కొంత కాలమును తీసుకుని చక్కగా విచారణ సలిపి నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి తద్వారా దీనిని అర్థం చేసుకుంటకు గుర్తించండి.
1: But take some time, inquire sincerely, discriminate between the eternal and the ephemeral, and then try to understand.
0: తొందరపాటు మంచిది కాదు.
1: It is not good to be in haste.
0: కనుక ఈ తొందరపాటు చేతనే మనము తెలుసుకోవాల్సినటువంటి యొక్క పరమ సత్యాన్ని కూడా మనం దూరమైపోతున్నాం.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హేస్ట్ దట్ వీఆర్ గోయింగ్ ఫార్దర్ ఫ్రమ్ ద గ్రేటర్ ట్రూత్ వీ మస్ట్ రియలైజ్.
0: ఈ తొందరపాటు వల్ల మనం కాలమును కర్మమును కాయమును కూడా వ్యర్థము గావించుకుంటాం.
1: బికాస్ ఆఫ్ దిస్ హేస్ట్ వీఆర్ వేస్టింగ్ టైమ్ యాక్షన్స్ అండ్ ఈవెన్ ఆర్ బాడీ.
0: జీవితం రావటమే పరమావధి యొక్క తత్వము.
1: కమింగ్ టు లైఫ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది అల్టిమేట్ గోల్.
0: పరమావధిని గుర్తించవలనన్న మీరు తగినటువంటి ఒక ఓపికను సాధించాలి.
1: టు అండర్స్టాండ్ ది అల్టిమేట్ పర్పస్ యు మస్ట్ డెవలప్ ది నెససరీ పేషెన్స్.
0: తొందరపాటు చేత మనం అనేక నష్టములకు గురి అయిపోతాం.
1: హేస్ట్ విల్ లీడ్ అస్ టు మెనీ లాసెస్.
0: కనుమరి హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఏ హరీ.
1: దట్ ఇస్ వై ఇట్ ఇస్ సెడ్ హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఏ హరీ.
0: పిల్లలారా,
1: చిల్డ్రన్,
0: మీరు తొందరపాటులకు ఏమాత్రం కూడా ముందంజ వేయకూడదు.
1: నెవర్ టేక్ ఎనీ స్టెప్ ఇన్ హేస్ట్.
0: కనుక శాంతముతో దీనిని సాధించుటకై కొంతకాలం ఆశ్రమనందుండి ఆజ్ఞను పాలించి కొంతకాలం మీరు జీవించండి అని పిప్పిలాదుకు సమాధానం చెప్పాడు.
1: పిప్పిలాదా దెన్ సెడ్, టు అచీవ్ దిస్ పీస్ఫుల్లీ స్టే ఇన్ ది ఆశ్రమ్ ఫర్ అ వైల్, ఫాలో కమాండ్స్ అండ్ స్పెండ్ సమ్ టైమ్.
0: కొంతకాలం జరిగినది.
1: సమ్ టైమ్ ఎలాప్స్డ్.
0: ఒక సంవత్సరం జరిగిన తరువాత,
1: ఆఫ్టర్ ఇయర్ హ్యాడ్ గాన్ బై,
0: కత్వ మహర్షి అనే యొక్క ఆ మహర్షి యొక్క మనుమడైనటువంటి కుంభిడి అనేటువంటి శిష్యుడు వచ్చి, స్వామి, ఇంతకాలం నేను ఆశ్రమంలో జీవిస్తూ వచ్చాను, కానీ నా సంకల్పం అనేటువంటిది దినదినములకు అధికమవుతుండాలి.
1: కత్వ మహర్షిస్ గ్రాండ్ సన్ బై నేమ్డ్ కుంపిడి కేమ్ టు పిపిలాదా అండ్ సెడ్, స్వామి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్ ఫర్ సో లాంగ్, బట్ మై థాట్స్ ఆర్ ఇంక్రీసింగ్ విత్ ఎవ్రీ పాసింగ్ డే.
0: ఈ సందేహమును నాకు తీర్చి నాకు మనశ్శాంతిని చేకూర్చమని ప్రార్థించాడు.
1: ప్లీజ్ క్లియర్ దిస్ డౌట్ ఆఫ్ మైన్ అండ్ కన్ఫర్ ఆన్ మీ పీస్ ఆఫ్ మైండ్, హి దస్ ప్రేడ్.
0: ఈ సృష్టికి మూల కారకుడు ఎవరు?
1: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ క్రియేషన్?
0: ఈ జీవులు సృష్టించినటువంటి వాడు ఎవడు?
1: హూ హాస్ క్రియేటెడ్ ఆల్ దీస్ క్రీచర్స్
0: అని ప్రశ్నించగానే పిప్పిలాడు చిరునవ్వు నవ్వి,
1: వెన్ క్వశ్చన్ దాస్ పిపిలాదా స్మైల్డ్,
0: నాయన, ఇది ప్రజాపతి యొక్క ఉత్పత్తి అన్నారు.
1: అండ్ సెడ్, సన్, దిస్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ ప్రజాపతి.
0: దీనితో ఆ యొక్క కుందినికి చాలా మనస్సు విరిగినది.
1: హియరింగ్ దిస్ కుంపిడి వాస్ హార్ట్ బ్రోకన్.
0: ఇంతకాలం నేను సేవ చేసినందుకు ఇది ఆ సమాధానము.
1: ఇస్ దిస్ ది ఆన్సర్ ఐ డిజర్వ్ ఆఫ్టర్ సర్వింగ్ సో లాంగ్?
0: ప్రజలను సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అంటున్నావు.
1: యు ఆర్ సేయింగ్ దట్ ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీ వన్ ఇస్ ప్రజాపతి.
0: ఈ ప్రజాపతి ఎవరు?
1: హూ ఈస్ దిస్ ప్రజాపతి?
0: అన్నమే ప్రజాపతి అన్నారు.
1: ఫుడ్ ఇస్ ప్రజాపతి, హి రిప్లైడ్.
0: ఈ అన్నం ద్వారానే మానవత్వం ప్రాప్తిస్తుందాది అన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఫుడ్ దట్ హ్యూమానిటీ ఇస్ ప్రాస్పరింగ్, హి సెడ్.
0: ఈ అన్నమునకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్?
0: వరుణుడు.
1: వరుణ ఆర్ రెయిన్.
0: ఈ వరుణ వల్లనే పంటలు పండుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ వరుణ ద క్రాప్స్ గ్రో.
0: ఈ పంటల వల్లనే మనకు పదార్థం లభ్యమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ క్రాప్స్ ద ఫుడ్ ఇస్ అవైలబుల్ టు అస్.
0: నాయన, మొట్టమొదట మన యొక్క ప్రవర్తన అత్యవసరమైనటువంటిది.
1: సన్, ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఆర్ బిహేవియర్ ఇస్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్.
0: ఎట్టి మంటనో అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ద ఫైర్ సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగనో అట్టి మేఘము.
1: యాజ్ ఇస్ ద స్మోక్ సో ఇస్ ద క్లౌడ్.
0: ఎట్టి మేఘమో అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ద క్లౌడ్ సో ఇస్ ద రెయిన్.
0: ఎట్టి వర్షమో అట్టి పంట.
1: యాజ్ ఇస్ ద రెయిన్ సో ఇస్ ద క్రాప్.
0: ఎట్టి పంటనో అట్టి వంట.
1: యాజ్ ఇస్ ద క్రాప్ సో ఇస్ ద ఫుడ్.
0: ఎట్టి వంటనో అట్టి జీవితం.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ఆర్ లైఫ్.
0: కనుక మానవ జీవితమునకు ఈ యొక్క ఆహారమే మూలాధారము.
1: సో ఫర్ హ్యూమన్ లైఫ్ ఫుడ్ ఇస్ ద వెరీ బేసిస్.
0: కనుక ఆహారము చేతనే మానవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు ఆవిర్భవిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఫుడ్ దట్ హ్యూమానిటీ ఇస్ ప్రాలిఫరేటింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే దీనికి కూడా ఒక మూలాధారం ఉంటుండాలి.
1: బట్ దిస్ టూ హ్యాస్ అ బేసిస్.
0: దీనికి ఏమిటి ఆధారం?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
0: ఈ విధంగా ప్రశ్నించినప్పుడు,
1: వెన్ క్వశ్చన్ దాస్,
0: సూర్యుడు ప్రాణుడు.
1: సన్ రిప్రజెంట్స్ లైఫ్ ఫామ్.
0: చంద్రుడు రమి అనగా జడము.
1: మూన్ రిప్రజెంట్స్ ఇనర్ట్.
0: ఈ జడ చైతన్యం యొక్క సమ్మిత స్వరూపమే ఈ యొక్క సృష్టికి మూల కారణం.
1: దిస్ యూనియన్ ఆఫ్ మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ క్రియేషన్.
0: జగత్తునందు జడ చైతన్యములు రెండు కూడాను సహజంగానే ఉద్భవిస్తాయి.
1: ఇనర్ట్ అండ్ కాన్షియస్నెస్ అకర్ నేచురలీ ఇన్ ద వరల్డ్.
0: ప్రాణము ప్రాణి కూడాను సహజంగానే ఉద్భవిస్తాయి.
1: లైఫ్ అండ్ లైఫ్ ఫార్మ్స్ అకర్ నేచురలీ టు.
0: ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమే సృష్టికి మూల కారణం.
1: ద కాంగ్లోమరేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ ద కాజ్ ఫర్ క్రియేషన్.
0: సూర్యుని కిరణములు తేజీప్యమానంగా దిశలంతా ప్రాకుతూ ఉంటాయి.
1: ద సన్స్ రేస్ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ డైరెక్షన్స్ రేడియంట్లీ.
0: ఇవి కేవలము దీని యొక్క కిరణములు జఠరాగ్ని ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: దీస్ రేస్ ఎంటర్ ఇన్ టు ద జఠరాగ్ని ఆర్ ద డైజెస్టివ్ ఫైర్ టూ.
0: ఈ జఠరాగ్ని ఎందు ప్రవేశించి
1: ఎంటరింగ్ ద జఠరాగ్ని
0: తద్వారా ఉత్పత్తికి మూల కారణం చేస్తున్నాయి.
1: త్రూ దాట్ దే బికమ్ ద సోర్స్ ఫర్ క్రియేషన్.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి మృణ్మయమైనటువంటి యొక్క మట్టికి గాని,
1: బీ ఇట్ ఫర్ ద ఇన్నర్ డస్ట్ ఇన్ దిస్ వరల్డ్,
0: కాష్టమైనటువంటి యొక్క వృక్షములకు గాని,
1: బీ ఇట్ ఫర్ ద వూడీ ట్రీస్,
0: శిలామయమైనటువంటి పర్వతములకు గాని,
1: బీ ఇట్ ఫర్ ద రాకీ మౌంటైన్స్,
0: రక్తమయమైనటువంటి దేహములకు గాని,
1: ఆర్ ఫర్ ద బ్లడ్ ఫిల్డ్ బాడీ,
0: సూర్యకిరణములు అత్యవసరము.
1: సన్ రేస్ ఆర్ మోస్ట్ నెసెసరీ.
0: దీని యందే ప్రాణశక్తి ఇమిడి ఉంటున్నది.
1: ద లైఫ్ ఫోర్స్ ఇస్ లేటెంట్ ఇన్ ఇట్.
0: ఈ ప్రాణశక్తి ద్వారానే జగత్తంతా ఆవిర్భవిస్తుంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ఆవిర్భవించినటువంటి యొక్క జగత్తునప్పుడు సంరక్షణ గావిస్తుంటుండాలి.
1: ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద వరల్డ్ దాట్ ఇట్ క్రియేట్స్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా మూల కారణము సూర్యుడే అన్నాడు.
1: సో హీ సెడ్ సన్ ఇస్ ద బేసిస్ ఫర్ జనరేషన్ సస్టెనెన్స్ అండ్ డిసొల్యూషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క జవాబును చెప్పుతూ
1: ఆన్సరింగ్ ఇన్ దిస్ మేనర్
0: నాయన
1: సన్
0: ఈ కాలమునందరి యొక్క విద్యార్థులు
1: ద స్టూడెంట్స్ ఆఫ్ దీస్ డేస్
0: తమ యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించక
1: నాట్ రికగ్నైజింగ్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ టాలెంట్స్
0: మనోభీష్టమును నెరవేర్చుకున్నట్టుకై అనేక ప్రయత్నములు చేస్తుంటారు.
1: మేక్ న్యూమరస్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్స్
0: కనుకనే విఫలుడై
1: దెన్ వెన్ దే ఫెయిల్
0: కేవలము ఆ నిరాశకు గురి అయి నిస్పృహ చేత
1: succumbing to hopelessness when they become depressed
0: avajadalanu abhirudhi gaavistukuntunnaru
1: and grow restless
0: kaani tana yokka capacity tana yokka shaktini taanu gurtinchukovadaniki prayatninchatam ledu
1: but they are not making efforts to realize their capacity and abilities
0: karukane prati manavudu kudanu manchi cheddalaku tana yokka tattvani taanu takkaga gurtinchadaniki prayatninchali
1: therefore every person to know good and bad must make efforts to realize their innate nature.
0: ఈనాటి మానవులకు తమ జీవితంలో జీవితం యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోవటం లేదు.
1: Amongst men today, there is none who is trying to know what is the purpose of their lives.
0: కానీ జీవిత పరమావధి తెలియలేదే అని విచారం కూడా ఎవ్వరికి లేదు.
1: They are not even worried about their ignorance of the goal of life.
0: ఏ నూటికో ఏ కోటికో ఒక్కరికి ఈ విచారం ప్రారంభమవుతుంది.
1: In one in a hundred or one in a crore, this inquiry begins.
0: Adiye parathamunaku paramarthamunakunu pradhana sopanam.
1: This is the primary step towards the goal of life and the ultimate.
0: Kani aneka mandi janulu jeevita paramartham ante emiti ante kadupu ninduku tindi kanti ninduku nidra onti ninduku batta inti ninduku pillalu ive jeevita paramavadi anukuntam.
1: But when asked what is the purpose of life, most people feel it is having enough food to fill the stomach, enough sleep to fill the eyes, enough clothes to cover the body, and enough children to fill the house.
0: Kaadu kaadu.
1: No, no.
0: Ee kadupu ninduku tindi, kanti ninduku nidra, vanti ninduku vastramu, inti ninduku pillalu, pasupachi mrugadulu kuda untunnayi.
1: This need for food to fill the stomach, sleep to fill the eyes, clothes to cover the body, and children to fill the house can be found among animals, birds and beasts too.
0: మానవ జీవితం యొక్క పరమావధి ఏమిటి?
1: What is the highest goal of human life?
0: కాదు. మానవుడు తిని ఊరికే కూర్చునేటువంటి స్వభావం కాదు.
1: No, man's inherent nature is not merely to eat and stay put.
0: తిని తిరుగుతాడు.
1: He eats and roams around.
0: తిరిగి విషయాన్ని కనుక్కుంటాడు.
1: గోయింగ్ అరౌండ్ హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్.
0: ఏది మంచిదో దానిని అభివృద్ధి గావించుకుంటాడు.
1: హీ డెవలప్స్ దాట్ విచ్ ఇస్ గుడ్.
0: అభివృద్ధి గావించుకున్న మంచిని ఆచరిస్తాడు.
1: ద గుడ్నెస్ విచ్ హీ డెవలప్స్ హీ ఫాలోస్.
0: ఆచరించిన మంచిని 10 మందికి అందిస్తాడు.
1: ద గుడ్ హీ ఫాలోస్ హీ దెన్ షేర్స్ విత్ 10 అదర్స్.
0: ప్రకృతి పరమావధి.
1: This is the true goal of life.
0: మనం ఈ జగత్తునందు ప్రవేశించి
1: we enter this world.
0: చేప ఏ విధంగా జలములో సంచరించి ఆ జలమునందున్నటువంటి మాలిన్యాన్ని భుజించి జలమును పవిత్రము గావించుచున్నదో
1: as the fish moves around the waters consuming the dirt and making the water clean.
0: అదే విధంగానే విద్యార్థి ఈ సమాజంలో ప్రవేశించి
1: similarly the student must enter the society.
0: సమాజమునందున్నటువంటి మాలిన్యాన్ని రూపుమాపి
1: transform the filth in the society.
0: మహత్తరమైనటువంటి ఆదర్శాన్ని అభివృద్ధి పరిచి
1: foster the ideals that are important.
0: అభివృద్ధి పరిచిన ఆదర్శాన్ని అనుభవించి
1: experience the idealism that has been fostered.
0: అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి
1: and share with 10 others the joy experienced.
0: ఇది ప్రధానమైనటువంటి పరమావధి.
1: This is the primary goal of life.
0: దీనిని ప్రశ్నోపనిషత్తు వేసినటువంటి దీనికి సరైన జవాబు.
1: This is the best answer for the question posed by the ప్రశ్నోపనిషత్.
0: నాయన జీవితం అనేటువంటిది కేవలం ఏకాకి జీవితం కాదు.
1: Child, life is not to be lived in isolation.
0: ఇది ఒక సమాజంతో కూడినటువంటిది.
1: It is related to society.
0: ఇది వ్యక్తి జీవితం కాకుండా సమష్టి జీవితంగా ఉండాలి.
1: Rather than an individual living, it must be a social living.
0: సమాజమే లేకపోతే వ్యక్తియే లేడు.
1: Without the society, there is no individual.
0: వ్యక్తి యొక్క సుఖశాంతములన్నీ కూడా సమాజంలో ఇమిడి ఉంటున్నవి.
1: All the happiness and peace of an individual are embedded in the society.
0: కనుక సమాజం యొక్క క్షేమాన్ని మొట్టమొదట మీరు కోరండి.
1: So first and foremost, aspire for the welfare of the society.
0: లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటుండాలి.
1: May all in the world be happy. Everyone must be happy.
0: అప్పుడు అందరి సుఖములోనే మనసుకు కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Our happiness too is embedded in the happiness of all.
0: మన సుఖం ప్రత్యేకంగా నీటి పైన వేసిన తైల పొట్టు వలె ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: Our happiness is not isolated like a drop of oil on a leaf.
0: నీటితో చేరిన నీటి వలె పాలతో చేరిన పాల వలె మన జీవితము సమాజంతో లీనం కావాలి.
1: Like water that is mixed in water and milk that is mixed in milk, our life must merge into that of the society.
0: ఈ సత్యాన్ని బ్రహ్మచారులంతా కూడాను గుర్తించవలనని పిప్పిలాదుడు ఆ యొక్క శిష్యులకు బోధిస్తూ వచ్చాడు.
1: Pipilada taught his students that it is this truth that all brahmacharis or celibates must recognize.
0: కాని
1: but
0: ఈ మానవత్వములో
1: in this human life
0: కష్టములకు గురి కావాలి.
1: Difficulties must be undergone.
0: బాధలను సహించాలి.
1: Pain must be endured.
0: నిందలకు నిష్ఠురములను ఎదుర్కోవాలి.
1: Censure and calumny must be faced.
0: అప్పుడే నిజమైనటువంటి సత్యం మనకు అర్థమవుతుంది.
1: Then alone can we understand the absolute truth.
0: అప్పుడే ఉన్నత స్థాయిని కూడా మనం అందుకోగలము.
1: Then alone can we attain the highest state.
0: ఒక తోటమాలి
1: one gardener
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను
1: from dawn to dusk
0: తోటను కాపాడే నిమిత్తమై
1: in order to safeguard the garden
0: చాలా దూరం నుంచి ఒక మట్టి పాత్రలో నీరు తీసుకుని వచ్చి ప్రతి మొక్కకు వేసి దాన్ని పోషిస్తూ వస్తున్నాడు.
1: Has been fetching water in a mud pot from a distant place and watering every sapling and nurturing them.
0: ఈ విధంగా పోషిస్తూ పోషిస్తూ యజమానుని యొక్క మనలకు గురి అయ్యాడు.
1: Fostering and nurturing the garden this way, he earned the love and appreciation of his master.
0: అందుకున్నాడు ఈ యొక్క గౌరవాన్ని.
1: He earned this respect.
0: కానీ ఒకనాడు చాలా ఇంటి యందు కలిగినటువంటి అశాంతిని పురస్కరించుకొని
1: one day because of the disturbances at home
0: తాను అసంతృప్తితో
1: being dissatisfied
0: ఒక ఆ పాత్రను కింద పెట్టి
1: he kept the whistle down
0: తాను నిరుత్సాహంతో
1: and with disinterest
0: కేవలం నిష్ప్రయోజనమైన జీవితముగా భావిస్తూ వచ్చాడు.
1: He started thinking of his life as being useless.
0: కాని ఇది సరి కాదని ఎంత ప్రయత్నించినప్పటికీ నిరాశ నిస్పృహకు తాను గురి అవుతూ వచ్చాడు.
1: However much he tried telling himself that to feel this way is wrong, he ended up feeling hopeless and dejected.
0: ఏమిటి నా జీవితము?
1: What is my life?
0: జీవితం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సేవా భాగ్యం నందే నేను అంకితం కావాలా?
1: All my life, am I to be dedicated to such service alone? Why have I taken birth? Many are experiencing joy and peace. Am I not deserving of such joy and peace? How poor I am. What a sinner I am. In this manner, he began criticizing himself. Hearing this self-criticism, it seems the vessel gave a reply.
0: O Totamali,
1: O gardener, it is not good to get depressed on account of such a trivial disturbance. Hard work alone yields rewards. I am an example for that. Previously, I was mud that was trampled upon by everyone's feet. But the potter brought me, mixed me with water, crushed me with his legs, placed me on a wheel and spun me around, beat with the stick, made me into a vessel, roasted me in fire, burnt me thoroughly. At the end, I began receiving beatings from all. Everyone would tap on me to see if I was good or not, and then take me. It is because I have gone through such hardships. Today I am able to stand on the head of man. If I were not prepared to face the difficulties, if I had not faced all the troubles at all, I wouldn't have reached such a high position. So, to reach the high position that you wish to, prior to that, you need to go through troubles and sorrows. You have to face them. Therefore, happiness is not born out of happiness. From happiness, you can never obtain happiness. Only from trouble, we derive pleasure. This body has been given to us to endure difficulties. Only when we put this body to right use, we would be able to derive the courage and strength to face the troubles. The strength which is in man is not in any other being. Thinking, how am I to face such difficulties, one becomes weak. No need to feel weak. The strength needed to endure such difficulties too is within us. If the strength needed to endure such difficulties is not there, how are we putting up with hardships and carrying on with life? This is the direct proof. You are saying difficulties. You are spending time. And in this time, you have been tiding over difficulties. The strength to conquer is within us. But Since we do not know the means of using this strength within, we are wilting under difficulties. We must always be courageous. That is the four F's told to children.
0: First F, follow the master.
1: First F is to follow the master. Your master is your conscience. Your own heart is your master.
0: Follow the master. Face the devil. Fight to the end. Finish the game.
1: Therefore, follow the master. Face the devil. Fight to the end. Finish the game. This is our life. We must face everything. If you keep lamenting troubles, troubles, troubles and get depressed, the troubles will become more burdensome. It is during tough times that we must face the difficulties. Courage can achieve anything. All sorts of troubles will keep coming to us in this world. We cannot afford to get perturbed by it. We must face them boldly. It was this courage that Pipilada taught his students. The hearts of students are very tender. But as they do not understand things,
0: confusion.
1: They get confused. Because of this confusion, with confusion they lose their fuse.
0: Depression
1: begins. Because of this depression, life turns into despair. This is not good. Each and everything we must face with courage. Such courage and adventurousness must develop in students. Without giving up truth, without leaving love, without losing courage, we must develop unwavering mind and steady vision. Only when we lead our lives this way, we would reap the benefits befitting our efforts. No individual can obtain happiness without undergoing difficulties. Just by asking, will the sugar cane give you jaggery without crushing it and extracting the juice? If you prostrate before it and say, oh sugar cane, give me jaggery, will it give? You need to put it in a machine and crush it. Then burn it in a fire. And on account of many such refining processes, it takes the form of a permanent fine sugar. Thinking, why should I trouble this sugar cane? If you keep it in a corner, and keep thinking, oh, there is jaggery in this sugar cane, the sugar cane will only dry and shrivel up. The sweet juice in it would be wasted too. So our body is like the sugar cane.
0: Okay.
1: The troubles which we go through are like the sadhana or the process of refinement.
0: ఈ కష్టముల ద్వారా మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వమైనటువంటి ఒక రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Through these difficulties, the divinity that is present as the essence within us will manifest.
0: ఈ రసోవై సహా ఈ రసమే మన జీవితమునకు తగినటువంటి ఒక సహాయంగా ఉంటుంది.
1: Divinity is present as the essence. This essence will help us in our lives.
0: ఇదే మన దివ్యమైనటువంటి జీవితం.
1: This is our divine life.
0: కనుకనే ప్రతి వ్యక్తి కూడాను కష్టములకు వెలువక.
1: So every individual, without giving into troubles,
0: దుఃఖములను లెక్క చేయక,
1: without caring for sorrows,
0: వచ్చినటువంటి వాటి అన్నిటి కూడా ధైర్యంతో సాహసంతో మనం ఎదుర్కొని,
1: taking on everything that comes by with courage and adventurousness,
0: సత్య మార్గమును పొందాలి.
1: The path of truth has to be attained.
0: సత్యస్య సత్యం ఈ సత్యమును సరైనటువంటి రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: The truth of all truths, we must make efforts to experience this truth in the right manner.
0: ప్రపంచములో ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మనం విచారించి అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
1: In this world, we are not making efforts to inquire into and then experience things.
0: విచారించకుండా ఏదో అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: We are trying to experience without inquiring.
0: అందువల్లే భగవద్గీత కూడాను,
1: that is why even in the Bhagavad Gita,
0: జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం మూడు చెప్తూ వచ్చింది.
1: It talks of three things, జ్ఞాతుం ద్రష్టుం and ప్రవేష్టుం.
0: జ్ఞాతుం విషయాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి బాగా.
1: జ్ఞాతుం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నో అబౌట్ ఇట్ క్లియర్లీ.
0: అది ఏ నిజమైన జ్ఞానం.
1: దాట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
0: విషయాన్ని తెలుసుకోకుండా మనం ఏదో ఒక విధమైన బ్లైండ్ గా దాంట్లో ప్రవేశించరాదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ వీ కెనాట్ బ్లైండ్లీ ఎంబార్క్ ఇన్ టు ఎనీథింగ్.
0: ఏది మనకు కావాలో అది ఎక్కడ లభిస్తుంది, ఎట్లా లభిస్తుంది, ఎవరి వద్ద లభిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: వాట్ ఎవర్ వి నీడ్ వి మస్ట్ ఫస్ట్ ఎన్క్వైర్ యాజ్ టు వేర్ డు వి ఫైండ్ ఇట్, హౌ డు వి గెట్ ఇట్ అండ్ ఫ్రమ్ హోమ్ డు వి గెట్ ఇట్.
0: మనం ఒక్క ఈ యొక్క మామిడి పండ్ల కాలం లోపల చక్కని రసాలు మనకు ఉంటుంటాయి.
1: డ్యూరింగ్ ద మ్యాంగో సీజన్ వి గెట్ గుడ్ మ్యాంగోస్ విచ్ ఆర్ క్వైట్ స్వీట్.
0: ఈ రసమును నేను తినాలని ఆశిస్తున్నాను.
1: ఐ హావ్ ద డిజైర్ టు ఈట్ దోస్ స్వీట్ మ్యాంగోస్.
0: ఈ రసం ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ ఆర్ దీస్ మ్యాంగోస్ అవైలబుల్?
0: ఎప్పుడు చిక్కుతుంది?
1: వెన్ విల్ ఇట్ బి అవైలబుల్?
0: ఏ విధంగా చిక్కుతుంది?
1: హౌ ఆర్ దే అవైలబుల్?
0: ఈ ప్రశ్న వేసుకోవాలి.
1: వి నీడ్ టు పోజ్ దీస్ క్వశ్చన్స్.
0: ఇది మామిడి పండ్ల కాలం.
1: దిస్ ఇస్ ద మ్యాంగో సీజన్.
0: ఈ కాలమునంతే ఈ పండు లభిస్తుంది.
1: ఓన్లీ ఇన్ దిస్ సీజన్ దిస్ ఫ్రూట్ విల్ బి అవైలబుల్.
0: ఈ పండు ఎక్కడ లభిస్తుంది?
1: వేర్ ఇస్ దిస్ ఫ్రూట్ అవైలబుల్?
0: మార్కెట్ లో లభిస్తుంది.
1: ఇట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
0: ఎక్కడ లభిస్తుంది?
1: హౌ డు వి గెట్ ఇట్?
0: డబ్బు ఇచ్చినప్పుడే మనకు లాభం చేరుతుంది.
1: ఓన్లీ వెన్ వి పే మనీ వి గెట్ ఇట్.
0: కనుక మనం మార్కెట్ కు పోవాలి.
1: సో వీ నీడ్ టు గో టు ద మార్కెట్.
0: ఇవన్నీ విచారణ చేయటము జ్ఞాతుం.
1: ఆల్ దిస్ ఎన్క్వైరీ ఇస్ జ్ఞాతుం.
0: మార్కెట్ కు పోయి చూసినప్పుడు ద్రష్టుం చూచినా.
1: వెన్ వీ గో అండ్ సీ ఇన్ ద మార్కెట్ ఇట్ ఇస్ ద్రష్టుం ఆర్ సీయింగ్ ఇట్.
0: చూసేటప్పటికీ కొంతవరకు మనకు తృప్తి కలిగింది.
1: వెన్ వీ సీ ఇట్ వీఆర్ సాటిస్ఫైడ్ టు అన్ ఎక్స్టెంట్.
0: దానికి డబ్బు ఇచ్చాము, మనం దాన్ని పొందినాము.
1: వీ పెయిడ్ మనీ ఫర్ ఇట్ అండ్ హ్యావ్ అక్వైర్డ్ ఇట్.
0: పొందినటువంటి పండును భుజించాము.
1: ది అక్వైర్డ్ ఫ్రూట్ హ్యాస్ బీన్ పార్టేకన్.
0: ప్రవేష్టుం,
1: దాట్ ఈస్ ప్రవేష్టుం.
0: మొట్టమొదటి జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం.
1: సో ఫస్ట్లీ ఇట్ ఇస్ జ్ఞాతుం, దెన్ ద్రష్టుం అండ్ దెన్ ప్రవేష్టుం.
0: ఈ మూడు జరిగినప్పుడే మనం ఆశించినటువంటి ఫలమును మనం అనుభవించినటువంటి వారమవుతాం.
1: ఓన్లీ వెన్ ఆల్ ద త్రీ హ్యాపన్ వీ వుడ్ బి ద వన్ హూ హెస్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రూట్ డిజైర్డ్ ఫర్.
0: కేవలం ఆశించినంత మాత్రమే ఈ ఫలం మనం అనుభవించలేము.
1: మియర్లీ బై డిజైరింగ్ ఫర్ దెమ్ వీ వోంట్ బి ఏబుల్ టు రిలిష్ దీస్ ఫ్రూట్స్.
0: చూచినంత మాత్రమే ఈ ఫలం మనం అనుభవించలేము.
1: మియర్లీ బై సీయింగ్ దెమ్ వీ వోంట్ బి ఏబుల్ టు రిలిష్ దీస్ ఫ్రూట్స్.
0: దానిని చూచినటువంటి దాన్ని మనం పొందాలి, పొందిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: What has been seen has to be acquired and that which is acquired has to be digested.
0: అప్పుడే ఇది మనకు తగినటువంటి తృప్తిని అందిస్తుంది.
1: ఓన్లీ దెన్ దిస్ వుడ్ గివ్ అస్ ద అప్రోప్రియేట్ సాటిస్ఫాక్షన్.
0: కనుక విద్యార్థులారా, ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పటికీ ఈ విషయంలో సంబంధించినటువంటి దీన్ని చక్కగా తెలిసిన వారి దగ్గరికి వెళ్లి చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, students, when you wish to gain knowledge about something, you must approach those who know well about it and try to gain that knowledge.
0: నాకు అన్ని తెలిసినే ఒక దగ్గరికి పోనక్కర్లేదు అనేటువంటి అహంకారములకు అవకాశం ఇవ్వరాదు.
1: You cannot afford to give scope to egoistic feelings such as, oh, I know everything, I don't need to go to anyone.
0: ఈనాటి ప్రపంచంలో తెలుసుకున్నది అల్పము, తెలియనిది అనంతం.
1: In today's world, what is known is negligible and that which is unknown is infinite.
0: ఏ సైంటిస్ట్ కాని తెలుసుకున్నది చాలా అల్పమే.
1: Be it even any scientist, what is known is extremely minute.
0: తెలుసుకోవాల్సినటువంటిది అనంతంగా ఉంటుండాలి.
1: What he needs to know is indeed infinite.
0: అనంతమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడే,
1: only when we know that which is infinite,
0: మనము నిజమైనటువంటి ఒక తృప్తిని మనం పొందగలం.
1: We can attain the true satisfaction.
0: దీనిని అవేర్నెస్ అన్నారు.
1: They call this awareness.
0: అవేర్నెస్ అంటే ఏమిటి?
1: What is awareness?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా తెలుసుకోవటం అనుకుంటున్నారు.
1: Today's students think awareness is to know.
0: ఈ తెలుసుకోవటం ఏమిటి?
1: What is this knowing?
0: ఇదంతా చేతిలో పట్టుకుని ఇది ఏమిటి, what is this అంటే ఏమిటి చెప్తారు.
1: If I hold this whole thing in my hand and ask you all, what is this? What would you say?
0: It's a piece of cloth అంటారు.
1: You will all say it is a piece of cloth.
0: ఇది తెలుసుకోవటం కాదు.
1: This is not really knowing.
0: ఇది ఏదో కొంత మాత్రం తెలుసుకోవటం మాత్రమే.
1: This is only knowing partially.
0: దీన్ని పూర్తి విప్పి ఈ విధంగా చూసి ఇది కర్చీఫ్ అంటాం.
1: When we open it fully, we say it is a kerchief.
0: ఇది పూర్ణంగా తెలుసుకోవటమే అవేర్నెస్. పరిపూర్ణ జ్ఞానమే అవేర్నెస్.
1: Knowing entirely is awareness. Awareness is complete knowledge.
0: అంతో ఇంతో తెలుసుకోవటం అవేర్నెస్ కాదు.
1: Knowing in bits and pieces is no awareness.
0: ఈనాటి పదములను కూడాను మనము అన్నింటికి కూడాను మనం ఉపయోగపెడుతున్నాం.
1: These days we use even words indiscriminately.
0: ఏ పదము ఎప్పుడు ఎక్కడ ఎవరికే ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవటం లేదు.
1: We do not realize which word needs to be used when, where, to whom and how.
0: కనుక తెలుసుకోవాలని ఆశ ఉండినప్పుడు,
1: సో వెన్ వీ హ్యావ్ ద ఈగర్నెస్ టు నో,
0: ఎవరి దగ్గరికి పోతే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చును,
1: టు హూమ్ షుడ్ వి గో టు నో దిస్ ఇన్ఫర్మేషన్,
0: దీనికి ఎవరు అధికారి,
1: హూ ఇస్ అన్ అథారిటీ ఇన్ దిస్
0: అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దీస్ థింగ్స్ టు.
0: అప్పుడే దీన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలం.
1: ఓన్లీ దెన్ వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ప్రిసైస్లీ.
0: ఈ ప్రశ్నోపనిషత్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ప్రధానమైనటువంటిది.
1: This Prashnopanishad is of immense importance to students.
0: ఈనాటి విద్యార్థులలో ఆవిర్భవించేటువంటి యొక్క అన్ని విధమైనటువంటి యొక్క సందేహములను కూడాను నివారణ కావిస్తుంది.
1: It offers solutions to the various doubts that arise in students these days.
0: ఆనాటి విద్యార్థులు ఏ విధంగా ఉండేటువంటి వాడు?
1: How were the students of yesteryears?
0: వినయ విజేతలను ప్రకటిస్తూ,
1: shining with humility and obedience,
0: చిత్తశుద్ధి కలిగి,
1: having a pure heart,
0: ఇంద్రియ నిగ్రహము చేత,
1: and with sense control,
0: కేవలము సర్వము త్యాగము చేసి,
1: sacrificing everything,
0: ఏదాన్ని తెలుసుకోవాలో దానిని మాత్రమే లక్ష్యమని ఉంచుకునేటువంటి వారు.
1: They kept only what they wished to know as their ambition.
0: ఈనాటి మన లక్ష్యం ఎక్కడ ఉంటుండాలంటే పరిపరి విధములా పరిగెత్తిపోతుంటుండాలి.
1: If we were to see where our ambition lies today, it is running in a multitude of directions.
0: మన లక్ష్యం తెల్లవారి ఒకటి, మధ్యాహ్నం మరొకటి, రాత్రి ఇంకొకటి.
1: We have one ambition in the morning, one in the afternoon and another at night.
0: కాలము మారినా లక్ష్యము మారకూడదు.
1: The ambition should not change with time.
0: ఇది స్థిరమైనటువంటి ఒక సంకల్పంలోనూ అభివృద్ధి పరచుకోవాలి.
1: It must be fostered with a steady determination.
0: ఈనాటి విద్యార్థులు ఇంద్రియమునకంతా దాసులవుతున్నారు, కానీ ఇంద్రియ శక్తికి మాస్టర్ కావటం లేదు.
1: Today students are becoming slaves to their senses and are not able to become masters of the power of the senses.
0: విద్యార్థులారా, మీరు బ్రహ్మచారులు.
1: Students, you are celibates.
0: యువకులు.
1: Youngsters,
0: దీనినే మీరు మాస్టర్స్ అవుతారు.
1: You become masters.
0: మీరు మాస్టర్స్ గా ఉండి.
1: Being masters,
0: మాస్టర్ అనగా ఏమిటి?
1: Who is a master?
0: ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్న వాడే మాస్టర్.
1: The one who keeps his senses under control is a master.
0: ఈ ఇంద్రియాలను ఎప్పుడు మనం ఇంద్రియాలకు దాసులైపోతామో అప్పుడే మనం మిస్టర్ అయిపోతాం.
1: The moment we become slaves to the senses, we become merely a mister.
0: కనుక నీవు ఇంద్రియానికి నీవు దాసుడై నీవు మాస్టర్ అని పేరు పెట్టుకోవటం ఇది తగినటువంటి ఒక రైట్ కాదు.
1: సో వెన్ యు ఆర్ ఎన్స్లేవ్డ్ బై ద సెన్సెస్, ఇట్ ఇస్ నాట్ రైట్ టు కాల్ యువర్ సెల్ఫ్ అ మాస్టర్.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి.
1: సో టుడే స్టూడెంట్స్ మస్ట్ కీప్ దేర్ సెన్సెస్ అండర్ కంట్రోల్.
0: ఇంద్రియ లోనులు కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి డిజీజ్డ్ విత్ సెన్స్ ఆబ్సెషన్.
0: స్థిరత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ నీడ్ టు డెవలప్ స్టెడీనెస్.
0: చలించని మనసు మనకు ఉండకూడదు.
1: వీ మస్ట్ నాట్ హ్యావ్ అ వేవరింగ్ మైండ్.
0: ఆనాటి ఋషి పుత్రులంతా కూడా ఈ విధమైనటువంటి దీర్ఘ తపస్సును ఆచరిస్తూ వచ్చారు.
1: ద వర్డ్స్ ఆఫ్ రిషీస్ ఇన్ దోస్ డేస్ ప్రాక్టీస్ సచ్ ఇంటెన్స్ ఆస్టెరిటీస్.
0: కానీ ఆనాటి యొక్క పరిస్థితి ప్రభావాన్ని పురస్కరించుకుని విద్యార్థుల యొక్క డిటర్మినేషన్ పట్టుదల ఆ రకంగా ఉండేటువంటిది.
1: As a result of such reasons, students those days had determination of such order.
0: వారు అంత డివోషన్ కూడాను అర్పితం చేసేటువంటి వారు.
1: They could also offer such devotion.
0: వాళ్ళలో అంత డిస్క్రిమినేషన్ కూడాను చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి వారు.
1: Their discrimination too was so powerful.
0: కనుకనే డివోషన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్ ఉండటం చేతనే ఆ దివ్యత్వాన్ని వారు పొందగలిగారు.
1: Since they had devotion, discrimination and determination, they were able to attain divinity. Today's devotion is like deep ocean. Where is it? Even this devotion is not to be seen today.
0: కేవలం ఏదో డివోషన్ డివోషన్ అనుకుంటే ఏదో జపం చేయటం ధ్యానం చేయటం డివోషన్ కాదు.
1: We say devotion, devotion. Merely meditating and doing japam are not devotion.
0: మన యొక్క ఆశయాల నిమిత్తమే జీవితాన్ని త్యాగం చేయాలి.
1: For the sake of our ideals, we must sacrifice our life.
0: ఇది నిజమైన డివోషన్.
1: This is true devotion.
0: మనం చేసే ప్రతి పని పైన కూడాను చాలా శ్రద్ధను పూనాలి.
1: We need to put in more diligence in the work we do.
0: ఈ కార్యము జరిగేంత వరకు కూడాను మనం ఏ మాత్రం కూడాను చెలించరాదు.
1: We cannot be perturbed till the task is accomplished.
0: అది నిజమైనటువంటి యొక్క పట్టుదల.
1: That is true determination.
0: అదే డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
1: That is duty is God and work is worship.
0: నీవు చేయదలసినటువంటి దాన్ని సిన్సియర్ గా నీవు చేస్తూ అదే నీవు డివోషన్ గా నీవు భావించాలి.
1: Whatever you're supposed to do, doing it sincerely, you must consider that itself as your devotion.
0: Inka discrimination.
1: Next, discrimination.
0: Mana discrimination etta chestunnam.
1: How do we discriminate?
0: Mana avasaranni patti discrimination chestunnam.
1: We discriminate based on our needs.
0: Mana anukoolanni patti discrimination chestunnam.
1: We discriminate according to our convenience.
0: మన సమన్వయాన్ని బట్టి డిస్క్రిమినేషన్ చేస్తున్నాం.
1: వీ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ అవర్ సర్కమ్స్టాన్సెస్.
0: మన సమర్థతను గురించి డిస్క్రిమినేషన్ చేస్తున్నాం.
1: వీ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ అవర్ ఎబిలిటీస్.
0: దానికి దోషమైన కొను సమర్థించుకునే నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాం.
1: ఈవెన్ వెన్ వీ ఆర్ ఎట్ ఫాల్ట్, వీ డిస్క్రిమినేట్ టు డిఫెండ్ అవర్ ల్యాప్సెస్.
0: ఇది సరి అయిన డిస్క్రిమినేషన్ కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇది కేవలం సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: This is merely selfish discrimination.
0: It is only individual discrimination.
1: This is merely individual discrimination.
0: Discrimination, fundamental discrimination kavali.
1: We need fundamental discrimination.
0: Naaku neeku variki evarikaina kudunu satyam satyam gane untundali.
1: For you, me or him, and for everyone, truth should always remain the truth.
0: నీ డిస్క్రిమినేషన్ ఎవరు చేసినా ఇది రైట్ అనేటువంటి దీంట్లో జవాబు రావాలి.
1: The discrimination that you have done, when done by anybody else, should give the same right answer.
0: కాని ఈనాటి డిస్క్రిమినేషన్ రావటం లేదు.
1: But that is not the case with today's discrimination.
0: తనదాన్ని తాను సమర్థించుకునే నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తాడు.
1: They discriminate in order to support and justify themselves.
0: విద్యార్థులలో చాలా విరుద్ధమైన మార్గం.
1: This is quite opposite path in students.
0: కనుక మనము అందరికీ సమానమైన సమాజ డిస్క్రిమినేషన్ కావాలి మనకు.
1: So we need such social discrimination that is same for all.
0: ఈ విధమైన డిస్క్రిమినేషన్ చేసినప్పుడే నీవు అన్నిటికీ కూడాను అధికారి కాగలవు.
1: Only when we discriminate this way, you become an authority for everything.
0: లేకపోతే కొన్ని శిక్షలకు గురి కావాల్సి వస్తుంది.
1: Otherwise, one has to face the ordeal.
0: Individual freedom ఒకటి, fundamental law మరొకటి.
1: Individual freedom is one thing and fundamental law is another.
0: Individual freedom ఏ రీతిగా ఉంటుంటది?
1: How is individual freedom?
0: నీవు ఒక కర్రను తీసుకొని చక్కగా కసరత్తు చేయాలని ఆశిస్తావు.
1: You pick up a stick and wish to exercise with it.
0: కానీ ఆ విధంగా చేయాలనుకుంటే నీ కంపౌండ్ లో నువ్వు చేసుకో, నీ టెరెస్ పైన నువ్వు చేసుకో, నీ యొక్క దీంట్లో ఎక్కడైనా నువ్వు చేసుకో, తప్పు లేదు. కానీ ఆ పెద్ద కర్రను తీసుకుని వచ్చి పబ్లిక్ రోడ్ లో వచ్చేసేసి నువ్వు తిప్పుతూ కూర్చుంటుంటే ఇది ఫండమెంటల్ లాకు విరుద్ధం అవుతుంది.
1: ఇఫ్ యూ విష్ టు ఎక్సర్సైజ్ దాట్ వే, డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ కాంపౌండ్ ఆర్ టెరెస్ ఆర్ ఎనీవేర్ ఇన్ యువర్ ప్లేస్, ఇట్ ఇస్ నాట్ రాంగ్. But if you bring that long stick to a public place and start waving it around, it would be a transgression of fundamental law.
0: అప్పుడు పోలీస్ వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడు.
1: Then police will come and arrest you.
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఎట్లా ఉండాలంటే,
1: How must discrimination be?
0: నీ యొక్క ఫ్రీడమ్ నీకు ఎంత అవసరమో,
1: As much as your freedom is necessary to you,
0: ఎంత ప్రధానమో,
1: As important it is,
0: ఎదుటివాడి యొక్క ఫ్రీడమ్ కూడా వాడికి అంత ప్రధానం.
1: సో ఈజ్ ద ఫ్రీడమ్ ఫర్ ద పర్సన్ బిఫోర్ యూ.
0: నీ ఫ్రీడమ్ ఎదుటివాడి ఫ్రీడమ్ కు విరుద్ధం కాకుండా ఉండేటువంటి ఫ్రీడమ్ నువ్వు అనిపించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ సచ్ అ ఫ్రీడమ్ దట్ డస్ నాట్ హిండర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద పర్సన్ బిఫోర్ యూ.
0: అంతేకాని నేను కర్రను తిప్పుతున్నానంటే నీ కర్రను తప్పించుకుని తిరిగేటువంటి కూడా ఆ రోడ్డు లో ప్రయాణం చేసేటువంటి యొక్క పాఠశాలకు ఉంటుంటాది.
1: దాట్స్ ఇట్. వెన్ యూ ఎక్సర్సైజ్ విత్ ద స్టిక్, The pedestrian on the road has also got the freedom to escape from it and move on.
0: వాని యొక్క ఫ్రీడమ్ కు నీవు అడ్డుతగులుతున్నావు.
1: You are becoming a hindrance to his freedom.
0: కాబట్టి ఫ్రీడమ్ కాదు, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఇస్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లవ్, నాట్ ఎనర్జీ.
1: సో దిస్ ఇస్ నాట్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఇస్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లవ్.
0: ఈనాటి విద్యార్థుల లోపల బలహీనతనే ప్రేమగా మారుతుండాలి.
1: ఇన్ టుడే స్టూడెంట్స్ ద వీక్నెస్ ఇస్ చేంజింగ్ ఇన్ టు లవ్.
0: కాదు కాదు, దాని ఒక పవిత్రమైనటువంటి ఒక దీక్షతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: నో నో, ఇట్ మస్ట్ బి విత్ సీక్రెట్ డిటర్మినేషన్.
0: కనుక ఆ ఎనర్జీ మనం ఏనాడు మనం కోల్పోతున్నామో,
1: దేర్ఫోర్ ద డే వి లూజ్ దాట్ ఎనర్జీ,
0: అప్పుడే మనలో ఎనర్జీ ప్రారంభమవుతుంది.
1: దెన్ అలర్జీ బిగిన్స్ ఇన్ అస్.
0: కనుక ఎనర్జీకి అంతా కూడా మనం అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ మస్ట్ నాట్ గివ్ స్కోప్ ఫర్ అలర్జీ.
0: ఎనర్జీని పోషించుకోవాలి.
1: వీ మస్ట్ డెవలప్ ఎనర్జీ.
0: అది మన యొక్క మానసిక సంబంధమైనటువంటి శక్తి.
1: దాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ రిలేటెడ్ టు ద మైండ్.
0: ఆ మానసిక శక్తిని మనం చెలించకుండా మనం కాపాడుకోవాలి.
1: వీ నీడ్ టు ప్రొటెక్ట్ దిస్ మెంటల్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ విదరింగ్ అవే.
0: ఇలాంటి ప్రబోధలు పిప్పిలాదుడు విద్యార్థులకు బోధిస్తూ వచ్చాడు.
1: Pipilada gave such teachings to the students.
0: Vidyarthulu bhavi bharatodharakulu.
1: Students are the future saviors of India.
0: Bhavishyattulo veeredi jagatnu paripalan cheseetundi adhikaralu.
1: In future they are the leaders who will be taking care of this entire universe.
0: Alanti adhikaralu kavalsinatundi vidyarthulu.
1: Students who are to become such leaders,
0: entati shakti samarthyamnu sadhinchali.
1: How much strength and intelligence must they acquire?
0: Kevalam attu kaakunda maaku right ani fight vestunnaru.
1: Instead they fight clamoring for rights.
0: Kani what about responsibility?
1: But what about responsibility?
0: Ee responsibility kudunu manam chuchinappude right ku manam sari tayaravutam.
1: Only when we discharge our responsibilities we become worthy of rights.
0: కనుక జీవితంలో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా రెండు వీల్స్ రెండు వింగ్స్.
1: సో ఇన్ లైఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ లైక్ టూ వీల్స్ ఆర్ టూ వింగ్స్.
0: విద్యార్థులు రైట్ కోసమే ఫైట్ చేయకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫైట్ జస్ట్ ఫర్ రైట్స్.
0: రెస్పాన్సిబిలిటీ కూడా చూడాలి.
1: దే మస్ట్ ఫోకస్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్ టూ.
0: మన బాధ్యతను కూడా మనం గ్రహించాలి.
1: వి మస్ట్ క్యారీ అవుట్ ఆర్ డ్యూటీస్ టూ.
0: మన విద్యార్థులుగా ఉండేటువంటి వారము,
1: యాజ్ వి ఆర్ స్టూడెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క బాధ్యత,
1: ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పేరెంట్స్,
0: సమాజం యొక్క బాధ్యత,
1: ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ,
0: దేశం యొక్క బాధ్యత,
1: ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కంట్రీ,
0: ఈ జీవితం యొక్క బాధ్యత అన్నిటినీ మనం వహించాలి.
1: అండ్ ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్ లైఫ్, ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ టు బి క్యారీడ్ అవుట్.
0: ఈ విధమైనటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ మనం చూసినప్పుడే మనం సహజంగా ఆటోమేటిక్ గా
1: షుడ్ నాట్ ఫైట్ జస్ట్ ఫర్ రైట్స్,
0: రెస్పాన్సిబిలిటీ కూడా చూడాలి.
1: దే మస్ట్ ఫోకస్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్ టూ.
0: మన బాధ్యతను కూడా మనం గ్రహించాలి.
1: వి మస్ట్ క్యారీ అవుట్

0: be carried out.
1: ఈ విధమైనటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ మనం చూచినప్పుడే మనం సహజంగా ఆటోమేటిక్ గా మనకు రైట్ ప్రాప్తిస్తుంది.
0: Only when we behave with such responsibility, our rights would come to us automatically.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
0: Therefore, students must first and foremost recognize responsibility.
1: Responsibility వస్తే ఆటోమేటిక్గా రైట్స్ మనకు ప్రాప్తిస్తుంది.
0: When a sense of responsibility comes, automatically rights would come to us.
1: Responsibilities మనం వదిలేపెట్టినప్పుడు రైట్ మనకి ఏ మాత్రం కూడా లేదు.
0: When we abandon responsibility, we will not get any rights.
1: కనుక విద్యార్థులారా,
0: So students,
1: మన యొక్క జీవితంలో,
0: In our life,
1: జీవిత పరమావధిని గుర్తించడానికి,
0: To recognize life's purpose,
1: ఈ ఆరు మంది శిష్యులు కూడాను,
0: These six students,
1: ఆరు ప్రశ్నలు వేస్తూ వస్తారు,
0: Put forth six questions.
1: ఒక్కొక్క ప్రశ్న కూడాను పిప్పిలాదుడు చక్కని సమాధానమిస్తాడు.
0: Pipilada gave precise answers for each of these questions.
1: ఈ సమాధానములో ఈ కలి ప్రభావాన్ని ముంచేటువంటి ఈ విద్యార్థులు ఎందు ఎంతైనా అవసరం. ఎందుకంటే కలి ప్రభావానికి గురి అవుతున్నారు విద్యార్థులు.
0: These answers are vital to today's students who are being drowned in the negative influences of the Kali Yuga. Because students are falling prey to these negative influences of Kali, students are acting according to place, time and situation. They are not looking into their hearts and inquiring.
1: బహిర్ముఖమైనటువంటి దృష్టి మనము ప్రసరింపచేసుకుంటున్నాం.
0: We are only looking outward. We are fostering merely the vision that focuses outward.
1: అంతర్దృష్టిని కూడా ప్రసరింపచేసాడు.
0: We must cultivate inner vision too.
1: అంతర్దృష్టి యొక్క ప్రభావమే బహిర్దృష్టిగా మారిపోతుంది.
0: The influence of inner vision would turn itself into outer perspective.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: That is what is referred to as reflection of inner being.
1: Reflection of the inner being kavali gaani manamu.
0: We need this reflection of inner being.
1: Appude mana balance kudanu sariga untundi.
0: Only then our balance would be perfect.
1: Vidyarthulaku telivi cheyatalu adhikanga untunnayi.
0: Students possess immense intelligence.
1: Kaani aa telivi cheyatalu sakramanga pechukovatam ledu.
0: But they are not developing this intelligence properly.
1: Vaatini sakramainatundi reethilo mana skill cheyatam ledu.
0: We are not skilling it in the right manner.
1: Ayok devi chetulu kill chestunnaru.
0: We are killing that intelligence.
1: Kill cheyatam valle balance tappothundi.
0: And because we kill, this balance is lost.
1: Kanuka motta motta balance ni manu sarina reethilo pettukovali.
0: So we must primarily keep this balance in a proper manner.
1: Daniki antarbhavanni manu abhivruddhi parchukovali.
0: For that we need to develop our inner feelings.
1: ఇది ఒక చెట్టు.
0: This is a tree.
1: ఈ చెట్టు లోపల ఇక్కడ కాయలు కాచినాయి.
0: The tree has borne some fruits.
1: దీని నీడ ఇక్కడ ఉంటుండాలి.
0: The shadow of the tree is here.
1: ఈ నీడను మాత్రమే మనం ఎక్కుతూ పోతే,
0: If we climb merely the shadow,
1: నీడ ఫలములే మనకు చిక్కుతాయి.
0: We attain only the shadow fruits.
1: కానీ యథార్థమైనటువంటి వృక్షం మనకు లభ్యం కాదు.
0: But we do not get the fruits from the real tree.
1: ఇది నిజమైనటువంటిది.
0: This is the true one.
1: It is reality, that is shadow.
0: This is reality and that is shadow.
1: ఈనాడు షాడోను మాత్రమే మనం అనుసరిస్తున్నాము.
0: Today we are following only the shadow.
1: షాడోను అనుసరించడం వల్ల షాడో ఫలాలే మనకు లభిస్తున్నాయి.
0: Because we are after the shadow tree, we only get the shadow fruits.
1: కానీ రియల్ ట్రీని మనం ఎక్కుతూ పోతే,
0: But when we keep climbing the real tree,
1: షాడోలో కూడా మనం ఎక్కుతాం.
0: We will climb the shadow too.
1: Shadow lo phalam shadow ku chikutundi, reality phalam real ku chikutundi.
0: The shadow gets the shadow fruit and in reality you get the real fruit.
1: Kanuka bimbamulaku bimbamu labhistundi, pratibimbaniki pratibimbamu labhistundi.
0: So the object gets the object, the reflection gets the reflection.
1: Ye darini manam anubhavisthe rendittu enduku manam anubhavinchina varam avutamo.
0: So that path which when followed would enable us to follow both paths simultaneously,
1: దానిని మనం అనుభవించాలి.
0: We must pursue that.
1: కనుక మనం రియాలిటీ మన హృదయమును మనం అనుసరించాలి.
0: So we must follow reality. We must follow

0: our heart.
1: కనుక దీనిని మనం అనుసరించినప్పుడే సరి అయినటువంటి ఒక స్థితిని మనం పొందుతాం.
0: Once we follow this, we will be able to attain the right state.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఈ లోకమునకు ఇలాంటి విద్యార్థులు ఎంతైనా అవసరం.
0: Such type of students are very much necessary for today's world.
1: విద్యార్థులు చాలా మంచివారే.
0: Students are indeed very good.
1: విద్యార్థులు గుణగణములు కలిగినటువంటి వారే.
0: Students have good qualities and ideals.
1: కానీ వారిని కొంతవరకు అనుసరింపజేసేటువంటి వారిలో ఉంటుండాది దోషాలు.
0: But the mistakes lie with those who are guiding them.
1: బయట వాతావరణము చాలా మాలిన్యంగా ఉంటుంటారు.
0: Outside environment is very impure.
1: ఎంత మాలిన్యంగా ఉన్నప్పటికీ మీ హృదయాలు పరిశుద్ధంగా ఉంటే ఎటువంటి దీంట్లోపల కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధించవచ్చు.
0: However impure it may be, if your hearts are pure, you can take on any scenario and be victorious.
1: ఆ ధైర్యాన్ని మొట్ట విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
0: You need to have such courage and faith.
1: కనుకనే మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: So self confidence is foremost.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన లైఫ్ యొక్క పునాది.
0: That self confidence is the foundation of our life.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పునాది చక్కగా ఉంటున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే మనకు గోడలుగా కట్టుకోవచ్చు.
0: Only when self confidence is there as the firm foundation, we can build self satisfaction as the walls.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది గోడలు భద్రంగా ఉంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూపును వేసుకోవచ్చు.
0: When the walls of self satisfaction are well protected, the roof of self sacrifice can be erected.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూపును వేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ మనం అనుభవించవచ్చు.
0: వన్స్ వీ హ్యావ్ బిల్డ్ ద రూఫ్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్, యూ కెన్ ఎంజాయ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: అయితే
0: బట్
1: కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైస్, రియలైజేషన్ దీని అన్నిటికీ ముందు సెల్ఫ్, సెల్ఫ్, సెల్ఫ్ అని ఉంది.
0: ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, సాక్రిఫైస్ అండ్ రియలైజేషన్ ద వర్డ్ ప్రిసీడింగ్ ఈజ్ సెల్ఫ్, సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ ఎవరు?
0: హూ ఈజ్ దిస్ సెల్ఫ్?
1: దానిని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ మస్ట్ రికగ్నైజ్ దాట్ ఫస్ట్.
1: సెల్ఫ్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: Without self, where does self confidence come from?
1: Self lackapothe satisfaction ekkadi nunchi
2: vastundi?
0: Without self, where does satisfaction come from?
1: Self lackapothe sacrifice em chestam?
0: Without self, what sacrifice can you do?
1: Self lackapothe realization em chestam?
0: Without self, what will you realize?
1: Ee annitikini self chala pradhanam.
0: For all of these, self is of prime importance.
1: సెల్ఫ్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ సెల్ఫ్?
1: అది నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: దాట్ ఈస్ ద ట్రూ ఆత్మతత్వ.
1: ఇవన్నీ కూడా కేవలము ఇవన్నీ కొన్ని పదార్థములు వంటివి. అది మ్యాటర్.
0: దీస్ ఆర్ ఆల్ మ్యాటర్.
1: ఇవంతా కూడా ఆధేయములు.
0: దీస్ ఆర్ ఆల్ బేస్డ్.
1: సెల్ఫ్ ఆధారం.
0: సెల్ఫ్ ఈస్ ద బేసిస్.
1: సెల్ఫ్ ప్రాణము.
0: సెల్ఫ్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఇవన్నీ కూడా ప్రాణి.
0: ఆల్ దీస్ ఆర్ లైఫ్ ఫార్మ్స్.
1: ప్రాణము నుండి ఏ ప్రాణం లభ్యమవుతుండాలి?
0: ఓన్లీ ఫ్రమ్ లైఫ్ ప్రిన్సిపల్ లైఫ్ ఇస్ ఆబ్టైన్డ్.
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ ను సరైన రీతిలో పెట్టుకోవాలి.
0: సో ఫస్ట్లీ వీ నీడ్ టు కీప్ ద సెల్ఫ్ ఇన్ అ రైట్ మేనర్.
1: సెల్ఫ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ గానే ఉంటుండాలి.
0: సెల్ఫ్ షుడ్ ఆల్వేస్ రిమైన్ యాజ్ సెల్ఫ్.
1: ఏ విధమైన మార్గంలో కూడా దీన్ని మార్పు చెందకూడదు.
0: In no way it should undergo any change.
1: Selfish mari vasti mari chala chedipothundi.
0: But once it becomes selfish, it degrades.
1: Kanukune fish is better than selfish ani.
0: That is why it is said fish is better than selfish.
1: Manam selfish kaakudu.
0: We shouldn't become selfish.
1: Self lives by giving and forgiving.
0: Self is giving and forgiving.
1: Self is by getting and forgetting. Self is lovelessness. Love is selflessness.
0: And not getting and forgetting. Self is lovelessness. Love is selflessness.
1: కనుకనే మనం ఈ యొక్క యొక్క సెల్ఫ్ అనేటువంటిది కేవలం ఒక పవిత్రమైనటువంటిది మనము ప్రవేశపెట్టాలి.
0: సో వి మస్ట్ ఎంగేజ్ దిస్ సెల్ఫ్ ఇన్ హోలీ యాక్టివిటీస్.
1: ఇదే పిప్పిలాలకు బోధించినటువంటిది, సెల్ఫ్ మొట్టమొదటి ఆత్మ స్వభావంగా పెట్టుకోవాలి.
0: దాట్ ఈస్ వాట్ పిప్పిలాద టాట్. We need to keep the self as the nature of the atma.
1: నేను రామయ్యను, నేను కృష్ణయ్యను, నేను రంగయ్యను, నేను దొంగయ్యను, ఈ విధంగా చేసుకోకూడదు.
0: We shouldn't define self by saying I am Ramayya, Krishnayya, Rangayya and so on.
1: ఈ పెట్టిన పేర్లు పుట్టిన దేహాలు.
0: These are given names and bodies born in.
1: పుట్టిన దేహానికి పెట్టిన పేర్లు.
0: Names given to the bodies that were born.
1: పుట్టలేదు, పెట్టలేదు.
0: But Atma was neither born, nor is it a given name. We must consider this as self, which was neither born nor named. So students, when we say self, the atmic state is the real self.
1: పిల్లలకు అనేక పర్యాయాలు చెప్పారు.
0: ఐ టోల్డ్ మెనీ టైమ్స్ టు చిల్డ్రన్
1: రెండు రకమైనటువంటి సెల్ఫ్లు ఉన్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్ఫ్.
1: ఏమిటి ఆ సెల్ఫ్లు?
0: వాట్ ఆర్ దోస్ సెల్ఫ్స్?
1: వన్ లెటర్ సెల్ఫ్ ఒకటి, ఐ.
0: వన్ లెటర్ సెల్ఫ్ ఐ ఇస్ వన్.
1: ఈవైఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి.
0: ద త్రీ లెటర్ సెల్ఫ్ ఈవైఈ ఇస్ ది అదర్.
1: ఈవైఐ ఏ బాడీ.
0: ఈవైఈఐ ఇస్ బాడీ.
1: వన్ లెటర్ అయ్యే ఆత్మ. కనుక ఈ ఐ ఐ ఐ అనేటువంటి దాంట్లో ఏకాక్షరం ఐ.
0: వన్ లెటర్డ్ ఐ ఇస్ ఆత్మ. సో వెన్ వి సే ఐ ఐ ఐ, ఇట్ ఈస్ ద వన్ లెటర్డ్ ఐ.
1: ఏకం సత్యం ప్రాబోధా వదంతి.
0: ట్రూత్ ఇస్ వన్. ద లెర్నర్డ్ కాల్ ఇట్ బై వేరియస్ నేమ్స్.
1: అది నిజమైన ఆత్మతత్వము.
0: దాట్ ఈస్ ద రియల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఇక్కడ ఐ కి వన్ కు రెండు కూడా వ్యత్యాసం లేదు.
0: Here, there is no difference between I and one.
1: ఇది అంకియా శాస్త్రంలో చూస్తే వన్ అంటాం.
0: As per numerology, we call it one.
1: అక్షర శాస్త్రంలో చూస్తే ఇంగ్లీష్ లో ఐ అంటాం.
0: According to English alphabets, it is I.
1: కానీ అక్షర శాస్త్రం లోపల అనేకంగా పెరిగిపోతుంది, తరిగిపోతుంది.
0: But in numerology, the number increases and decreases manifold.
1: One plus one plus one plus four అయిపోయింది.
0: One plus one plus one plus one has become four.
1: కాని ఇది ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ కోటి ఐలు పెట్టు అయ్యే అవుతుంది.
0: But when you write I plus I like this, even if you write a crore eyes, it remains as I.
1: పెరగదు, తరగదు.
0: This does not increase nor diminish.
1: I I I plus I I plus I I plus ఈ విధంగా పోతుంటుంటే అందరికును I ఒక్కటిగానే అయిపోతుంది.
0: I plus I plus I, if this goes on, then everyone would become just one I. So such an I is the atmic principle.
1: ఈ జన్మలో ఉంటుంటారు.
0: In this audience, they are there.
1: రామయ్య ఎవరు? I అని చెయ్యొచ్చుతాడు.
0: If you ask who is Ramayya, then he will raise his hand and say, I.
1: కృష్ణయ్య ఎవరు? అంటే I అని చెయ్యొచ్చుతాడు.
0: If you ask who is Krishnayya, he will raise his hand and say, I.
1: రామమ్మ ఎవరుంటే ఐ అని చెయ్యొచ్చుతుంది.
0: ఇఫ్ యూ ఆస్క్ హూ ఇస్ రామమ్మ, షీ విల్ రేజ్ ద హ్యాండ్ అండ్ సే ఐ.
1: కృష్ణమ్మ ఎవరంటే చెయ్యొచ్చుతుంది ఐ అని.
0: వెన్ యూ ఆస్క్ హూ ఇస్ కృష్ణమ్మ ఈజ్, షీ విల్ రేజ్ ద హ్యాండ్ అండ్ సే ఐ.
1: కానీ రామమ్మ కృష్ణమ్మ ప్రత్యేకమే రూపనామం లే.
0: బట్ బోత్ రామమ్మ అండ్ కృష్ణమ్మ ఆర్ ఓన్లీ యూనిక్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: రామయ్య కృష్ణయ్య ప్రత్యేకమైన రూపనామం లే.
0: రామయ్య అండ్ కృష్ణయ్య ఆర్ ఓన్లీ యూనిక్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కానీ నా ప్రశ్నకు ఐ ఐ ఐ ఐ అనేటువంటిది అందరి ఎందుకు సమానమైన ఆన్సర్ గా వచ్చాడు.
0: బట్ ఫర్ మై క్వశ్చన్ ద కామన్ ఆన్సర్ ఫర్ ఆల్ వాస్ ఐ ఐ ఐ.
1: కనుక ఐ ఈజ్ ఎవ్రీవేర్.
0: సో ఐ ఈజ్ ఎవ్రీవేర్.
1: అదే నిజమైన ఆత్మ.
0: దాట్ ఈస్ రియల్ ఆత్మ.
1: అట్టి స్వభావము విశ్వాసము మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: సచ్ నేచర్ అండ్ ఫెయిత్ మస్ట్ డెవలప్ ఇన్ మ్యాన్.
1: ఈనాడు అట్టి స్వభావం లేదు.
0: Today such nature is not there.
1: దేహాన్ని పురస్కరించుకుని, రూపాన్ని పురస్కరించుకుని, పేరును పురస్కరించుకుని,
0: కన్సిడరింగ్ ద బాడీ ఫార్మ్ అండ్ నేమ్,
1: ఐ మై సో అండ్ సో అని చెప్పుకుంటున్నాం.
0: వి ఆర్ సేయింగ్ ఐ యామ్ సో అండ్ సో.
1: కాదు కాదు.
0: నో నో.
1: ఇది ఎంతకాలం ఉండేటువంటివి?
0: హౌ లాంగ్ డూ దీస్ ఎగ్జిస్ట్?
1: ఈ రూపనామములన్నీ కూడా కేవలము ఒక నీటి గుడగల వంటివి.
0: దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ మియర్లీ లైక్ వాటర్ బబుల్స్.
1: కానీ మాయనటువంటిది, మారనటువంటిది శాశ్వతంగా ఉండేటువంటి ఐ ఆత్మనే.
2: But that which remains indestructible, unchangeable and permanent is I, the Atma.
1: దానిని ఆధారం చేసుకుని,
2: taking that as the basis,
1: ఈ దేహ మనస్సుల చేత ఇంద్రియముల చేత మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి.
2: We must get our duties performed through the body, mind and the senses.
1: విద్యార్థులారా,
2: students,
1: ఈ విధమైనటువంటి యొక్క సమర్థమైన దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వి మస్ట్ ఫాస్టర్ దిస్ ఫండమెంటల్ ఈక్వానిమస్ డివైన్ నేచర్.
1: అందరి సుఖం కూడా మనం కోరాలి.
2: వి మస్ట్ సీక్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్.
1: మన సుఖం అందరి సుఖం ఎందే చేరి ఉంటుండాలి.
2: అవర్ హ్యాపీనెస్ ఇస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ఆల్.
1: మన సుఖం ప్రత్యేకంగా లేదు.
2: అవర్ హ్యాపీనెస్ ఇస్ నాట్ డిస్క్రీట్.
1: తినటం ప్రత్యేకంగా తినవచ్చు.
2: వి మైట్ ఈట్ సెపరేట్లీ.
1: కానీ
2: బట్
1: ఆశించటము అందరి యొక్క ఆనందాన్ని ఆశించాలి.
2: When we aspire, we must aspire for everyone's happiness.
1: ఇలాంటి విశాల భావం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
2: Such broad-mindedness must be fostered in students.
1: ఈ విశాల భావమును చక్కగా వివరింపచేయడానికి, విశదీకరించడానికి, విశాలపరచడానికి ఇంకా చక్కని చక్కని ఆదర్శాలంతా కూడాను ఈ ప్రశ్నోపనిషత్తులో ఉంటున్నాయి.
2: To explain and clarify clearly about such large-heartedness and expand further, Prashnopanishad has many such good ideals. From tomorrow onwards, such subjects that are new, inspiring subjects, subjects that enthuse, subjects that bestow higher states, we shall discuss from tomorrow.
1: ఈనాడు ఇంకా కార్యక్రమం ఉంటుండాలి.
2: Today we still have programs remaining.
1: ఈనాడు ఆదివారం సెలవు దినము.
2: Today is Sunday, a holiday.
1: విద్యార్థులందరూ కూడా సోషల్ వర్క్ చేశారు.
2: All students have done social work.
1: కానీ దీనికి పేరేమో సోషల్ వర్క్ కానీ నా దృష్టిలో షో వర్క్ గా మారిపోయింది.
2: Though the name for this is social work, in my view it has become show work.
1: ఒక్క విద్యార్థి అయినా కూడా నువ్వు సరిగా పని చేయలేదు.
2: నాట్ ఈవెన్ అ సింగిల్ స్టూడెంట్ వర్క్డ్ ప్రాపర్లీ.
1: చెట్ల కింద కూర్చొని గుంపులు గుంపులుగా మాట్లాడుకోవటం.
2: అసెంబ్లింగ్ అండర్ ట్రీస్ అండ్ చాటరింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈనాటి కలికాలం యొక్క సోషల్ వర్క్ కూడా అదే రకంగానే ఉంటుండాలి.
2: ద సోషల్ వర్క్ ఇన్ టుడేస్ కలి ఏజ్ ఈస్ ఆల్సో లైక్ దాట్.
1: అట్లా మనం చేయకూడదు.
2: వీ షుడెంట్ డూ దాట్ వే.
1: ఏ పని చేస్తున్నా తన కోసం తాను చేసినట్టుగా విశ్వసించాలి.
2: వాట్ ఎవర్ వర్క్ వన్ మై డూ, వన్ మస్ట్ కన్సిడర్ ఇట్ యాస్ వర్క్ డన్ ఫర్ వన్ సెల్ఫ్.
1: నేను తృప్తిగా చేస్తున్నానా లేదా నీ కాన్షియస్ నీకు సరైన జవాబు ఇవ్వాలి.
2: ఆమ్ ఐ డూయింగ్ ద వర్క్ సాటిస్ఫాక్టరీలీ ఆర్ నాట్? యువర్ కాన్షియన్స్ మస్ట్ గివ్ ది ఆన్సర్.
1: చాలా మంది పిల్లలు లాన్ లో కూర్చొని ఒక్కొక్క గరక పోసినంత తీయటం, ఇది ఆ సోషల్ వర్క్.
2: మోర్ స్టూడెంట్స్ వర్ సిట్టింగ్ డౌన్ ఇన్ ద లాన్స్ పుల్లింగ్ అవుట్ వీడ్స్ అట్ లీజర్. Is this social work?
1: Kaadu, kaadu, kaadu.
2: No, no, no.
1: Mana aarogyamulaku, aanandamulaku, anukoolamulaku, samanvayamainatuvanti yokka sadhanalu manam cheyali.
2: For our health, bliss and convenience, we must put in synergized efforts.
1: Mana chuttu parisarala pranthamulanta parishuddhanga untundali.
2: Our surroundings and neighborhood must be kept clean.
1: Ee parishuddhanga undadaniki daniki sarainatuvanti yokka cleaning. పరిశుద్ధం చేసుకోవాలి.
2: ఫర్ దాట్ క్లీన్లీనెస్ ది నెసెసరీ క్లీనింగ్ హ్యాస్ టు బి డన్.
1: ఇది సోషల్ వర్క్ కంటే మన కోసమే కాదు జనుల కోసము.
2: సోషల్ వర్క్ మీన్స్ ఇట్స్ నాట్ మియర్లీ ఫర్ అస్, ఇట్ ఇస్ ఫర్ ద పీపుల్.
1: సమాజం కోసము,
2: ఫర్ ద సొసైటీ,
1: ప్రజల కోసము,
2: ఫర్ ద పీపుల్,
1: ప్రజలకు అనుకూలపడేటువంటి ఒక సేవ చేయాలి.
2: వీ మస్ట్ డూ సర్వీస్ దట్ హెల్ప్స్ పీపుల్.
1: ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేటువంటి సేవ చేయాలి.
2: వి నీడ్ టు డూ సచ్ సర్వీస్ దట్ కన్ఫర్స్ హెల్త్ ఆన్ పీపుల్.
1: ప్రజలకు ఆదర్శవంతమైన సేవ చేయాలి.
2: వి షుడ్ డూ ఐడియల్ సర్వీస్ ఫర్ ద పీపుల్.
1: కనుక ఇంకా మున్ముందైనా కూడాను ఆడపిల్లలు బాగా చేశారు కానీ మగపిల్లలంతా బాగా చేయలేదు.
2: ద గర్ల్ స్టూడెంట్స్ హావ్ డన్ వెల్ బట్ ద బాయ్స్ హావ్ నాట్ డన్ టూ వెల్.
1: కేవలం ఒక షో చూచినట్టుగా చేస్తూ వచ్చేసారు.
2: దే హావ్ డన్ యాస్ ఇఫ్ దే ఆర్ సీయింగ్ అ షో.
1: అది చేయకూడదు బంగారు.
2: Dear ones, you shouldn't do that way.
1: హృదయపూర్వకంగా మన కాన్షియన్స్ మనకు తృప్తిగా ఉంటుండాలి.
2: We must do wholeheartedly unto the satisfaction of our conscience.
1: ఎవరేమనుకుంటారో అనేటువంటి యొక్క భయాన్ని కూడా మనం విసర్జించాలి.
2: We should also give up the fear of what others would think.
1: మనం స్నానం చేసుకుంటున్నాము.
2: We take bath ourselves.
1: మనలో ఉన్న మురికినంతా మనం తీసుకుంటున్నాము.
2: We cleanse ourselves of the dirt.
1: ఎవరో ఏమనుకుంటుంటారో అనుకుని మురికినంతా అట్లే పెట్టుకుంటామా?
2: Do we retain the dirt saying, oh, what would others think? Never. Let the world think anything. What I am doing is good work. Such kind of courage should develop in us. Such kind of faith should develop in us. Such faith has diminished in today's youth. Whatever service we do, we must do it wholeheartedly. Only then will it confer the appropriate results. You're all tired. So participate in today's music program too. Tomorrow onwards, keeping your heart in the right state, record in your hearts what is told. Just recording on a tape recorder is of no use. What is in a tape recorder remains in a tape recorder. But it should record here in the heart. Only then it will be like a negative. If the negative is with us, at any time, at any place, we can make prints out of it again. When we do it in a tape recorder, it will be like a Polaroid picture. This is useless. Students, the subjects elders come and teach you, the instructions given by the experienced ones must be filled into the heart. That's why when we store it in our heart, we can use it whenever the need arises in life. By utilizing it, we can fulfill our needs. We can obtain bliss. Obstacles can be faced. We can courageously achieve. When we foster our lives in such a manner, India can attain great heights in future. India is more sacred than all other nations. All nations are indeed sacred. However, this is the land of sacrifice, spirituality and action. But unfortunately, following others, we are trying to turn this land too into a land of pleasure and indulgence. We don't need pleasure. Sacrifice is what's necessary. Action alone is necessary. Only action is your right. The world of people is bound by action. Hence we must become people of action. We must become heroes of action. We must become renunciants of the fruits of actions. So, I hope and wish that you would be setting an ideal to the country in future. Blessing thus, I bring my discourse.
3: Sairam, you were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the summer course in Indian culture and spirituality held at Brindavan, Bengaluru on the 26th of May 1991. As you heard in this presentation, the translation of this discourse has been redone, paying careful attention to every single word Swami spoke. We hope you like this presentation of Bhagwan's discourse, in which we try to offer you the meaning of everything that Swami spoke as accurately as possible. We look forward to your feedback and comments. As always, you can email us to listener@radiosci.org. You could also WhatsApp us to this number 9393258258. Thank you and Jai Sai Ram.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాన్ని,
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ,
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింప చేయున్నదే ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇంటూ రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: Therefore, the mansion of ఆత్మ is
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపించుతున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దేర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడా అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమి?
1: A true guru is Brahmananda, eternal bliss. What
0: ఈ బ్రహ్మానందమే
1: gives you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానం.

0: బ్రహ్మానందం అంటే ఏమి?
1: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద ఎటర్నల్ బ్లెస్.
0: బ్రహ్మానందమే నిజమైన గురు.
1: దిస్ ఎటర్నల్ బ్లెస్ ఇస్ ట్రూ గురు.
0: ఎవరి ఈ బ్రహ్మానందం?
1: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: ఇతను ఎక్కడ ఉంటాడు?
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్,
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడా బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడా అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఈస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
0: ధన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించడం లేని లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property, wealth?
0: కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 టైమ్స్ మోర్ దెన్ ది ప్లెజర్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియానంద, దేర్ ఇస్ దేవేంద్రానంద బియాండ్ దాట్.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 టైమ్స్ మోర్ దెన్ బ్లిస్ఫుల్ దేవానంద ఈస్ ది దేవానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 టైమ్స్ మోర్ దెన్ దిస్ ఈస్ దేవేంద్రానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 టైమ్స్ మోర్ దెన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavunaku uhaatitamainatundi aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayoga pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness, brahmananda.
0: Na kumarudu pariksha lopala brahmanandamanga result techukuntadu.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss abroad.
0: Ee brahmanandam ante anta sulabhamainatuntida, anta chinna deinatuntida, loka sambandhamainatuntida, leka bhoga bhagyamulato koodinatuntida, leka bhautikamainatuntida kaadu kaadu.
1: Is that brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical,
0: naitika, bhautika, dharmika, aadhyatmika, laukikamulaku atheetamainatundide ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological atmosphere.
0: Ee aanandamunu anubhavincheetunti vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇంకా రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: Of all kinds of pleasures, the supreme pleasure, parama sukadham, is
0: భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: It is not physical pleasure.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయములో అంత్యమవుతున్నవి.
1: The worldly comfort pleasures, they begin at one time.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: Worldly comforts change.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: They come and go.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.

0: ఈ పరమ సుఖమనేటువంటిది భౌతిక సుఖములంతా కూడాను కేవలము ఉద్భుతములు.
1: The worldly pleasure is just like a water bubble when compared to
0: నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖమును కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కానీ అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈజ్ మీన్ బై కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో ఉన్న తన సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: అతడే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కేవలం జ్ఞానమూర్తి
1: ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానము,
1: జ్ఞాన
0: ఏమిటి ఈ జ్ఞానము?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్
0: పదార్థ జ్ఞానమా?
1: ఆర్ ఆఫ్ ది మెటీరియల్?
0: లేక రసాయన జ్ఞానమా?
1: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్?
0: ఇంక ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్?
0: వైజ్ఞానమా?
1: ఇస్ ఇట్ సైన్స్?
0: కాదు కాదు.
1: నో,
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థములచే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామమును గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఈజ్ దట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై,
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై,
1: beyond all forms of knowledge,
0: anantamai,
1: it is infinite,
0: avyaktamai,
1: which is not expressed,
0: muktamai,
1: it contained
0: secrecy, ekatvanga undetundi jnana,
1: remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non dualism, advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one, one unity alone.
0: Rendava padarthame jagattanandu ledu.
1: In this world there is no second.
0: ఒకవేళ ఉన్నదా,
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెజెంట్,
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే కానీ రెండవది కాదు.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్థరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనం తాను తెలుసుకోవాలని చేసేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: A person who would like to know his own self,
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: Whom does he approach?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: If anyone asks where are you, is he a man of wisdom? No, he is innocent.
0: తనను తాను ఎవడు కూడాను బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
1: No one would find out himself in the outside world.
0: ఇవాడు అట్టి మానవుడిగా తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times, people are like that. All of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్యస్వరూపుడు.
1: ఇస్ ఎ వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: అతను అనంత స్వరూపుడు.
1: ఈజ్ ఇన్ఫినిట్.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ బ్రహ్మ గాడ్ ఈజ్ డిఫైన్ దిస్ వే, సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిట్.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం ద్వంద్వాతీతం
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టూ ద్వంద్వ?
0: శీతోష్ణములకు అతీతం,
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము,
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము,
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము,
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం,
1: సో దట్ విచ్ ఇస్ బియాండ్ డ్యూయాలిటీ,
0: అతనే నిజమైన గురు.
1: హీస్ ట్రూ గురు.
0: గగన సదృశం, గగన సదృశం,
1: గగన సదృశం. నెక్స్ట్ ఆస్పెక్ట్,
0: గగనం ఎక్కడ ఉంది?
1: వాట్ ఈస్ మెంట్ బై గగన?
0: సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్, దట్ విచ్ స్ప్రెడ్స్.
0: ఎక్కడ చూచినా గగనం ఉంటున్నది.
1: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గగనం అనగా ఆకాశం అనగాను.
1: గగన మెంట్ స్కై.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై స్కై?
0: ఆకాశం, గగనం శూన్యం.
1: ద స్కై ఈజ్ శూన్య, ఎంప్టీనెస్,
0: కనిపించేటువంటిది కాదని.
1: ఈజ్ నాట్ ఎ పేరెంట్.
0: మన పైన చూచి ఇది ఆకాశం అనుకుంటున్నాం.
1: వీ లుక్ అప్ అండ్ సే ఇట్ స్కై.
0: అది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్కై.
0: ఆకాశమునకు అవకాశము కల్పించినటువంటిది.
1: ఇట్ గివ్స్ ఎ స్కోప్ అవకాశ టు ఆకాశ.
0: మేఘముల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్.
0: దీనిని మనం ఆకాశం అనుకుంటున్నాం.
1: దట్ వీ టేక్ ఇట్ అస్ స్కై.
0: ఆకాశమే కాదు.
1: ఇట్స్ నో స్కై.
0: సర్వత్రా ఉంటున్నది ఆకాశం.
1: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: No. It cannot be shown. Yes. It cannot be shown.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: It is.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: When you twiddle the finger, it is.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్టు ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is
0: ఆకాశం. ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశం?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of akasha.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is akasha.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: అంతర్హిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ

0: This is described as Shabda Brahmamayi, Characharamayi, Jyotirmayi, Vangmayi, Nityanandamayi.
1: Idantha Akasham yokka gunamule.
0: These are all the attributes of Akasha.
1: Kanuka ee vidhanga sarvatra vyapinchinatunti vaadu kanukade aa vyapinchina vaadu evaru?
0: Who is the one that is present everywhere?
1: Atane Bhagavantudu.
0: He is God.
1: Kanuka atane nijamaina guruvu.
0: Therefore he is true guru.
1: Gagana sadrusham తత్వమస్యాది లక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటెయిన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం,
1: ఇది సామవేదం యొక్క సారము.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
1: ఇది అధర్వణ వేద యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను,
0: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం,
1: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: ది డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ,
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ,
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ,
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్,
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ద ఫస్ట్ వన్, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ఈగో, ఆల్ ఓవర్.
1: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరముల యందు కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
1: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే ఏమి?
0: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
1: తెలుసుకోవటము.
0: నోయింగ్.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈజ్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్?
1: కాదు కాదు.
0: నో,
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్, ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ, దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ, ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే, ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వము కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వీ సే అహం అండ్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread, and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names: ఆత్మ, అహం, and బ్రహ్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: ద థర్డ్ వన్ తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat, adi.
0: Tat, that.
1: Tam, idi.
0: Tvam, this.
1: Asi, vakati.
0: Asi, at one.
1: Nenu, neevu. Neevu veru, neevu veruga unnapudu, neevu, neeve, nenu, nene.
0: When you and I are separate, we are different.
1: Neevu, nenu, rendu, asi, koodinappudu, ui, ayipothundi, inka rendodi. Neevu, nenu, rendu. Manamu, ayipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. We are we.
1: కనుక రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
0: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే త్వం.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
0: దట్ విత్ ద బాడీ ఇస్ త్వం, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: With the body is jiva, the individual. Beyond the body is deva.
1: Devudu, jeevudu, okkate aneetvante de ee oka samavedamu chakkaga ippudu inka visadhikarinchu cheptu.
0: Individual jiva, the deva god himself are one, explained by samaveda.
1: Ayamatma brahma.
0: The next one, ayamatma brahma.
1: Ikkada chakkaga meeru vicharana cheyali.
0: You inquire clearly.
1: I am sai baba. I am Atma. And Brahma.
0: I am Brahma.
1: Rendu kaade ikkada undedi.
0: No, two here.
1: I am. Atma.
0: Atma.
1: Brahma. Anaga, the one you think you are, the one others think you are, the one you really are. Mudinte yokka ekatve.
0: These three things could be explained this way.
1: Neeku deham undi, manasu undi, atma undi.
0: You have got the body, the mind and Atma.
1: Ee moodu cheri okkate.
0: All these three together are one.
1: శరీరంతో పనులు చేస్తున్నావు.
0: With body you function.
1: మనస్తో విచారణ జరుపుతున్నావు.
0: With mind you think.
1: ఈ రెండింటిని సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
0: You remain there as a witness.
1: జాగ్రత్తలో విశ్వడు నీవే.
0: In waking state you are విశ్వ.
1: స్వప్నములో తేజుడు నీవే.
0: As a dreamer you are తేజస.
1: సుషుప్తిలో నీవే తేజం.
0: In సుషుప్తి you are
1: ప్రాజ్ఞుడు నీవే.
0: You are ప్రాజ్ఞ.
1: ప్రాజ్ఞుడనగా ఏమిటి?
0: Who is this Prajna?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: దట్ ఈస్
1: ఆత్మతత్వమే ప్రజ్ఞ.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ, ప్రజ్ఞ.
1: కనుక ఈ నాలుగు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఏ శక్తి ఉన్నదో అదే నిజమైన గురువు.
0: దట్ సింగిల్ పాయింటెడ్ డివినిటీ ఈజ్ ద ట్రూ గురు దట్ ఎక్స్ప్లెయిన్స్ అండర్ మైండ్
1: యూనిట్ ఆఫ్ బ్రహ్మ.
0: One, Prajnanam Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: I am Atma Brahma. ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ఇట్ ట్రూ గురు హూ అండర్స్టాండ్స్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్
1: మహావాక్యాలక్ష్యం ఏకం.
0: ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏకం.
1: ఏకం
0: ఏకం
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: That ekam, single eva, only.
1: Okkate okkati unnadi.
0: There is only one thing.
1: Idi puttaka puramu.
0: Prior to birth.
1: Maraninchina tarvata.
0: After death.
1: Jeevitamulo.
0: During lifetime.
1: Eppudu kudano undetundi okkate.
0: There is one that exists every time.
1: Maareetundi kaadi idi.
0: It doesn't change.
1: Ekam.
0: One.
1: Ekam anaga Bhagavantudu okkade ekam.
0: Ekam means God is only one.
1: ఇంకా ఎవరు ఏకం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: ఇవంతా అనేకముతో కూడినటువంటిది.
0: దట్స్ ఆల్ డైవర్సిటీ.
1: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్స్ దట్ దిస్ డైవర్సిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
1: ఏకత్వంలో అనేకత్వం ఎట్లా ఉంటుందని.
0: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
0: Here is a banyan seed.
1: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుండాలి.
0: This seed is a banyan, it's just one.
1: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: Within the small seed is a gigantic tree.
1: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
0: This tree has many branches.
1: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
0: There are so many sub branches.
1: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
0: There are so many flowers.
1: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
0: There are many.
1: దానిలోనే roots ఉన్నాయి.
0: Then there are fruits.
1: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
0: All are contained within.
1: చూడా, రూట్స్ వేరు,
0: రూట్స్ ఆర్ డిఫరెంట్.
1: కొమ్మలు వేరు,
0: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
1: పువ్వులు వేరు,
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆకులు వేరు,
0: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
1: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షం అంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: A huge tree is contained within that single seed, that ekam.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
0: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
1: Kanuka ekam okkate.
0: But only one.
1: Okkateinatundi vaade nijamaina guruvu.
0: That only one is the true guru.
1: Aa guru evaru?
0: Who is that guru?
1: Bhagavantude.
0: God himself.
1: Ekam nityam.
0: Nityam ever existing.
1: Eppudu maaranatundi vaadu.
0: Changeless.
1: Nityudu.
0: Is nitya. ఎవర్ ఎగ్జిస్ట్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
0: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
1: వాళ్ళు కదులుతున్నారు,
0: దే మూవ్.
1: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
0: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజన్ మూవ్.
1: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
0: సో హీఈస్ నిత్య, హూ డజన్ చేంజ్.
1: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చేయలేదు.
0: Today among human beings, when born child, at the age of 10 boy,
1: 30 years man,
0: 30 years man,
1: 75 years grandfather,
0: 75 years his grandfather,
1: అంత మార్పు చెందుతున్నాడు.
0: So he changes.
1: కానీ
0: but
1: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందనటువంటి వాడు.
0: But right from birth till the end,
1: అంత్యమే లేదు.
0: There's no end at all.
1: పుట్టుకే లేదు.
0: There's no birth.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడుంది?
0: When there's no birth, how do you find end?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: The one who is beyond birth and death is ఆద్యాంతా.
1: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైన వాడే నిజమైన గురు.
0: So the one who is eternal, who is beyond birth and death, he is true.
1: ఏకం నిత్యం విమలం.
0: That one, the eternal విమలం.
1: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
0: విమల మెంట్ వాజ్ నో డర్ట్ ఆర్ ఫిల్త్ వాట్స్.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: ద ప్యూర్ అండ్ సలీ.
1: పవిత్రమైనటువంటి వాడు.
0: నాట్ సీక్రెట్.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
1: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: వాట్ ఎవర్ దట్ మై జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్.
1: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
0: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
1: ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాయి.
0: ఆల్ ప్యూర్ అండ్ సలీ.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
0: Whether you burn the body or the coal or the wood or the iron or gold, it is sure to act.
1: కనుకనే అతనినే విమలం.
0: So God is vimalam.
1: Atti nirmalamainatuvanti vaadu.
0: Is pure.
1: Parishuddhamainatuvanti vaadu.
0: Perfect.
1: Yavaru.
0: Who is he?
1: Atane guru.
0: He is guru.
1: Nirmalam nischalam.
0: Next, nischalam.
1: చాలా మార్పు చెందుతుంటాయి.
0: దేర్ సో మెనీ చేంజెస్.
1: భూమి ఎన్నో పర్యాయం తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
0: అర్త్ రొటేట్స్ రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్
1: వెయ్యి 116 మైలు తిరుగుతుంటాయి.
0: ఇట్ రొటేట్స్ 1600
1: చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతుంటాయి.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: ఒక సెకండ్
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ ఈ స్టడీ
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతటా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ హీ టు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీ ఈజ్ హియర్ హీ ఉన్నటువంటిది. హీ ఈజ్ హియర్ హీ ఈజ్ దేర్ వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
1: కనుక నిశ్చలం
0: హీ స్టడీ
1: నిర్మలం
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం
0: ఇస్ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వం లోపల
0: ఇన్ సచ్
1: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: ఈజ్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్.
1: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
0: A drama is an act.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: As the king speaks,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: There's one of the stage.
1: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ నివ్వటమే తన యొక్క పని.
0: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
1: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
0: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
1: చంద్రమతి ఏడుస్తుంటాది.
0: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
1: కానీ లోహితాసుని పాము గర్చింది, చచ్చిపోయాడు.
0: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
1: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
1: యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
0: There are changes in the actors, but the light is the director, no
1: change. Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvadi sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yadavacho nivartante apraapya manasasaha. ఇదని ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి
0: వాడు. గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
0: సిన్స్ ఇస్ బియాండ్,
1: అతనే నిజమైన గురువు.
0: ఈస్ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: He has no three qualities.
1: Sattva, Rajo, Tamo, Gunamulu.
0: Three qualities, the pious, the passionate, and
1: sattva, Rajo, Tamo, Gunamulu, prakruti yokka lakshanalu.
0: These three qualities refer to the world.
1: Ee moodu lakshanamulu undinappude,
0: when these three qualities are
1: sukhamu, dukkhamu untuntadi.
0: There are pain and pleasure.
1: Ee moodu lakshanalu lekapothe, ee sukhamu ledu, ee dukkhamu ledu.
0: When these three qualities are not there, there's no
1: pleasure.
0: Ee
1: moodu gunamule sarva alakshanamulu.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్పుకుంటారు.
0: many say

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ?
2: హూ ఇస్ బ్రహ్మ?
0: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
1: ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కంట్రోల్.
0: ఈ తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూతరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హీ ఈజ్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియాన.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: ఈజ్ యాక్షన్.
0: కర్మ తానే.
1: ది యాక్షన్.
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్ విష్ణు.
0: విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ఇస్ ఏ వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ యూనివర్స్.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. బుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గూ ఇస్ అట్రిబ్యూట్లెస్. రూ ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గూ ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గూ ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలనం చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
0: ప్రకాశమే,
1: ద లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరు గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్ హూ ప్రాక్టీస్.
0: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
1: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
1: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవ.
0: మహేశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ మహేశ్వర?
0: అనగా
1: ఇమెన్
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వరుడు.
1: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వత వచనం. ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
1: ఈజ్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికీ ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ అ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ శాసనం.
0: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రిం పగలు శాసనమే.
1: ద డే అండ్ నైట్
0: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ అ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తములందు ఉంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
1: He has got Shankha
0: and Gada Shankha. Padmamu.
1: One is Gada and Padma.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
1: He has four hands.
0: ఒక చేతిలో శంఖము.
1: With one he has Shankha.
0: ఒక చేతిలో చక్రము.
1: The other hand we.
0: ఒక చేతిలో గద.
1: He has got Gada.
0: రెండవ చేతిలో పద్మము.
1: Another hand.
0: దీని అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance?
0: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ద శంఖా స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము కాల చక్రము టైమ్ భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: చక్ర ద వీల్ ద టైమ్ ఇస్
0: గద అనగా బలము.
1: ద గద ద పవర్
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము
1: ద పద్మ ఫ్లవర్
0: హృదయ పద్మములు అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో గల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వాడు.
1: సో శంఖ చక్ర గద పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
1: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
1: If you say that they don't see eye to eye, they are not no different.
0: ఆరాధన చేసేటువంటి వాడు చూడు సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
1: Only the narrow-minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
1: One says I am వైష్ణవై, another one says
0: కేవలం సంకుచితమైన భావములే.
1: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
1: they fight among themselves.
0: ఉన్నది ఒక్కడే.
1: He is only one God.
0: చూడండి, విష్ణువు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము కాలము బలము హృదయము మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ గోట్ ద సౌండ్ ద టైమ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు,
1: దెన్ ఈశ్వర.
0: ఈశ్వరుడు చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
1: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర,
0: ఇంకొక చేతిలో త్రిశూలము,
1: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
1: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
1: సౌండ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము త్రికాలముల యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
1: త్రిశూల ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
1: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: Does when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
1: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
1: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
1: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
1: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateshwara Venkateshwara antaru.
1: But Shaivites call, oh Venkateshwara.
0: Vaishnavulu poyinappudu Venkatramana Venkatramana antaru.
1: But Vaishnava it say Venkatramana Venkatramana.
0: Ishwara ikkada Ravana.
1: There Ishwara here Ravana.
0: Ee bhavalake marpu kani Venkateshwara ye marpu kalagaledu.
1: There is difference in their feelings, but Venkateshwara is one.
0: Venkatramana anetundi danni.
1: The word Venkatramana.
0: Venkate Ishwara anetundi danni.
1: Or Venkateshwara.
0: Kevalamu alpabuddhulu yokka trupthulu.
1: That is mere satisfaction out of narrow feelings.
0: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
0: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
0: పశువులు అనగా ఏమిటి?
1: Out of this animal.
0: మనోబుద్ధులతో చేరేటువంటి ఒక జీవతత్వానికి పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అదే విష్ణువుల లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
1: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu, vaadu Pashupati antaru.
1: Vaishnava is called Gopala, Shaivas called Pashupati.
0: Ee vidhamainatti peru lopala kodamu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
1: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamai pothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
0: ee enta kaalam ee alpa buddhulato manam sadhana chesinappatikini
1: however long you may do with all this narrow feelings
0: unnata sthayini manam ye matram kudalu pondalem.
1: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: Enquiring everything.
0: Vivekamulo manam praveshinchali.
1: Discriminate.
0: Enta vijnanam undinappatikini.
1: With all the knowledge.
0: Vivekame lekapothe.
1: When there is no discrimination.
0: Sarvamu vyartham aipothe.
1: Everything is in vain.
0: Inta sepu.
1: So long.
0: Anil Kumaru.
1: Anil Kumar.
0: Tokyo, Japan, Hong Kong, anni vaipula poyi. వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంత ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina nirdaya kaani vaari paina daya kaani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Matramunna yavaru talachina anta matrame neenu. Yavaru enta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసము అనేది దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటారు.
1: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటున్నది.
1: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
1: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
1: their devotion
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
1: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ సో డీప్,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దట్ సే
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
1: ద డివోటీస్ హూ
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: దే ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రోడ్డు ప్రక్కలోపల
1: అలాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్
0: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: దే ఆర్ హ్యూజ్ ట్రీస్.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: వెన్ యూ లుక్ ఎట్ దెమ్ దే ఆర్ జైగాంటిక్.
0: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
0: Varshamu ledu.
1: No rain.
0: Neeru ledu.
1: No water.
0: Kaani aa vrikshamulo pachchagane untunnayi.
1: But those trees are green.
0: Daniki prakkane
1: on one side
0: oka vari panta untundadi.
1: Paddy field.
0: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
0: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
1: If you don't water paddy field for one day, it would be dry.
0: Ee telivu takku manishi em anukuntadu?
1: Who is the foolish one?
0: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి. వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా
1: కళకళలాడుతుంటారు.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore, the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone that deep.
0: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial. Receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి, దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
0: మన భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసెస్ మాదిరి తయారైపోయినాం.
1: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసెస్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్
0: బిట్వీన్, వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వి ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: వి లిసన్ సో మెనీ వర్డ్స్.
0: స్వామి మాటలు నిత్యము వింటూనే ఉంటున్నాం.
1: వి లిసన్ టు స్వామిస్ వర్డ్స్.
0: కానీ కొంతమంది ఒక్కతూరి వింటే చాలు, అది లైఫ్ అంతా పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు.
1: బట్ సమ్ ఇఫ్ దే లిసన్ వన్స్, దే ప్రాక్టీస్ త్రూ దేర్ లైఫ్.
0: ఇంత ఉపన్యాసం చేసినటువంటి యొక్క అనిల్ కుమార్ కూడాను,
1: అనిల్ కుమార్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ లాంగ్ లెక్చర్
0: ఇక్కడ ఇండియాలో, బెంగళూరులో, గుంటూరులో ఉన్నంత వరకు మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లెక్చర్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నది. కానీ
1: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్స్, జంప్స్, బంప్స్, జంప్స్.
1: But his monkey mind has got bumps and jumps.
0: ఒక్కొక్కటి తానే చెప్పుతాడు.
1: He himself says it one time.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద లవ్స్ హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిపు హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు goes on saying, denying
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద has got single faith, God exists, God exists.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
1: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
1: It's not విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: That faith has assumed the form of విష్ణు.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
1: She wanted Swami to come, to visit her house.
0: Tappaga vastanani maatichadu.
1: Baba promised that he would come.
0: Kaani aame siddham chesukundi.
1: But she was ready.
0: Anni vidhara kudanu kaachukundi paapam.
1: She was waiting anxiously.
0: Kaani cheppinata kaalaniki poledu Baba.
1: But Baba didn't go at the appointed hour.
0: Anni tattalo pettukundi.
1: All materials are set on the
0: plate. Padam daggariki poyindi Baba, enduku nannu inta avamanam chestunnavu?
1: Then he went to Baba.
0: Naaku avamanamaina paravaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ద ప్రిపరేషన్.
0: చూచేటప్పటికీ కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరిమి కొట్టింది.
1: She has beaten the dog with a stick.
0: అప్పుడు నేను చేసిందంతా కూడా కట్ట కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్, దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితమైపోయింది, నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
1: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ ఇన్ షిరిడీ.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా. షుడ్ యూ నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్
0: వర్డ్. అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యూ స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోత అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతు దున్నపోతు హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం మాట్లాడక్కర్లేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. I am very fond of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది, ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇది నారో మైండ్.
1: యువర్స్ ఇస్ నారో మైండ్.
0: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇట్.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
1: కీపింగ్ వన్ ఫామ్,
0: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని,
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
0: భగవంతుడు ఏ రూపములైనైనా రావచ్చు.
1: God can assume any form.
0: అన్ని రూపములు తానే.
1: All forms are His.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: ఏరి స్వామి.
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ
0: మెసేజ్. ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడి.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
0: ఒకరికి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
0: జారి పడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాములు తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: We have here super specialty hospital.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
1: Why should it be constructed?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: It's very difficult to have divine feelings in everyone.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
1: పీపుల్ యువర్ ఫెయిత్ ఇన్
0: ఏ రకమైతే ఏమిటి,
1: వాట్ ఎవర్ మే బి.
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
0: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
0: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీం, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీం, హైదరాబాద్ టీం,
0: వేణుగోపాల్, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
0: శ్రద్ధా భక్తులే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ దేర్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రింపగలు శ్రమ పడవలసిన అవసరం ఏమిటండాలి?
1: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
0: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: They do all this keeping Swami in view, nothing else.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని చేపించాలి.
1: So each work has to be done in a particular person.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
1: Everything leads to same goal.
0: ఒక్క లక్ష్యమే.
1: Only one goal.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెనీ హావ్ ఎ క్లాబ్
0: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
1: దే యూజ్డ్ టు సమ్మన్ రిలేటివ్స్.
0: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
1: వాట్ వుడ్ హ్యాపన్ ఆఫ్టర్ ఆపరేషన్.
0: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
0: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: Such things happen.
0: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాళ్ళ.
1: When heart operations are undertaken, Prashanthi Nilayam,
0: heart operations ke bhay mein ledu.
1: No one is afraid of heart surgery.
0: Kabatti aa yokka nirbhayame nijamainatundi yokka bhayam.
1: That fearlessness is there.
0: Ade abhayamu.
1: That gives you all security.
0: Chinna chinna pillalanta kudalu,
1: even little children,
0: navutu navutu vastunnara hospital.
1: They come to the hospital smiling.
0: In the hospital ki vellalu.
1: Swami went to hospital.
0: Chinna bidda operation jarigindi.
1: A small little child was operated.
0: ఆ మంచం పై నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: The child sitting on the bed.
0: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
0: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Why should that child be so happy?
0: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: It is the influence of the environment.
0: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: That faith is the basis.
0: కనుక అన్ని విధాలు కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ ఏ హ్యాపీ వే.
0: ఇవన్నీ కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: మేము చేస్తున్నామే, మేము ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
0: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్ధాభక్తితో చేస్తున్నారు.
1: ఇట్ నీడ్ నాట్ బి సెడ్ ఆన్ దర్ ఫేస్, దే డూ ఇట్ విత్ లాట్ ఆఫ్
0: ఎఫర్ట్. శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
1: For this world, the men of devotional
0: service are required.
1: When they are missing, what is the fun of doing these things?
0: కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
0: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యు బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
0: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
0: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
0: చక్కని సాంబార్ చేశాము.
1: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్డ్.
0: కానీ అది చెడిపోయింది సాంబార్.
1: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
0: ఉప్పులో తప్పుందా?
1: ఇస్ దేర్ మిస్టేక్ ఇన్ ది
0: ఉప్పులో తప్పుందా?
1: ఆర్ ఇన్ ద దో?
0: లేక చింతపండులో తప్పుందా?
1: ఆర్ డిఫెక్ట్ ఇన్ టామరిండ్?
0: కూరగాయల్లో తప్పుందా?
1: ఆర్ ఇన్ వెజిటబుల్?
0: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు, అందువల్ల పాయిజన్ అయిపోయింది.
1: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
0: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ఆపరేషన్,
0: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెంట్,
0: అన్ని చేస్తున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్,
0: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండినట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
0: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
0: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసమే మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
0: చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
0: కానీ విశ్వాసం లేకుండా,
1: without faith,
0: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తుంటే,
1: ఇఫ్ యు ఎంటర్ ఇంటు ఆర్గ్యుమెంటేషన్,
0: అహంకారం యొక్క ప్రభావాలు,
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో,
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు,
1: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
1: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్.
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే,
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ,
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ,
1: ఎయిదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్,
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ,
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక గురు పూర్ణిమ అనగా,
1: గురు పూర్ణిమ మెంట్
0: పూర్ణమైనటువంటి యొక్క వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే,
1: ఇఫ్ యు ఎంటర్ ఇంటు ఆర్గ్యుమెంటేషన్,
0: అహంకారం యొక్క ప్రభావాలు,
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో,
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు,
1: ఇట్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: అంతేగాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
1: నాట్ ది ఎక్స్

0: nothing is present in this world.
1: కనుక గురు పూర్ణిమ అనగా
0: గురు పూర్ణిమ మెంట్
1: పూర్ణమైనటువంటి ఒక చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు.
0: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్.
1: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత.
0: మైండ్ ఈజ్ ది
1: ప్రిసెంట్. మన యొక్క మనసే
0: ద మైండ్ ఇస్ ద మూన్.
1: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి ఒక దీనిగా ఉన్నప్పుడు
0: when the mind is full and pure,
1: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
0: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్.
1: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
0: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గురు.
1: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం, దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం, ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
0: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్, కలెక్టింగ్ మనీ, మేకింగ్ దమ్ గో రౌండ్.
1: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
0: హీ మే జస్ట్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ బట్ వితౌట్
1: దక్షిణ ప్రదక్షిణ.
0: సో దక్షిణ ఆఫరింగ్ మనీ.
1: దక్షిణ ఏమిటిది?
0: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
1: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
0: ఆఫర్ యువర్ లవ్.
1: ప్రదక్షిణ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ?
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ.
0: టు నో గాడ్ హూ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
1: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
0: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
1: నిత్యము గురు పౌర్ణమి,
0: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి,
1: సర్వము గురుత్వమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్.
1: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
0: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మర్మము తెలియకుండా ఉండేంత వరకు వాడు అంధకారమే.
0: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ డార్క్నెస్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
0: వెన్ ది నేచర్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇస్ టీచర్.
1: గురువు అనగా ఒక్క దైవమే గురువు, దైవమే గురువు, దైవమే గురువు. ఇంకెవరు గురువు లేరు లోకంలో.
0: దెన్ హూ ఇస్ గురు? గాడ్. గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు.
1: కనుక దైవ చింతన చెయ్యండి.
0: దెన్ థింక్ ఆఫ్ గురు.
2: भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं.

0: foreign countries, they receive various forms of training and acquire new skills.
1: నిజముగా భారతీయులకున్నంత ఓపిక మరొకరికి లేదు.
0: In fact, what all that's not present here is not present elsewhere.
1: Videshallo poi ratrim pagalu kodalo kashtapadi rogulu chustu enno vidhamainaatvanti okka shramalu padutunnaru.
0: They struggle hard taking care of the patients day and night.
1: Kani akkadu kodalo adhikanga rogulku taginatvanti vaidyam chesedi bharatiyule kani videshiyulu ekku mandi kaadu.
0: But there abroad, the doctors who attend on the patients are Indian doctors only.
1: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా
0: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
1: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
0: మనీ బిలాంగ్స్ టు అస్ బట్ ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్.
1: జ్యువెల్స్ ఆర్ మై బ్యూటీ, నీవి
0: జ్యువెల్స్ ఆర్ మెనీ బ్యూటీస్ అదర్స్. జ్యువెల్స్ ఆర్ మై అండ్ బ్యూటీస్ అదర్స్. బ్యూటీ అదర్స్.
1: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
0: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ బై ఇండియన్.
1: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
0: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
1: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఇన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
0: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
1: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విలువ గుర్తించడానికి వీలు కాదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
1: అది దూరంగా ఉండడం దానిపైనే చాలా ఆకర్షణ.
0: దిస్ లాట్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
1: 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
0: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
1: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
0: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
1: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుందని కింద ఉన్నటువంటి వారికి క్రియేట్ అది.
0: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: మన భారతీయుల లోపల
0: అమంగ్ భారతీయ
1: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
0: మెనీ పీపుల్
1: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
0: దే ఆర్ గుడ్ పీపుల్ టూ.
1: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
0: though there are many people with such capacity,
1: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
0: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
1: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
1: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
0: బికాస్ దే ఆర్ నాట్ గివెన్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
1: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటివిగా ఇవ్వటం లేదు.
0: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
1: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
0: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్ హియర్.
1: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేస్తుంటారు.
0: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
1: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
0: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
1: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
0: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
0: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
1: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
0: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
1: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
0: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
1: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
0: వెన్ డు దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
1: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
0: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్.
0: హెల్త్ ఈజ్ వెల్త్.
1: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
0: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
1: అందువల్ల నేను చెప్తుంటా దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
0: They are doing operations at the rate of 10 and 12.
1: Oddu oddu 4, 2, 3 cheyandi meeru kuda aarogyam undale meeku tagirakunte shrama ayipothe chaala ibbandi ayipothundi antuntanu.
0: Swami restricted them to number 4 operations per day because of for their comfort.
1: Kalu alanti doctors anta undinappudu
0: when we have such doctors
1: manchi nurses ni kuda training cheyalanukunte sankalpamu chesi
0: Swami willed that there should be trained nurses.
1: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
0: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
1: డాక్టర్స్ ఆపరేషన్ చేయడం చాలా సులభం.
0: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
1: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేదే చాలా ఇబ్బంది.
0: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: కూరగాయలు కోయటం చాలా సులభము.
0: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
1: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
0: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
1: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
0: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
1: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
0: ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్.
1: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
0: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
1: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని,
0: సో ఇన్ ఆర్డర్ టు ట్రైన్ గుడ్
1: నర్సెస్ కాలేజీ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం.
0: స్వామి స్టార్టెడ్ నర్సెస్ కాలేజ్.
1: ఎవరైనా మంచి త్యాగజీవులు గాను పవిత్రమైన హృదయంతో సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేనటువంటి వాళ్ళు మా సఫాయి దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ ఇచ్చుకుని వాళ్ళందులో చేర్చడం, ఏ విధమైన ఖర్చు లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్.
0: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
1: Nurses training povalante vaada constitution fees kattali, inke emem fees kattali, ikkada ye fees ledu.
0: In other institutions they should pay tuition fees like that. Here no fee.
1: Petrol kuda no free ne.
0: Food is also free.
1: Bhojanam kuda no free ne.
0: Everything is free.
1: Kanuka evaraina manchi hrudayam kaliginatunte vaallu kavali.
0: We need people with pure hearts.
1: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు, కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగటం లేదు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ బట్ యట్ వర్క్ ఈజ్ నాట్ కంప్లీట్.
1: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
0: బికాస్ పేషెంట్స్ నంబర్ మోర్.
1: ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
0: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
1: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
1: దేశం యొక్క నిమిత్తం.
0: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
1: దేశం యొక్క క్షేమమే మన క్షేమం.
0: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరీయసి అని, మన జన్మమిచ్చినటువంటి తల్లి, జన్మించిన దేశము రెండు స్వర్గములు కట్టే మించినటువంటివి.
0: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
1: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
0: సచ్ థింగ్స్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
1: ఏ మూలపల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
1: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో ఉపకారాలు జరుగుతున్నాయి.
0: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
1: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
0: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
1: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
0: దిస్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
1: మాకు ఆచరణ ప్రధానం.
0: వీ వాంట్ ప్రాక్టీస్.
1: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
0: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
1: హార్ట్ ఆపరేషన్ జరిగితే
0: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్,
1: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
0: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
1: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
1: ఈనాడు ఆపరేషన్ అయితే
0: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
1: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
0: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీస్.
1: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
0: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
1: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
0: ఫిఫ్త్ డే
1: కుట్లు.
0: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
1: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
0: సెవెంత్ డే డిశ్చార్జ్.
1: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
0: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
1: ఇంత గట్టిగా అదే ఆనందం.
0: So strong, that is happening.
1: Arogyame mahabhagyam.
0: The health is well.
1: Arogyam baguti enni karyamulane cheyochu.
0: One is healthy, anyone can do anything.
1: Alanti vaante ento mandi chakkaga pushtikaranga aanandanni anubhavistunnaru.
0: Such healthy people only enjoy happiness.
1: Idi kramakramina gaani nedu kaadu repu kaadu. ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
0: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
1: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి, నాది కాదు.
0: నో నీడ్, నో వన్ నీడ్ టు హెసిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ హిస్, ఇట్ ఇస్ యువర్.
1: మీ నిమిత్తమై పెట్టినటువంటిది ఇది.
0: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
1: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అండ్ ఎంజాయ్ సుప్రీం హ్యాపీనెస్ అండ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్. దట్ స్వామి ఎక్స్పెక్ట్స్ అండ్ కంక్లూడ్.
1: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మాబోటి వారు పోకూడదు ఏమని సందేహిస్తున్నారు.
0: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
1: Andariki idi hospital.
0: This hospital is meant for everybody.
1: Rogam veedu sir. Rogam veedu srimantude, veedu daridrude, rogam kalukkon raadu.
0: The disease has no relation, recognition of a poor man.
1: Evarikaina raavachunu.
0: ఇట్ మే కమ్ ఎనీ టైమ్.
1: కాబట్టి ఎవరైనా రావచ్చు ఇక్కడ.
0: ఎనీవన్ కెన్ కమ్ హియర్.
1: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
1: కోటీశ్వరుడు మన దగ్గర కూటి పేద వరకు సమానత్వమే.
0: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
1: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా
0: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్.
1: అందరూ హాస్పిటల్కి రండి.
0: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
1: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
0: యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
1: ప్రేమ ముదిత మనసే కసో.

0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దే ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: పీపుల్ విజిట్

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 14th of July 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा ने अपने इस पीयूष सदृश प्रवचन में कर्म और आंतरिक विशुद्धता के महत्व को पुनः रेखांकित करते हुए हमारे लिए आचरण अनुकूल मार्ग का निर्देशन किया। स्वामी ने स्पष्ट किया कि कर्म और मानव जीवन ताने बाने की भांति आपस में जुड़े हुए हैं, जिन्हें अलग करना संभव नहीं है। जब मानव के लिए कर्म अनिवार्य है, तब अपने ज्ञान और बुद्धि का उपयोग करते हुए सत्कर्म ही करने चाहिए। किसी के लिए भी अनासक्त सत्कर्मों में प्रवेश करना सरल नहीं है, जिसके लिए बहुत बाह्य एवं आंतरिक साधना करनी पड़ती है। निष्काम कर्म और उसके परिणाम को समझाने के लिए स्वामी ने बुजुर्गों द्वारा आम के पौधे रोपने का प्रभावपूर्ण उदाहरण प्रस्तुत किया है। भगवान बाबा का स्पष्ट कथन है कि आंतरिक विशुद्धता के बिना यह अनासक्त कर्म करना साध्य नहीं है। अतः प्राथमिक स्तर पर प्रत्येक साधक को अपने मन से राग, द्वेष, अभिमान जैसे दुर्गुणों को निकाल फेंकना चाहिए। बाह्य दृष्टि को रखने पर आंतरिक दृष्टि विकसित नहीं हो पाती है। इसीलिए सांख्य योग के उपदेशों को जीवन में आचरण में लाना अनिवार्य है।
4: कर्मेन्द्रियाणि संयम्यया आस्ते मनसा स्मरण। कर्मलनु आचरिंचुटलो गानि कर्मलनु आचरिंचकपोवुटलो गानि ये विधमैनटुवंटि योक्क अभ्यंतरमु उंडदु। चित्तमनंदु वासनलनु వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము. మనసు నందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము. చిత్తము నందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము. ఇవి ఏవి చేయకుండా కేవలము ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంతవాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
3: కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ. కర్మోకే కర్నే అథవా కర్మోకే నా కర్నే మే కోయి రుకావట్ నహీ హై. చిత్త మే నిహిత వాసనాఓ కో దూర్ కర్నా హీ ప్రధాన విషయ హై. మన్ మే విద్యమాన్ మలినతాఓ కో దూర్ కర్నా హీ ప్రధాన హై. చిత్త మే నిహిత राग और द्वेष का उन्मूलन करना ही इसका प्रधान आशय है। इन सब के न करने पर भी संसार से डर कर, भाग कर पहाड़ों की गुफाओं में निवास करने और कोई कर्म न करने पर भी वह बद्ध ही है।
4: कारणम मनस नंदली मालिन्यमुलु अनेक विधमुलैनटुवंटि भावमुलनु పురికొల్పుచూ ఉంటాయి. హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి. చిత్తమునందరి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి. కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయమునందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
3: इसका कारण मन में निहित मलिनताएं अनेक प्रकार की भावनाओं को उकसाती रहती हैं. हृदय की वासनाएं अनेक प्रकार के संकल्पों विकल्पों का सृजन करती रहती हैं. चित्त में निहित राग और द्वेष मानवता को ढक देते हैं. भगवत गीता ने निरूपित किया कि मन की मलिनता, हृदय की वासना और चित्त के राग द्वेष का उन्मूलन कर जो प्रशांत हृदय से रहते हुए, लोगों के बीच में रहते हुए भी कई प्रकार के कर्म करते हुए रहते हैं, वही सच्चे योगी हैं.
4: ऐते इति सत्यमुनु गुर्तिंचलेनि मानवुलु कर्म सन्यासमुनु पूनी केवलमु कालमु व्यर्थमु गाविंचुटलो तम कर्तव्यमनि भाविस्तुंटारु. ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమును కీర్తి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది. అది అనాసక్తి, ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
3: ఇస్ సత్య సే జో అవగత్ నహీ హై वे कर्म संन्यास को अपनाकर समय को व्यर्थ में बिताते हुए इसे ही अपना कर्तव्य मानते हैं. गीता बार बार चेतावनी देती आई है कि आध्यात्म के क्षेत्र में आलसीपन के लिए कोई स्थान नहीं है. इसीलिए भगवद गीता में सच्चे योग के रूप में अनासक्त योग को ही निरूपित किया गया है. वही अनासक्ति है. ఆసక్తి రహిత దివ్య మార్గ హి అనాసక్తి హై.
4: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది. ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగదాకటం ఇది సాధ్యం కాని పని. సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి, సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
3: గీతా ఇస్ సాంఖ్య యోగ్ మే నిష్కామ కర్మ కి విశేషత కో నిరూపిత్ కర్తీ ఆయి హై. కిసి భీ సాధక్ కే లియే దుష్కర్మో కి స్థితి సే నిష్కామ కి స్థితి కో పహుంచనా అసంభవ హై. ప్రథమతః సద్గుణ కర్మో అర్థాత్ సదాచార సంబంధీ కర్మో మే ప్రవిష్ట హోకర్ वहां से सत्कर्मों में प्रवेश करने के द्वारा निष्काम कर्म में पहुंचने के प्रयत्न करने चाहिए.
4: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము. చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది. అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది? కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
3: కర్మో కో కర్నే మే నిహిత ఆంతరిక అర్థ క్యా హై? గీతా కా ఉపదేశ హై కి ఇన్ కర్మో కే కారణ చిత్త శుద్ధి ప్రాప్త హోతీ హై. చిత్తస్య శుద్ధయే కర్మ, గీతా నే ఆదేశ దియా కి చిత్త కి శుద్ధి కే లియే కర్మో కా ఆచరణ కరో. ఫిర్ కిస్ ప్రకార కే కర్మో సే चित्त की शुद्धि प्राप्त होती है? ईश्वरार्पण बुद्धि से किए जाने वाले कर्मों से ही चित्त की शुद्धि प्राप्त होती है.
4: ईश्वरार्पण बुद्धि तो గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది. వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది. ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది. కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది. దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది. ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
3: ఈశ్వరార్పణ బుద్ధి సే కియే జానే వాలే కర్మో సే చిత్త మే పవిత్రత ఉత్పన్న హోతీ హై. పకాయే గయే ఖానే కో జబ్ హమ్ ఖాతే హై తో వహ్ మాత్ర భోజన హోతా హై, పరంతు ఉసే జబ్ ఈశ్వర్ కో సమర్పిత కర్కే ఖాయా జాతా హై తో వహ్ ప్రసాద్ హో జాతా హై. అతః మానవ ఆసక్త భావనా సే జో క్రియా కర్తా హై వహ్ కర్మ మే పరిణత హోతీ హై, పరంతు దైవార్పిత బుద్ధి సే కియే జానే పర్ కర్మ కర్మయోగ్ అథవా పవిత్ర యజ్ఞ కా రూప్ ధారణ కర్తా హై. ఐసే కర్మయోగ్ సే హి చిత్త శుద్ధి కి ప్రాప్తి హోతీ హై.
4: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి, పవిత్రమైనటువంటివిగా ఉండాలి. సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి. అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి, ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి, ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి. భగవంతునికి అర్పించుట లోపల ఏ పని ఏంటి ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు. కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
3: ఈశ్వర్ కు సమర్పిత కియే జానే వాలే కర్మ కైసే హోనే చాహియే, వే కర్మ అత్యంత పవిత్ర హోనే చాహియే. ఏక్ సామాన్య వ్యక్తి కో దీ జానే వాలీ ఏక్ ఛోటీ సీ వస్తు ఉత్తమ పవిత్ర ఔర్ ఉపయోగి హోనీ చాహియే. ఐసీ స్థితి మే ఈశ్వర్ కు అర్పిత కియే జానే వాలే కర్మ ఔర్ కితనే పవిత్ర హోనే చాహియే, కితనే విశుద్ధ హోనే చాహియే, కితనే సాత్విక హోనే చాహియే. ఈశ్వర్ కు అర్పిత కర్తే సమయ జో కర్మ చాహే ఉస్ కర్మ కో జిస్ వస్తు కో చాహే ఉస్ వస్తు కో అర్పిత కర్నే కే ప్రయత్న నహీ కర్నే చాహియే, అపితు ఈశ్వర్ కు అర్పిత కియే జానే వాలే కర్మ సత్కర్మ పవిత్ర ఔర్ ఆదర్శపూర్ణ కర్మో మే రూపాయిత్ కర్నే చాహియే.
4: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితము చేయాలంటే ఆ పుష్పమునందులో ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం. కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి. పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి. పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి. ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
3: జబ్ హమ్ ఈశ్వర్ కోయి పుష్ప సమర్పిత కర్తే హై తో పహలే యది ఉస్మే కోయి కీట్ పతంగ్ హో తో ఉసే దూర్ కర్ ఉసే సాఫ్ కర్ సమర్పిత కర్తే హై. అతః హమ్ జో భీ కర్మ కరే వే ఈశ్వర్ సమర్పిత పుష్ప హోనే చాహియే. జైసే పుష్ప మే సుగంధ రహతీ హై ఉసీ ప్రకార్ హమారే కర్మో మే పవిత్ర భావనాయే జుడీ హోనీ చాహియే. జైసే పుష్ప మే సుందరతా హోతీ హై ఉసీ ప్రకార్ మానవ కే కర్మ భీ విశుద్ధ ఏవం మార్గదర్శక హోనే చాహియే. ఐసే కర్మో కో ఈశ్వరార్పణ కర్నా హీ భగవద్ గీతా కా యథార్థ యోగ్ హై.
4: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము. కనుక సాంఖ్యయోగం అనగా జ్ఞానమును జ్ఞానముతో లయము గావించుకునేటువంటి విధానమే సాంఖ్యము. ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములు కూడాను కలిగి ఉంటుండాలి. ఓర్పు, పట్టుదల, శారీర మానసిక పరిశుద్ధము, ఆవేదనతో కూడినటువంటి ప్రేమ, షట్ సంపత్తి, ఇది శమ దమము ఉపరితి తితిక్ష శ్రద్ధ సమాధానం.
3: జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ కో అలగ్ కర్ జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ సే అవగత హోకర్ జ్ఞాన్ కో జ్ఞాన్ మే విలీన్ కర్నా హీ సాంఖ్య హై. అతః सांख्य योग का तात्पर्य ज्ञान को ज्ञान में विलीन करने का विधान ही सांख्य है। ईश्वर की अनुभूति को प्राप्त करने के इच्छुक व्यक्ति में सबसे पहले कुछ लक्षण होने चाहिए, जैसे संयम, दृढ़ संकल्प, शारीरिक एवं मानसिक शुद्धता और व्यथापूर्ण प्रेम। इन्हें षट संपत्ति कहते हैं, जैसे शम, दम, उपरति, तितिक्षा,
5: श्रद्धा
3: और समाधान।
4: ఇక్కడ ఓర్పు, ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు, ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు, ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు. ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి. ఓర్పునే లేకుండా మానవత్వం మనకి ఏమాత్రము విలువ రాణించదు. ఈ ఓర్పు అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది. ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
3: పహలే సంయమ్, प्रत्येक मानव में संयम अवश्य होना चाहिए। इस संयम से वंचित होने के कारण ही राजा भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही ऋषि भी भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही पंडित भी पतित हो गए। अतः संयम को हमें प्रधान कवच के रूप में ग्रहण करना चाहिए। संयम के न होने पर मानव जीवन कदापि उत्कृष्ट नहीं होगा। संयम एक स्थित प्रज्ञ के लिए प्रधान गुण के रूप में साकार होता है। बिना संयम के हम स्थित प्रज्ञता को प्राप्त नहीं कर सकते हैं।
4: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము. పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉండకూడదు. పవిత్రమైన కార్యములందు, పారమార్థికమైనటువంటి విషయములందు ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు. ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలం మనకు సంభవించినప్పటికీ పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము. పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు. ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు. ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు. పట్టుదల వీడించమా ఓర్పు అనేటువంటిది మనం బలహీనం పొందుతాం. ఓర్పును కోల్పోతమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
5: సంయమ కా ప్రధాన లక్షణ సంకల్ప హై.
3: సంకల్ప హోనా చాహియే, परंतु मूर्खतापूर्ण नहीं होना चाहिए। कहा गया है कि पवित्र एवं पारमार्थिक कार्यों में विचलित और भ्रमित न होते हुए स्थिर रहने वाली भावना ही मानव के लिए संकल्प है। चाहे कितनी ही परेशानियां क्यों न आए, कितनी ही असुविधाएं क्यों न हों, परंतु संपन्न करने के लिए स्वीकृत पवित्र कार्य को पूरा करने के लिए हम में संकल्प होना चाहिए। संकल्प ही न हो तो संयम में शक्ति नहीं होगी। संयम और संकल्प जुड़वां बच्चे हैं, ये एक दूसरे को छोड़कर नहीं रह सकते हैं। संकल्प को त्याग देने पर संयम में कमजोर पड़ जाएंगे। संयम को खो दें, विचलित और भ्रमित न होते हुए स्थिर रहने वाली भावना ही मानव के लिए संकल्प है। चाहे कितनी ही परेशानियां क्यों न आएं,

0: पर संयम में कमजोर पड़ जाएंगे। संयम को खो देते हैं तो संकल्प अदृश्य हो जाता है।
1: इनका शारीर मानसिक परिशुद्धములు శరీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి. ఇందులో రాగద్వేషములు, అభిమాన మమకారములు ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి. అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
0: అబ్ శారీరక ఏవం మానసిక విశుద్ధత కే బారే మే జిస్ ప్రకార్ हम शरीर को विशुद्ध रखते हैं, उसी प्रकार मन के व्यवहार एवं भावनाओं को विशुद्ध रखने के प्रयत्न करने चाहिए। मन से राग और द्वेष तथा अहंकार और ममत्व को हमें दूर करना चाहिए, तभी हम इंद्रिय नियंत्रण कर पाते हैं।
1: పూర్వం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటం, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనం అందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత. కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము. కనుక ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది. అద్దము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో, మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో, మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపములో నిరూపిస్తుంది.
0: జిస్ ప్రకార్ ఏక్ కచువా అప్నే అంగో కో అప్నీ ఇచ్ఛా కే అనుసార్ అందర్ బహర్ కర్తా హై, ఉసీ ప్రకార్ హమే భీ అప్నీ ఇంద్రియో కో అప్నే వశ్ మే రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. ऐसे गुणों को स्थित प्रज्ञ के लक्षणों के रूप में गीता ने निरूपित किया है। मानव का स्वभाव कैसा है, इसे निरूपित करने वाला कर्म क्षेत्र ही है। इसीलिए निष्काम कर्म को अत्यंत प्रधानता दी गई है। जिस प्रकार एक आईना हमारे चेहरे के स्वरूप को स्पष्ट करता है, जिस प्रकार हमारे शरीर के तापमान को थर्मोमीटर बताता है, उसी प्रकार हमारी अच्छाई और बुराई के बारे में हमारे कार्यकलाप ही बताते हैं।
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపు చేసుకోవచ్చు. ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును, మహాత్యాగిగా గోచరం కావచ్చును, పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును, కానీ అతను చేయు కర్మలు యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది. మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు, నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనము నిరూపించవచ్చు, కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు. ఏ వ్యక్తి రజోగుణమునందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
0: अतः हम मानव के स्वभाव को उसके कर्मों के द्वारा जान सकते हैं। एक आदमी देखने में बड़ा सात्विक लग सकता है, महान त्यागी लग सकता है, परम पवित्र हृदय वाला प्रतीत हो सकता है, परंतु उसके कर्म पशुता और राक्षसता पूर्ण हो सकते हैं। कुछ लोग देखने में बड़े कठोर लग सकते हैं, बड़े निर्मम और निर्दयी लग सकते हैं, लेकिन दया और प्रेम से पूर्ण उनके कर्म उन्हें सात्विक निरूपित करते हैं। एक व्यक्ति रजोगुण वाला है अथवा वह सात्विक गुण में है या तामसिक गुण वाला है, यह उसके कर्मों द्वारा ही हम जान सकते हैं।
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది. మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత. సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు. కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మమని కూడాను నిరూపించింది. ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మమని కూడాను బోధించింది. జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యమని కూడాను స్పష్టం చేసింది.
0: అత గీతాన్ని నిరూపిత్ కియా హై कि मानव की धर्म संबंधी प्रवृत्ति को

0: निरूपित करने की क्षमता कर्म क्षेत्र में ही है। मानव के दैनंदिन जीवन में आचरण योग्य कार्यों को गीता ही निरूपित करती है। सर्वसंग परित्यागी होने, जंगल में प्रवेश करने अथवा संन्यास ग्रहण करने का आदेश गीता कदापि नहीं देती। गीता ने निरूपित किया है कि मानव के लिए कर्म मार्ग ही प्रधान धर्म है।
1: यह भी उपदेश दिया कि धर्म मार्ग में अग्रसर होना ही जीवन का मर्म है।
0: यह भी स्पष्ट किया है
1: कि जीवन के धर्म
0: और धर्म के मर्म से अवगत होना ही मानव का कर्तव्य है।
2: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు. కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది. కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి. ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి. పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి, ఆచరించాలి. అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
0: కర్మ కో త్యాగ్ కర్ శరీర్ కా ఏక్ పల్ కే లియే భీ రహనా అసంభవ్ హై. గీతా నే ఇస్ సత్య కా ఉపదేశ్ దియా హై కి మానవ్ కా కర్తవ్య కర్మాచరణ మే హీ హై. అతః ఏక్ సామాన్య మానవ్ या एक सामान्य साधक को सबसे पहले कर्म मार्ग में प्रवेश करना चाहिए। हमें सदा पवित्र कर्मों का ही अनुसरण करना चाहिए। जो भी कर्म करते हैं वे परोपकार संबंधी होने चाहिए। आदर्शपूर्ण कर्मों का आदेश देना और स्वयं उनका आचरण भी करना चाहिए। ऐसा करने पर ही वे धीरे धीरे सात्विक भावना में प्रविष्ट होकर తదనంతర నిష్కామ కర్మమే ప్రకాశమాన్ హోంగే.
2: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మ ఆచరించలేడు. అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి. కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు. ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది. ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి. ఈ ఆవరణ విక్షేపములకు రూపము లేదు. ఆవరణమనగా ఆవరించినటువంటిది, కప్పబడినటువంటిది. ఏ విధంగా కప్పబడినటువంటిది, దేనితో కప్పబడినటువంటిది? ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి? రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా? ఇది మాయ యొక్క స్వభావం.
0: బినా ఇచ్ఛాంకే కోయి భీ మానవ్ కర్మ నహీ కర్ సక్తా హై. ఇసిలియే హమే ఇన్ ఇచ్ఛాంకో ईश्वर की प्रीति के संदर्भ में बढ़ाना चाहिए। इसी को श्री कृष्ण बार बार अनासक्ति योग के रूप में निरूपित करते आए। यहां कुछ हद तक माया आवृत होती है। इसके मूल कारण के रूप में आवरण और विक्षेप उपस्थित रहते हैं। इन आवरण और विक्षेप के कोई रूप नहीं है। आवरण का अर्थ ढका हुआ है। किस प्रकार ढका हुआ है, किससे ढका हुआ है, ढके हुए इसको हम कैसे हटा सकते हैं? जिसका रूप ही नहीं है उसका ढकना क्या और उसका कैसे निकालना, यही माया का स्वभाव है।
2: दारी अंदु पड़ने त्राड़ चीकट समय इधि पा भ्रमितम इकड़ आवरण ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాం. కానీ పాము ఉన్నదా? లేదు. లేని దానిని కప్పబడుచుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి. ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది? ఇది చీకటి ఎందు ఆవరించినది. అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనలను భ్రమ ఆవరించినదా? త్రాడును పాము ఆవరించలేదు, మానవుని మనసును భ్రమ ఆవరించింది. కనుక ఈ భ్రమనే ఒక మాయ. దీనిని ఒక జ్యోతితోత లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు, ఉన్నది త్రాడే. కనుక ఆవరణం పోయినది.
0: అంధేరే మే రాస్తే మే పడి రస్సీ కో హమ్నే సాంప్ సమ్జా. యహాం ఆవరణ క్యా హై? యహాం జో రస్సీ హై ఇస్సే హమ్ సాంప్ కే రూప్ మే భ్రమిత్ హో రహే హై. లేకిన్ క్యా सांप है? नहीं है। जो नहीं है उससे ढका रहना ही भ्रम है। इस भ्रम ने हमें कब ढका? इसने अंधेरे में हमें ढका। तो क्या रस्सी को सांप ने ढक दिया अथवा हमें भ्रम ने ढक दिया? रस्सी को सांप ने नहीं ढका, मानव मन को भ्रम ने ढक दिया। अतः यह भ्रम ही एक माया है। लेकिन एक ज्योति अथवा प्रकाश के सहारे देखने पर प्रतीत होगा कि यहां सांप नहीं है, रस्सी ही है। अतः आवरण हट गया।
2: उन्न पदार्थम कनिपिस्तुंडाले इदि विच्छेपम उन्नदि एप्पटिकी उंडिदे अंदुलो ए मार्पुलु कूडानु उंडवु भ्रमलु रावटं पोवटं इदि केवलं ओक विधमैनटुवंटि बंधुत्वंगा भाविंचुकोवच्चुनु माय कानि బాధలు కాని నిందలు కాని నిష్క్రూరములు కాని ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి. వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు, రావటం పోవటం. ఇదే విధంగానే మాయ అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
0: యహా జో పదార్థ హై వహీ దిఖాయీ పడ్ రహా హై, యహీ విక్షేప హై. అతః జో హై वह सदा के लिए रहेगा, इसमें कोई परिवर्तन नहीं होंगे। भ्रम ही आते जाते रहते हैं। इसे एक प्रकार से बंधुत्व माना जा सकता है। माया हो अथवा कष्ट अथवा निंदा अथवा आलोचना, ये सब आने जाने वाले रिश्तेदारों के समान हैं। आए हुए रिश्तेदार हमेशा के लिए हमारे घर में नहीं ठहरेंगे, ये आते और चले जाते हैं। इसी प्रकार माया भी मानव के भ्रम के रूप में आती जाती रहती है।
2: ఉన్నత్రాడును కప్పబడినటువంటిది పాము, ఇదే ఆవరణం. కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము. అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడాను గోచరం కావచ్చును, కానీ రెండు కూడాను ఒకే పర్యాయం గోచరం కావచ్చు. రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడాను జరగవచ్చు.
0: జో రస్సీ హై ఉసే సాంప్ నే ఢకా, యహీ ఆవరణ హై. పరంతు ప్రకాశ్ కే సహారే ढके हुए सांप को देखने पर उसका न होना और जो रस्सी थी उसका होना ही विक्षेप है। हम विचार कर सकते हैं कि क्या एक बार आवरण और एक बार विक्षेप होते रहते हैं? बारी बारी से एक एक हो सकते हैं तथा दोनों एक ही बार भी हो सकते हैं। आना और जाना हो तभी दोनों आवरण और विक्षेप हो सकते हैं।
2: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు. కానీ మనము బయటపై పైపై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాం. అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిది. అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగత్ దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: అత శ్రీకృష్ణే ఇస్ సాంఖ్య యోగ్ మే అర్జున్ కో ఢకే अज्ञान रूपी आवरण को ज्ञानोपदेश के सहारे निकाल फेंक कर अर्जुन के सहज स्वभाव के स्वयं प्रकाश स्वस्वरूप स्वसंकल्प तत्व को निरूपित किया। हम बाह्य दृष्टि को ही विकसित कर रहे हैं, परंतु आंतरिक दृष्टि अत्यंत प्रधान है, वही शाश्वत है। ऐसे सत्य नित्य स्वस्वरूप से विस्मृत होकर हम नश्वर अस्थिर चंचल और सतत परिवर्तनशील जगत दृष्टि को विकसित करने के कारण अपने निज तत्व से दूर होते जा रहे हैं।
2: భగవంతుడు చేసేటువంటి పని అది. నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం. ఏ విధమైన బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడాను కదిలిపోయేటువంటివి. ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడాను ఇందులో కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు. దీనిని పట్టుకుని ప్రయోజనమేమిటి?
0: ఇసిలే ఈశ్వర్ కహతే హై కి వత్స్, चाहे कितने ही समय तक तुम यहां जीवन यापन करो, चाहे कितने ही कर्म करो, परंतु सब क्षणभंगुर हैं। जिस प्रकार के भी बंधुत्व, अभिमान और ममत्व को बढ़ाओगे, वे सब विनष्ट हो जाने वाले ही हैं। जीवन के इस प्रवाह में सब कुछ बह जाने वाले ही हैं। बह जाने वाले पदार्थ को पकड़ने पर क्या वे हमारी रक्षा कर सकते हैं? पकड़ा हुआ पदार्थ बहा जा रहा है, पकड़ने वाला भी बहा जा रहा है, फिर पकड़ने से फायदा ही क्या?
2: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం. కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందము లభిస్తుంది. కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా ఆవించుకొని, ఇంద్రియములను నిగ్రహించుకొని, నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు. మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. కర్మను ఆధారము చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి. భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: హం అనిత్య విషయం పర్ పకడకో కస్తే హువే जीवन के तत्व को विनष्ट करते जा रहे हैं। अतः शाश्वत ईश्वरीय तत्व की शरण में जाने पर ही हमें यथार्थ आनंद की प्राप्ति होगी। श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि हे अर्जुन, तुम अपने ऊपर ढके हुए अज्ञान को दूर कर, इंद्रियों को नियंत्रित कर, मन में स्थित राग द्वेष को दूर कर, मन की मलिनता को मिटाओ। मानव जीवन में कर्म से बढ़कर अन्य कोई मार्ग है ही नहीं। कर्म को आधार बनाते हुए तुम्हें भक्ति में प्रवेश करना चाहिए, भक्ति को बढ़ाकर ही ज्ञान में प्रवेश करना चाहिए।
2: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయుటకు గాని, ఉన్నత స్థాయికి కొనుపోవుటకు గాని కర్మని. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి. ఈ కర్మల చేత యజ్ఞ యాగాది క్రతువులు కాని, దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు. అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి? కేవలం స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: మానవుకి విశిష్టత అథవా ఉస్కే పతన్ హోనే या उच्च स्थान पर पहुंचने का कारण कर्म ही है। मानव की समस्त अच्छाइयां और बुराइयां उसके कर्मों से ही आबद्ध हैं। इन कर्मों के आधार पर ही हम यज्ञ यागादि क्रतुएं तथा दान धर्मादि सत्कर्म कर सकते हैं। इन यज्ञ यागादि कर्मों का फल क्या है? मात्र स्वर्ग तक पहुंचाना ही है।
2: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు. యోగ కర్మ సుకౌశలం అన్నాడు, కౌశలమనే కాదు సుకౌశలం అన్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన. ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు, ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు. ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు. ఏ భోగభాగ్యములు నీవు ఆశించవో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును, అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు. కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది, అది ఏ దైవాత్మ తత్వము. ఇదే బ్రహ్మ సంయోగము, ఇది ఆత్మానుసంధానము.
0: పరంతు శ్రీకృష్ణ నే అర్జున్ కో సచేత్ కియా कि इससे भी एक अन्य उन्नत स्तर है। योगः कर्मसु कौशलम, कौशल नहीं सुकौशल कहा। वत्स, इससे भी एक अन्य उन्नत स्तर है। ऐसा मत विचार करो कि यह स्वर्ग ही सत्य और नित्य है। क्षीणे पुण्ये मर्त्य लोकम विशंति, कुछ समय के बाद फिर धरती पर उतरना पड़ता है। यह मात्र तात्कालिक कैंप है, यहां तुम शाश्वत नहीं रह सकते हो। तुम विचार कर सकते हो कि दैहिक और इंद्रिय संबंधी भोग प्राप्त हों, ये इन सांसारिक भोगों की तुलना में कुछ उत्कृष्ट हो सकते हैं, परंतु इससे बढ़कर वहां अन्य सुख प्राप्त नहीं है। इससे भी उत्कृष्ट एक अन्य तत्व है, वही दैवात्म तत्व है, वही ब्रह्म संयोग है, यही आत्मानुसंधान है।
2: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు. నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది, అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు. మన తాతగారు ఒక మామిడి చెట్టు బాతి ఉండవచ్చును మన పెరట్లో, అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును, కానీ ఆ ఫలముడు తన మనమళ్ళు తన కొడుకులు తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా. కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీన్ని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది, ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: శ్రీకృష్ణ ने अर्जुन से कहा कि ऐसी दिव्यतापूर्ण स्थिति को प्राप्त करने के लिए तुम्हें कर्मों में निष्काम कर्म करने चाहिए। तुम जो भी कर्म करते हो तो उसका फल अवश्य है, परंतु ऐसा भी नहीं है कि उसका फल तुम ही भोगो। घर के पिछवाड़े में दादाजी ने एक आम का पौधा लगाया होगा, लेकिन उसके पेड़ होकर फल लगने तक दादाजी गुजर गए हो सकते हैं, परंतु उसके फलों को उनके बेटे पोते पोतियां खा सकते हैं ना। अतः कर्म का आचरण करने वाला उसके फल को न भोगने पर भी फल अवश्य होता है, उस फल का अनुभव कोई भी कर सकता है।
2: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను తాతలేదు. మన పెరటిలోని వృక్షము ఏనాటికైనా ఫలమునిస్తుంది, అది మన వారు ఎవరైనా భుజిస్తారు అనేటువంటి ఒక విశాల భావంతో నేను నాటి ఉండొచ్చు. ఇట్టి విశాలమైన భావంతో పాతినటువంటి వృక్షం యొక్క ఫలితమే తన కుటుంబములు అనుభవిస్తుంటారు. ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు, సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు. కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే. అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధిపరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి. దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాది.
0: దాదాజీనే कभी न कभी आम खाने के विचार से पौधा नहीं रोपा। पिछवाड़े का यह पेड़ कभी न कभी फल दे सकता है, और हमारे अपने ही उन्हें खाएंगे कि विशाल भावना के कारण से पौधा रोपा होगा। ऐसी विशाल भावना से दादाजी द्वारा रोपे गए पेड़ के फलों को उनके परिवार वाले ही खाते हैं। दादाजी ने किस भावना से पौधा रोपा? कम से कम मेरे परिवार वाले तो खाएंगे, ऐसा विचार करने में भी एक संकुचित इच्छा है। फलों का खुद ही अनुभव करने की अपेक्षा परिवार वालों द्वारा अनुभव करने की विशाल भावना कुछ हद तक उत्तम ही है, लेकिन इससे भी उत्तम भावना यह है कि फलों का अनुभव चाहे जो भी करे अच्छा ही है। ఇసె దైవార్పిత భావనకే సాత్ కర్నా ఔర్ భీ విశాల్ హై.
2: కనుకని అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడాను మనం అనాసక్తితో మనం ఆచరించాలి. కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది. బుద్ధి యోగమునందైనా కొంత విచారణాశక్తి కలుగుతుంది, కానీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి. అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు, సాధ్యం కాదని మనం విసర్జించరాదు, క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: అత నిష్కామ భావనకే సందర్భమే హమే సభీ కర్మోకు దైవార్పిత ఏవం అనాసక్త భావన సే కర్నా చాహియే. इसीलिए यहां यह निरूपित होता है कि बुद्धि योग की अपेक्षा अनासक्त योग ही अत्यंत पवित्र है। बुद्धि योग में कुछ वैचारिक शक्ति उत्पन्न होती है। बुद्धि ग्राह्यम मतीन्द्रियम, यहां बुद्धि की तुलना में अनासक्ति ही उत्कृष्ट और उत्तम है, परंतु ऐसी अनासक्ति सामान्य व्यक्ति के लिए असंभव है। इतने मात्र से असंभव मानकर हमें इसे त्याग नहीं देना चाहिए, बल्कि धीरे धीरे इसे संभव बनाने के लिए प्रयत्न करने चाहिए।
2: మనం అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన. అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి, ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి. సర్వత్రా పంచభూతాని అష్టం, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి. ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కాని భూతలం నందు కాని ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు. ఈ పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబములే, ఈ అంశములే. కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇది భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: అనేక అసంభవ కార్యంకు హం సంభవ బనా రహే హై, సాధన సే హోతే హై కార్య సఫల్ ధర్తీ పర్. హమే ఏక్ తత్వ కో లక్ష్య మే రఖనా చాహియే कि सर्वत्र व्याप्त तत्व एक ही है के सत्य से अवगत होना चाहिए। सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते, हमें निरूपित करना चाहिए कि छठा भूत है ही नहीं। जहां देखने पर भी न पाताले न भूतले, चाहे पाताल में हो या भूतल में, पंचभूतों से बढ़कर अन्य भूत है ही नहीं। ये पंचभूत परमात्मा के प्रतिबिंब ही हैं, अंश ही हैं। अतः सबको पंचभूतात्मक मानना, यही भगवत प्रीत्यर्थ होगा।
2: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి. మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు. ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు. ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు. ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు. వాగ్ధ్వరుని లోపల జగత్తునంతా ఆడించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడాను ప్రవేశించారు. భూమిని కదిలింపచేసేటువంటి వారు కూడాను ప్రవేశించారు. వీరి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించటం ఏమాత్రం అవకాశం లేదు. అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటారు, కాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఐసీ ఉన్నత భావనాఓ ఆర్ ఉన్నత లక్ష్యకు దృష్టి మే రఖతే హువే కర్మో కా ఆచరణ కర్తే హువే హమే సార్థక్ జీవ బననా చాహియే. హమే బాహ్య దృష్టి కో వికసిత్ నహీ కర్నా చాహియే. ఏక్ బార్ మహారాజా జనక్ నే పండిత సభా కా ఆయోజన్ కియా. बहुत बड़े बड़े पंडित उसमें उपस्थित हुए, भयंकर प्रतिवादी भी प्रविष्ट हुए, वाक शक्ति से समस्त जगत को पराजित कर सकने वाले भी आए, धरती तक को हिला देने वाले भी प्रविष्ट हुए। इनकी प्रतिज्ञाओं से परिचित होने पर इनकी शक्ति का बोध होता है। सामान्य लोगों के लिए उस सभा में प्रवेश करने का अवसर ही नहीं था। जब महाराजा जनक सभा कर रहे हैं तो उसमें बड़े बड़ों के लिए ही अवसर था, सामान्य लोगों को कोई अवसर नहीं था।
2: ఆపర్చునిటీ మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు? అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు, అతనికి ఎట్టి సహాయము లేదు, అతనికి దైవ సహాయం ఒక్కటే. కానీ నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు. తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది. కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు. ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు. వీరు గొప్ప గొప్ప మహనీయులకంతా ఇట్టి ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: ఐసీ సభా మే अष्टावक्र ने प्रवेश करने का प्रयत्न किया। अष्टावक्र को कौन अंदर जाने देगा? उनके पास कोई रिकमेंडेशन नहीं था, कोई मदद नहीं थी, मात्र ईश्वर की सहायता थी। ईश्वर में आस्था रखने वालों को कोई कष्ट या हानि नहीं पहुंचती है। तात्कालिक रूप में कुछ अड़चन होने पर भी अंत में विजय ही प्राप्त होती है। 3 दिनों तक वह महाराजा जनक के द्वार पर प्रतीक्षा करते रहे, सभा में उपस्थित होने वाले पंडितों को देखते रहे। बड़े बड़ों को ही ऐसे अवसर मिलते हैं, शायद मुझे भी अवसर मिल सकता है के विश्वास से डटे रहे।
2: कानी यवरो ओक महानीयुडु इतनी ओक परिस्थितिनी चूची जनक महाराजुनकु चेप्पाडु, इतनु वयोवृद्धुडु कादु, మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు, ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి, కానీ అనుభవమా నిరాభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు. ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును, కనుక ఎలాంటి వ్యక్తి ఎందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయంలో వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతనిలో లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు. ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: किसी पंडित ने महाराजा जनक को सूचित किया, अष्टावक्र बूढ़े नहीं, उम्र में प्रौढ़ थे। देखने पर लगता था कि इन्हें कोई अनुभव नहीं है, परंतु ऐसे ही अनुभव या अनुभवहीनता का निर्णय नहीं किया जा सकता है। किस प्रकार की बांबी में किस प्रकार का सांप होगा कहना कठिन है। किस व्यक्ति में किस प्रकार का पवित्र ज्ञान होगा यह जानने के लिए महाराजा जनक ने उन्हें अंदर बुलवाया। महाराजा जनक अपने सिंहासन पर विराजमान थे तब अष्टावक्र उस सभा में प्रविष्ट हुए।
2: इतने रूपमును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండినటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు. కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది, మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు, కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇలాంటి వికార ఆకారం చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు. ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
0: అష్టావక్రుకు దేఖతే హి सभा में उपस्थित सभी पंडित जोर से हंसे। महाराजा जनक उनकी ओर एक टक देख रहे थे, वे नहीं हंसे। तब अष्टावक्र उन पंडितों से भी अधिक जोर से हंसे। अब पंडितों को बड़ा आश्चर्य हुआ। उन्होंने सोचा, हमारे हंसने का तो कारण है, लेकिन यह क्यों हंस रहा है? यही एक प्रश्न बन गया। ऐसे विकृत आकार को देखने पर किसी को भी अनायास हंसी आ सकती है, इसे हम मासूमियत भी मान सकते हैं।
2: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే ఎనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ. చంటి బిడ్డ నవ్విన తక్షణమే ఎలాంటి వారికి వారికి కూడా తెలియకుండానే నవ్వుతారు. అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత, కానీ ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది. పండితులందరూ కూడా చాలా గొప్పవారు, అమాయకత్వం ఏమాత్రం కూడా చేరిలేదు వాళ్ళలో. కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
0: జబ్ కోయి మా అప్ని బచ్చీ కో లేకర్ జాతీ హోగీ తో పీచే సే ఆనే వాలే కో దేఖ్ కర్ యహ బచ్చీ హస్తీ హై. बच्ची को हंसती देखकर कोई भी हंसता है, यह मासूमियत में निहित पवित्रता है। यहां सभी पंडित बहुत बड़े बड़े लोग थे, उनमें मासूमियत जरा भी नहीं थी। सभी लोग प्रतीक्षा कर रहे थे कि इस व्यक्ति के हंसने का कारण क्या है।
2: पंडित साहसिंची नायना नीवेवरो कानी रूपम चूस्ते चाला नव वस्तुंटुंडाली, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణమేమిటి? అయ్యా, నేనిక్కడేదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను, ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు. నేను గొప్ప గొప్ప మహాపండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను, కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: తబ్ ఏక్ పండిత్ నే సాహస్ జుటాకర్ పూచా, వత్స్ తుమ్ కౌన్ హో, తుమ్హారే రూప్ కో దేఖనే కే కారణ హమే హసీ ఆయీ, ఇసీలియే హమ్ హసే, परंतु तुम्हारे हंसने का कारण क्या है? तब अष्टावक्र ने कहा, स्वामी यहां कोई बड़े बड़े पंडितों की सभा होने की बात सुनकर मैं आया, लेकिन ऐसे लोग यहां होने की बात मुझे पता चलती तो मैं महाराजा जनक की इस सभा में बिल्कुल नहीं आता। मैंने सोचा यहां महान पंडित होंगे, లేకిన్ యహాన్ తో సబ్ చర్మకార్ హీ హై.
2: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం. ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు. అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు. చెప్పులు కుట్టేటువంటి వారికే చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు. కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, మా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు, ప్రయత్నం చేయలేదు. కనుక పండితులైనటువంటి వారు అంతర్దశనము కలిగి ఉంటుండాలి. కనుక ఈ అంతర్దశనమే లేనటువంటి యొక్క తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: ఏ బాతే సుంతే హి పండితం కో బడా క్రోధ్ ఆయా. చర్మకార్ కా అర్థ్ జూతే బనానే వాలా యా చమార్ హై. सभी पंडित बहुत क्रोधित हुए कि उनके लिए ऐसे कठोर शब्द का प्रयोग किया गया। अष्टावक्र ने कहा, तुम्हारे व्यवहार के लिए यही शब्द सही है। जूते बनाने वाले को ही चमड़े के बारे में अच्छी तरह से पता चलता है, बाकी लोगों को कुछ पता नहीं चलता है। तुम सब मेरी चमड़ी को देख रहे हो, मेरे पांडित्य को नहीं। जो पंडित होते हैं वे आंतरिक दृष्टि वाले होने चाहिए। ऐसी आंतरिक दृष्टि के न होने पर कोई भी पंडित नहीं हो सकता है। इस सत्य से अवगत महाराजा जनक ने उन्हें पंडितों की सभा में शामिल कर लिया।
2: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యము నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, హృదయం యొక్క ప్రభావమే, హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు. కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూచుకోవాలి. ఎట్టి సమయమునందు కాని మనం ఉద్రేకములకు కాని ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కాని మనం ఆవేశానికి కాని మనం గురి కారాదు.
0: ఇసీ ప్రకార్ హం బాహ్య దృష్టికో వికసిత్ కర్తే హై, పరంతు ఆంతరిక్ దృష్టికో వికసిత్ కర్నే కే ప్రయత్నం నహీ కర్ రహే హై. తుమ్ దేహ కీ సుందరతా, పటుతా ఔర్ శక్తి కో మహత్వ దేతే హో, పరంతు ఈశ్వర్ మానసిక్ విశుద్ధతా కో దేఖతే హై, वह हृदय के शांत स्वभाव को ही परखते हैं। इसीलिए हमें आंतरिक दृष्टि को विकसित करते हुए प्रशांत एवं आंतरिक भावनाओं को बढ़ाना चाहिए। किसी भी स्थिति में हमें क्रोध या आवेश के वशीभूत नहीं होना चाहिए।
2: ఈ దూషించటం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు. దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు. ప్రశాంతంగా ఉంటుంటే నీపైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని, కానీ దానిని నిలపడానికి నీవు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: యది కోయి తుమ్హారీ నిందా కర్తా హై తో ఉస్సే తుమ్హే హోనే వాలా లాభ యా హాని కుచ్ భీ నహీ హై. इतने मात्र से तुम्हें क्रोधित नहीं होना चाहिए। यदि तुम प्रशांत चित्त से रहोगे तो तुम्हारे प्रति उसका पूरा द्वेष एक बार में ही निकल जाएगा। यदि तुम उसे अपने में संभालने की कोशिश करोगे तो वह तुम्हारे लिए ही खतरा बन जाएगा।
2: ఏదైనా వ్యక్తి కి వామిటింగ్ వాంతులు ప్రారంభమవుతాయి, ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి, ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి. ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి, ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది. కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవటానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు. కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతని ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు. ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు. మందులు ఇస్తే ఏమవుతుంది, ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ఉండినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు.
0: టీకో వోమిటింగ్ అర్థాత్ ఉల్టియా షురూ హో జాతీ హై, తో కిస్ కారణ యే ఉల్టియా హో రహీ హై? అంతడియో మే వ్యర్థ పదార్థ కే పహుంచనే అథవా వహాన్ ఎసిడ్ కే ఉత్పన్న హోనే కే కారణ ఉల్టియా హో రహీ హై. जहां मलिनता इकट्ठा होती है वहां कीड़े जमा होते हैं, जहां कीड़े और मलिनता जमा होते हैं वहां अस्वस्थता आरंभ हो जाती है. इसीलिए हमें सतर्क रहना चाहिए कि हमारे शरीर में कहीं भी मलिनता इकट्ठी न हो. भीतर की गंदगी के ही कारण ये उल्टियां आती हैं. ऐसी स्थिति में उसे उल्टियां रुकने के लिए दवा नहीं देनी चाहिए. दवा देने पर तात्कालिक रूप में उल्टियां रुक सकती हैं, लेकिन मलिनता के अंदर रहने पर फिर से कभी भी उल्टियां हो सकती हैं.
2: कनुक आ मालिन्यं बैठ पड़े अंतवरकु नीवु ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు. పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనతకు కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు. ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు. ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు. ఈ పద్ధతిని మనం అవలంబించాలి. వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు. చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని శాంతాన్ని వహించాలి. ఈ శాంతమే మనకు సౌఖ్యము, ఈ సౌఖ్యమే మనకు సంతోషము, ఈ సంతోషమే మనకు స్వర్గము. ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: మలింతా కే పూరీ తరహ సే నికల్ జానే తక్ కోయి దవా నహీ దేనీ చాహియే. ఉల్టియో కే థమ్ జానే కే బాద్ కమ్జోరీ కో దూర్ కర్నే కే లియే దవా దే సక్తే హో. उल्टियों के कारण व्यक्ति कमजोर पड़ जाता है, तब हम जो भी कहें वह हमारी बात सुनता है. इस विधि को हमें अपनाना चाहिए. उनके कुछ भी कहते रहने पर हमें टोकना नहीं चाहिए. उन्हें पूरी तरह से अपना द्वेष उगल लेने देना चाहिए और हमें शांत भाव से रहना चाहिए. यह शांत भावना ही हमारे लिए सौख्य है. यह सौख्य ही संतोष है. यह संतोष ही स्वर्ग है. ऐसी स्वर्ग तुल्य भावना को त्याग कर अनावश्यक ढंग से क्रोधित नहीं होना चाहिए.
2: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం. ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం. పర్యాయంలో చెప్తాను, క్షమ సత్యం, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ ధర్మము, క్షమ సంతోషము, క్షమ సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి. కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి. గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము. పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రం అది పరిశుద్ధం కాదు. పైన శుద్ధం ప్రతి ఒక్కరూ భావించుకోవచ్చును, కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
0: मानव के लिए यह संयम ही प्रधान गुण है. सभी सद्गुणों में यही महान है. अनेक बार मैंने कहा, क्षमा सत्य है, क्षमा धर्म है, क्षमा वेद है, क्षमा अहिंसा है, क्षमा धर्म है, क्षमा संतोष है, क्षमा सर्वस्व है सब लोकों में. इस क्षमा के होने पर उसमें दम, उपरति और तितिक्षा सब प्रवेश करते हैं. अतः अंतस को पवित्र रखना चाहिए. दुर्गुणों को दूर करना ही आंतरिक विशुद्धता है. बाहरी तौर पर साबुन, पाउडर और खुशबूदार तेल लगाना मात्र विशुद्धता नहीं है। बाह्य स्तर पर विशुद्धता कर सकते हैं, लेकिन आंतरिक शुद्धता अत्यंत आवश्यक है।
2: कारण ये मिलेगा, अंतर बहित सर्वव्याप्य नारायण, भगवंतुडु लोपल बयट उंटुन्नाडु, कनुक भगवंतुडु उन्नटुवंटि प्रदेशान्नि పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి. ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి. బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు. అంతర్భావం నందు ఉండేటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ఇస్కా కారణం క్యా హై? అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈశ్వర్ భీతర్ ఔర్ బాహర్ దోనో జగహ్ హై, इसीलिए हमें निरूपित करना चाहिए कि ईश्वर का स्थान विशुद्ध है, इसे अत्यंत पवित्र रखना चाहिए। बाह्य जगत में विद्यमान ईश्वर हमें दिखाई नहीं देते हैं, आंतरिक भावना में विद्यमान ईश्वर ही हमारे आगे, पीछे और साथ में रहते हुए आंख की पलक की भांति हमारी रक्षा करते रहते हैं।
2: कनुक इक्कड स्थित प्रज्ञ लोपल మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్యయోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇక్కడ శమము మనశ్శాంతి, దమము ఇంద్రియ నిగ్రహం, ఉపరతి ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన, అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి. తితిచ్ఛ ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి. ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి. తితిచ్ఛ ఉపరతి అనగా వాంఛలు ఎందు త్యాగము చేసుకోవటం. శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మని ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవద్వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు. సమాధానం, ఈ సమాధానం అంటున్నట్టుగా ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: శ్రీకృష్ణనే ఇస సాంఖ్య యోగకే అంతర్గత్ స్థిత ప్రజ్ఞకే లక్షణం కా ఉల్లేఖ కర్తే హువే किस प्रकार के गुणों का अनुसरण कर मानव आदर्शपूर्ण बन सकता है का पूरी तीव्रता के साथ उपदेश दिया। शम अर्थात मानसिक शांति, दम अर्थात इंद्रिय नियंत्रण, उपरति अर्थात पवित्र भावना के साथ युक्त तीव्र वेदना, तितिक्षा अर्थात कष्ट के समय में भी अचंचल स्थिरता को बनाए रखना, चाहे किसी भी प्रकार के कष्ट, दुख और चिंताएं हों, परंतु ऐसी स्थिति में भी अविचल बुद्धि और भ्रम रहित मन का होना ही तितिक्षा है। उपरति का अर्थ है इच्छाओं को त्याग देना। श्रद्धा का अर्थ है गुरुओं, पंडितों और जिस ईश्वर में आस्था हो उनके द्वारा कथित वाक्यों और कथनों में पूर्ण विश्वास का होना। సమాధాన్ కా అర్థ హై హర్ స్థితి మే సంతుష్ట రహనా.
2: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం. ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది. అచంచలత్వం ఏర్పడినప్పుడే మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది. ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది. వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది. అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపమైపోతుంది.
0: ఇతనా హి నహి, చిత్తైకాగ్రత అత్యంత ఆవశ్యక్ హై. చిత్తైకాగ్రత కే హోనే పర్ హి మానవ్ మే అచంచలత స్థాపిత హోతీ హై. अचंचलता के स्थापित होने पर ही तीव्र श्रद्धा प्राप्त होती है। इस तीव्र श्रद्धा के प्रभाव से ही इच्छाओं में विरक्ति उत्पन्न होती है। इच्छाओं के प्रति विरक्ति उत्पन्न होने पर स्वयमेव इंद्रिय नियंत्रण संभव हो पाता है। इंद्रिय नियंत्रण को प्राप्त करने पर मानसिक शांति प्राप्त होती है। मानसिक शांति के स्थापित होने पर आंतरिक एवं बाह्य शुचिता प्राप्त होती है। आंतरिक और बाह्य शुचिता के प्राप्त होने पर संयम ही हमारा स्वरूप हो जाता है।
2: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు. కేవలం శ్లోకములు కంఠస్థము చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు. కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి. అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు. కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖంగా ఆవించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: ఇసీలియే శ్రీకృష్ణ ఉపదేశ దియా కే ఇన్ పాంచ్ ప్రకార్ కి భావనాఓ కో ప్రాప్త్ కర్నా ప్రత్యేక్ సాధక్ కే లియే అనివార్య హై. మాత్ర శ్లోకో కో కంఠస్థ కర్నే సే కోయి ప్రయోజన్ నహీ హై. శ్లోక కంఠస్థ కర్నే కే సాథ్ సాథ్ ఏక్ దో విషయో కో हमें अपने जीवन में अपनाना चाहिए, तभी गीता का माधुर्य हमारे हृदय में प्रविष्ट हो सकता है। अतः मैं आशा करता हूं कि प्रतिदिन तुम जिस आनंद की अनुभूति प्राप्त कर रहे हो उसे धीरे धीरे अंतर्मुख कर सकोगे। उपसंहार। भगवान बाबा ने अपने इस प्रेरणादायक प्रवचन में मानव जीवन से संबद्ध अनेक महत्वपूर्ण तथ्यों का उपदेश दिया, ताकि हम उनको अपने जीवन में अपनाकर लाभान्वित हों। स्वामी ने स्पष्टतः कहा कि कर्म और कर्मफल दोनों मानव के लिए अनिवार्य हैं, इसीलिए मानव को श्रम से लेकर समाधान तक विद्यमान षड्गुणों को पूरी तत्परता के साथ विकसित करने के लिए साधना मार्ग को अपनाना चाहिए। आध्यात्मिक क्षेत्र में यदि कुछ भी करना है तो प्रथमतः व्यक्ति को आंतरिक शुचिता को अपनाना चाहिए। आंतरिक विशुद्धता के महत्व को समझाने के लिए स्वामी ने अष्टावक्र का उदाहरण प्रस्तुत किया। श्रीकृष्ण ने भी अर्जुन को यही उपदेश दिया, जिसे प्राप्त करने के लिए राग द्वेषादि बुरे गुणों का विसर्जन कर सद्गुणों को बढ़ाना चाहिए, जिनमें संयम और दृढ़ संकल्प अत्यंत प्रधान है। संयम और संकल्प की नींव पर ही जीवन की अट्टालिका खड़ी है। संयम की अनुपस्थिति में कुछ भी संभव नहीं है। अतः आध्यात्मिक प्रगति हेतु सर्वप्रथम इस संयम को पाथेय बनाना चाहिए। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
4: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनी ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ ఆనంద.
0: అంతయుడును దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ఫామ్.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: ద వేదస్ ఆఫ్ భారతీయ ఆఫ్ ద భారత్ ఈస్ ద మదర్ ఇస్ గాయత్రి.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ద వేదస్.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఇస్ ద మదర్హుడ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపైన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారం చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్పుడూ మాన్ ఇచ్ఛా భవతి ఆత్మా భవతి రామో భవతి తప్తో భవతి అని ప్రతి దాని ఎందుకును మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందుకును గోచరించుతూనే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యం లేనటువంటి ఒక జీవుడు జగత్తులో కానరారు.
1: Without dynamism there is absolutely no individual.
0: ఆ చైతన్యమే గాయత్రి స్వరూపము.
1: This dynamic consciousness is the form of the Gayatri.
0: అది ఏ సర్వశక్తిమయము.
1: This is so full of strength and power.
0: అట్టి యథార్థ తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి రూపనామమును ఆధారం చేసుకుని కేవలము అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: కనుకనే ప్రతి మానవునకును సులభ మార్గమును చూపించగోరి ఈ వేదమాత నాలుగు విధములైనటువంటి మాతృమూర్తులను సృష్టిస్తూ వచ్చింది.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: మొదటిది సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఈస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunti oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunti oka satya swaroopame ee matrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఈ సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: ద డివినిటీ ఆఫ్ బటర్ ఈస్ దేర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్ర ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుగొ దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: Everything in the world is a form of God.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: Every individual is a form of God.
0: ప్రతి పదార్థం కూడాను దైవ స్వరూపమే.
1: Everything in this world is a form of God.
0: కనుగొనే సర్వత పానిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఇంకా రెండవది అన్యవతి అని.
1: ద సెకండ్ ఇస్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
0: అనగా పంచబాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఈ పంచభూతములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ ఒక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ ఎనీథింగ్ దట్ కెనాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: యూ మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్.
0: ఈ భేదములకు రూపమే కాని కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: దేర్ మైట్ బి డిఫరెన్సెస్ అవుట్వర్డ్ బట్ డివినిటీ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకును పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వులు ఎందుకును వ్యాపించి ఉంటున్నవి.
1: సో దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్స్.
0: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ అన్యవతి.
0: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత
1: ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.

0: అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ అన్యవతి.
0: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: అన్యవతి ఇస్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: అంగవతి కూడా ఉంటున్నది.
1: ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: ఈ అంగవతి అనగా ఏమిటి? దీని అర్థము,
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: సో ఎవ్రీ ఫార్మ్ హాస్ అ కైండ్ ఆఫ్ అ సైన్.
0: రాములు కేవలము దండపాణి.
1: సో రామ హాస్ గాట్ ద బౌ ఇన్ హిస్ హ్యాండ్.
0: ఈశ్వరుడు పినాకపాణి.
1: ఈశ్వర హాస్ గాట్ ద,
0: విష్ణుడు వేణునాదము.
1: కృష్ణ హాస్ గాట్ ద ఫ్లూట్.
0: సరస్వతి వేణునాదము.
1: సరస్వతి హాస్ గాట్ ద సౌండ్ ఆఫ్ ద వీణ.
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంగమును ఒక్కొక్క ఆధారం చేసుకుని నిరూపించినటువంటిది ఈ యొక్క నిదానవతి.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ డివినిటీస్ హాస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్ అండ్ దిస్ ఇస్ నిదానవతి.
0: ఇక్కడ కృష్ణుని చూసినప్పుడు నెమలి పించంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దేర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హిస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖచక్ర కథాధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖచక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్లేషించవచ్చును.
1: సో త్రూ నైన్ వేస్ వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: దైవాన్ని పొందవచ్చును.
1: వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: దీస్ వేస్ ఆర్ నైన్ పాత్స్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, స్నేహం, ఆత్మనివేదనం.
1: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ in many ways and in these nine ways of offering
0: a ye margamulo manavudu prayanam chesinappatikini sadhanam salipinappatikini gamyam okkati gaane koopichustundi.
1: Whatever path he may follow, man reaches the same goal.
0: Koruku ee vidhamuga vedamu aneka vidhamulu ainappatikini ananto vai vedaha vedamulu ananta swaroopam ainappatikini eka swaroopaniga nirupistunnachindi.
1: Vedas may be infinite but they show to us just one form.
0: సర్వ మానవులు ఎందుకూడను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయీ అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఎస్ శబ్ద బ్రహ్మమయీ.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: సో దిస్ సౌండ్ హాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
0: స్త్రీ,
1: స్త్రీ
0: సకార తకార రకారములు.
1: దర్ ఇస్ సకార తకార రకార.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
1: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
0: ఎస్, మొట్టమొదటి సకారము.
1: ఫస్ట్ ఇస్ సకార.
0: సకారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
0: సాత్విక గుణము?
1: ఇట్ ఇస్, ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము,
1: సాలోక్య.
0: సారూప్యము, సామీప్యము,
1: సామీప్య.
0: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వములకే సకారం అని పేరు పెట్టారు.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుకనే స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యమంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ ల్యాండ్ బట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విమెన్ ఆర్ వెరీ ఫాండ్.
0: అయితే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని వారి పదములు మారుస్తూ ఉంటారు.
1: బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ దే మే చేంజ్.
0: కనుక మొట్టమొదటి వారి పేరు నుండి సకారమే ప్రారంభమవుతుంది.
1: సో ద ఫస్ట్ ఇన్ దర్ నేమ్ ఇస్ సకార.
0: ఇది సాత్వికమైనటువంటి గుణము.
1: ఇస్ ద క్వాలిటీ, సాత్విక.
0: స్త్రీలలో అనేకత్వం లోపల సాత్వికమైన గుణములు ఉంటున్నాయి.
1: సో ఇన్ ఆల్ ద డైవర్సిటీస్ ద ఉమెన్ హ్యాస్ ద సాత్విక్ క్వాలిటీ.
0: సత్యం,
1: ట్రూత్.
0: ధర్మం,
1: రైచ్యం.
0: న్యాయం, ప్రేమ, సదన, ఆదరణ ఇత్యాది అంతా కూడాను సాత్వికమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: ట్రూత్.

0: compassion, righteousness and lots of other things are there in woman.
1: ఇంకా రెండవది తకారము.
0: The second one is తకార.
1: ఈ తకారం అనగా ఏమిటి? తామసికము అన్నారు.
0: తకారం is the తామసిక quality.
1: కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమో గుణ సంపన్నులు అని పేరు పెట్టున్నారు.
0: It may be said that because of the takara that the woman is full
1: tamo
0: of tamoguna.
1: Tamoguna ante nidraharamto koodinatvanti kaadu.
0: Tamoguna is not that which is full of
1: vidheyamu, vidheyata.
0: It is humility,
1: gauravamu, maryada, ityadi sadgunamulato koodinatvanti tamogunamu.
0: Modesty, humility and honor is the quality of a woman.
1: Vinay vidheyatenu streelayindu adhikanga untuntayi.
0: Humility and modesty is those that are in women.
1: గౌరవ మర్యాదలు కూడాను గృహానికి కాపాడుతూ ఉండేది స్త్రీలే.
0: ప్రొటెక్టింగ్ ఓనర్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద ఉమెన్.
1: ఇల్లాలను చూచి ఇల్లు చూడమంటారు.
0: సీ ద ఉమెన్ ఆఫ్ ద హోమ్ అండ్ దెన్ సీ ద హోమ్ డేస్.
1: ఇంటి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వారు స్త్రీలే.
0: ద ఉమెన్ ఇట్ ఇస్ దట్ ప్రొటెక్ట్స్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్.
1: దేశం యొక్క గౌరవాన్ని కూడాను కాపాడేటువంటి స్త్రీలే.
0: దే ఆల్సో ప్రొటెక్ట్ ది ఓనర్ ఆఫ్ ద నేషన్.
1: కనుకనే మాతృదేశం అని తిన్నారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు.
0: దట్ ఈస్ వై వీ సే మదర్లాండ్, వీ నెవర్ సే ఫాదర్లాండ్.
1: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణంగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
0: పీపుల్ థింక్ దట్ తమో గుణ ఇస్ సంథింగ్ దట్ ఈస్ డిరోగేటరీ. దట్ ఈస్ నాట్ కరెక్ట్.
1: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
1: ఇంకా రజోగుణము, రకారము.
0: ద రకార ఇస్ రజోగుణ.
1: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవల క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
0: Rajog is not something that is ferocious and full of anger and hatred.
1: ఇది కేవలము త్యాగము.
0: This is full of sacrifice.
1: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగమునకు సిద్ధంగా ఉంటారు.
0: Women are always ready for sacrifice.
1: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
0: Sacrifice is something which is a part of them.
1: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమునైనా త్యాగం చేస్తారు.
0: When the necessity arises, they are even ready to give up their lives.
1: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు.
0: The honor of their house, the honor of their husband, the women think that is paramount in their lives.
1: కనుక త్యాగ భూమికి, త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
0: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
1: సకార, తకార, రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
0: సో ఉమెన్ ఇస్ వెరీ ప్యూర్ హూస్ అ కాంబినేషన్ ఆఫ్ ద
1: స్త్రీలనగా ఎవరు? సౌజన్యము, సౌశీల్యంతో కూడినటువంటి వారు.
0: హూ ఆర్ విమెన్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ అండ్ గుడ్ బిహేవియర్.
1: పవిత్రమైనటువంటి భావంతో నిండినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ హోలీ వర్చ్యూస్.
1: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద వుమన్.
1: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
0: దే ఆర్ థింకింగ్ దట్ షీస్ అబల, షీస్ అ వీక్ పర్సన్.
1: కాదు కాదు, వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకు లేదు.
0: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ దట్ అ వుమన్ హ్యాస్.
1: వీరి ఎందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
0: Woman has seven types of strength.
1: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
0: Men have only three types of strength.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
0: Man unable to recognize this truth, he considers woman as
1: వారు మహాబలులు.
0: They are full of strength.
1: ధీరులు.
0: They are courageous. They are warriors.
1: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీల తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ డివైన్ క్వాలిటీ ఆఫ్ ద ఉమెన్.
1: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లా చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా హు ట్రై టు క్వెంచ్ ద ఫైర్.
1: కులతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాతగాదే.
0: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్ హు కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్.
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
0: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హు డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ.
1: సత్వ సాగర వ్యాస్తి తట్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి
0: Bharat is that wonderful land of plenty, wherein it has got a great harvest of most chaste women. For the whole world, is this not a teacher?
1: భారత దేశం అనేటువంటి యొక్క స్త్రీతత్వము సర్వ దేశమును కూడా ఉపాధ్యాయ స్థానంతో ఉండేటువంటిది.
0: ద ఉమెన్హుడ్ ఆఫ్ భారత్ ఈజ్ సంథింగ్ లైక్ అ టీచర్ టు ద హోల్ వరల్డ్.
1: ఆడ టీచర్స్ బోధించినటువంటి యొక్క బోధనలే పిల్లలకు చాలా హృదయానికి అత్తుకుంటాయి.
0: ఇట్ ఇస్ సచ్ టైప్ ఆఫ్ టీచింగ్ దట్ గో రైట్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: మగ టీచర్స్ బోధించినటువంటి హృదయానికి వరకు చేరవు.
0: వాట్ ద మెన్ టీచ్ ఇట్ డజన్ టచ్ ద హార్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: స్త్రీలు ప్రేమ చేత, హృదయం చేత, సహనము చేత, సానుభూతి చేత పాఠములు నేర్పుతుంటారు.
0: బికాస్ విమెన్ టీచ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద హార్ట్ విత్ లవ్, విత్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రెండ్లీనెస్.
1: కనుక మనం ఈనాడు స్త్రీల యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు చాలా మార్పు కలిగింది.
0: సో లాట్స్ ఆఫ్ చేంజ్ కెన్ కమ్ అబౌట్ ఇఫ్ యు రియల్లీ రికగ్నైజ్ వాట్ ద ఉమెన్ ఈజ్.
1: ప్రాచీన కాలం నుండి ఉండినటువంటి వేద విహితమైనటువంటి ధర్మములకు ఈనాటి ధర్మములకు చాలా భేదం ఏర్పడింది.
0: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
1: స్త్రీలు చదువుకోవటం మంచిదే.
0: Women should study.
1: కానీ ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది.
0: But they have got to put that study into practice.
1: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
0: But today there is no practice whatsoever.
1: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
0: But women, it is that practice more these things, much more than men.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా,
0: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్,
1: పిల్లల పోషించు తల్లులేరి,
0: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్,
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా,
0: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్,
1: వంట ఇంటిని తిట్టు వనితలేరి,
0: వేర్ ఇస్ ద ఉమెన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్,
1: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి,
0: ఇఫ్ షీ గోస్ అండ్ టీచ్ ది అదర్ చిల్డ్రన్ వేర్ ఇస్ ద మదర్ టు టీచ్ హర్ ఓన్ చిల్డ్రన్.
1: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
0: సో సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ హావ్ కమ్ టుడే చేంజ్.
1: ఉద్యోగములు చేసేటువంటి వనితకు ఏమాత్రము సుఖం లేదు.
0: ద ఉమెన్ హూ వర్క్స్ షీ హాస్ అబ్సల్యూట్లీ నో హ్యాపీనెస్.
1: ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు.
0: ఇఫ్ షీ గెట్స్ ఓవర్ ద డిఫికల్టీ ఆఫ్ హర్ ఫైనాన్షియల్ పొజిషన్, వాట్ అబౌట్ ద డిఫికల్టీస్ అట్ హోమ్.
1: సుఖము చూడ బోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతకెప్పుడు.
0: సీకింగ్ హ్యాపీనెస్ త్రూ దిస్ టైప్ ఆఫ్ వే ద ఉమెన్ ఫైండ్స్ నో హ్యాపీనెస్ వాట్సోఎవర్.
1: ఉద్యోగాలు చేస్తున్నారే కానీ ఇంటి లోపల చాలా అశాంతి కలుగుతుంటారు.
0: దే మే బి వర్కింగ్ విమెన్ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్
1: వర్క్ చేయవలసిందే, పని చేయవలసిందే.
0: Yes, they have got to do the work.
1: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
0: They have got to do the household work and then only the work outside.
1: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
0: This is their chief.
1: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
0: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
1: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ టుడే వన్ ఈస్ నాట్ రియల్లీ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
0: బట్ దే క్రేవ్ ఆఫ్టర్ దీస్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ ఎట్సెట్రా.
1: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
0: దీస్ ఆర్ నాట్ ద థింగ్ ద టైటిల్స్ దట్ వీ షుడ్ అక్వైర్.
1: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
0: We have got to first fulfill the title of Dharma Patni.
1: Gruha Lakshmi, intilo nirantaram kudunu navutu aanthanga aanandanga untundali.
0: That you are the Gruha Lakshmi who brings a lot of happiness and cheer to the home.
1: Ardhangi, pati yokka kashtamulaku nashtamulaku dukkamulaku ardha bhaganga taanu nilchali.
0: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
1: Dharma Patni.
0: She is a
1: dharmamulo ettiri cheyiga untundali sthreeku.
0: She is the one who steers the dharma in the house.
1: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
0: వి హావ్ ఫర్గాటన్ దీస్ ఏన్షియంట్ వేస్ ఆఫ్ ధార్మిక్
1: యాక్టివిటీ. ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.
0: అండ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఆర్ గోయింగ్ అబ్సల్యూట్లీ అట్ ఎ టాంజెంట్ అగైన్స్ దట్.
1: ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
0: బట్ దేర్ ఆర్ మెనీ గుడ్ పీపుల్ ఈవెన్ టుడే.
1: పవిత్రమైన హృదయం ఇంకనూ ఉంటున్నారు.
0: There are people with pure hearts.
1: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ కృత్యమునందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
0: Though they are working outside, they try so much. They also keep their homes happy and prosperous.
1: స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
0: So the life of a woman is exemplary.
1: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ ఎన్ని విధమైనటువంటి గుణములు చూసినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
0: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it be fame and name.
1: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంది.
0: The home without the mother is absolutely a void.
1: కనుక ఒక చౌట్రీగా ఉంటుంది.
0: It will be like a choultry.
1: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుంది.
0: So the women are the foundation of
1: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
0: They've got to look after their children in
1: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
0: They've got to look after the welfare of their
1: తదుపరి నీవు ఏ పనులైనా చేసుకోవచ్చు.
0: Afterward they can do any work.
1: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
0: This is the old way tradition.
1: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
0: But today everything is going against such tradition.
1: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
0: They think they are only women who have to be confined to the kitchen.
1: కాదు కాదు.
0: Not at all.
1: ఇల్లునంతాగను వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ.
0: Woman is the one who lights the whole home.
1: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
0: It is when these women are all right that the children become
1: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటి నీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
0: So men should not make a woman shed even a tear.
1: కరుకనే కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
0: సో నో
1: అనగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటి నీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపద అంతా కూడా కూలిపోతుంది.
0: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
1: కరుకనే స్త్రీలకు ఆ కంటి నీరు రానివ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత పురుషుల యందు ఉంటుంది.
0: So it is the responsibility of the men to see that the woman does not shed.
1: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But men today are unable to find out the truth of this.
1: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
0: They think men are important.
1: ఈ పురుషుడు అనేటువంటి పదములకు అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
0: They do not know the meaning of purusha.
1: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
0: They think if they wear a pant and a shirt,
1: కాదు కాదు.
0: Not at all.
1: పురుష అనేటువంటిది ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వములకే పురుషుడు అని పేరు.
0: పురుష ఇస్ దట్ వేరిన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
1: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
0: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదిన్ ఇస్ ద పురుష.
1: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
0: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
1: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
0: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సీవ్ అ జాబ్.
1: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హ్యావ్ నో జాబ్స్.
1: కాబట్టి పురుష లక్షణం అంటే ఉద్యోగమే కాదు.
0: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
1: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
0: సో టు ఎస్టాబ్లిష్ happiness at home is a responsibility of both.
1: ఇంటి యొక్క గౌరవ మర్యాదలను మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
0: Both have the responsibility to protect and establish the honor and happiness.
1: ఇరువురి యందు కూడా సమత్వభావం ఉండాలి.
0: Both of them should feel equal.
1: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
0: If all these lights are burning today,
1: నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తూ ఉంటుంది.
0: The negative and the positive is combined and gives the light.
1: పురుషుల యొక్క తత్వం రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
0: It is only the women and men combined together then we find divinity.
1: స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వచ్చు రావాలి.
0: So women also should get the freedom today.
1: అనగా దేనికోసం?
0: Why? For what reason?
1: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
0: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
1: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
0: So every woman should show the ideal in her.
1: చక్కగా చదువుకోవచ్చును.
0: She can study.
1: డిగ్రీలు తీసుకోవచ్చును.
0: షీ కెన్ టేక్ డిగ్రీ.
1: ఉద్యోగాలు చేయవచ్చును.
0: షీ కెన్ ఆల్సో
1: దేశోద్ధారం తగినటువంటి ఒక అవకాశం అందించవచ్చును.
0: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
1: పాలిటిక్స్ లో చేరవచ్చును.
0: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: దాంట్లో తప్పు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్.
1: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
0: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ అ హోమ్ దట్ మస్ట్ బి పారామౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
1: ఈ గృహమే పెద్ద ఆధార సమస్య ఉంటుంది.
0: The home is the one that is the very foundation.
1: ఇల్లును వదిలి ఇంక ఏమి చేసినప్పటికీ దీంతో పేరు పెట్టలే మాత్రమే ఉండవు.
0: If you leave the home and work outside, you will not get a name and honor.
1: కనుక గృహస్థ ధర్మాన్ని పాటించి పిల్లలను ఆదర్శవంతమైనటువంటి జీవులుగా పౌరులుగా తీర్చిదిద్దడానికి స్త్రీలే చాలా ఇంపార్టెంట్.
0: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
1: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంకు గురి అయిపోతుంది.
0: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
1: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
0: What is it that you should protect?
1: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
0: You've got to protect those good men and women today.
1: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
0: So you've got to give birth to children who are really
1: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
0: So they have got to enhance the virtues.
1: ఎవరి కోసం?
0: For whose? For what
1: reason? దేశం కాదు.
0: It's not for
1: us.
0: It's for the sake of the country.
1: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మందిని అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
0: So many thousands of people are studying in universities and going outside.
1: ఇది చాలా తెలివి తక్కువ.
0: This is something which has absolutely no reason or rhyme.
1: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
0: Are you sending them merely to earn money?
1: నాయన నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
0: You need not become a big man but become a good man. That should be
1: good man కావాలి, not great man.
0: You've got to become a good man but
1: ప్రతి తల్లిదండ్రులకును నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
0: Every parent thinks that the son should study very hard.
1: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
0: He has got to get a great
1: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
0: He must get a good name, a great name.
1: ఎన్ని పేరు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of earning many names?
1: మంచి పేరు తేవాలి.
0: He has got to get a good name.
1: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? గ్రేట్ పర్సన్ అనే దానికంటే గుడ్ పర్సన్ అనేటువంటి తేవాలి.
0: What is it that we have got to do today? Not that we should become great persons but good persons.
1: గుడ్ పర్సన్ కు గ్రేట్ పర్సన్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: What's the difference between a great and a good person?
1: Great person anetunte vaadu,
0: the great person,
1: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
0: He sees narayana even in man.
1: Idi great person annaru.
0: He is a great person.
1: Kaadu kaadu, naruni yandu kudanu narayanu chudali. He is good person.
0: The good person is one who sees God in every man.
1: Idi goppatanam.
0: This is the greatness.
1: Ramudu chadukunna chadive ravanu kudanu chadivadu.
0: Ravana and Rama both studied.
1: Ravana 36 vidyalu nerchadu.
0: Ravana knew 36 types.
1: Ravana kuda 36 vidyalu nerchadu.
0: Rama also knew 36 types.
1: Kaani Ramana nerchinatundi vidya aacharanalo petti dani jindinchukunnadu.
0: But Rama put into practice what he had studied and he assimilated.
1: Kaani Ravana nerchinatundi aacharanalo pettaka ajinna rogam teppinchukunnadu.
0: But Ravana did not put it into practice and it caused him indigestion.
1: Tana vidyanni kuda kevalam marchipoyi దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
0: He forgot all the education and went in the wrong path.
1: రాముడు అన్ని కూడాను తన నేర్చిన విద్యలన్నీ కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
0: But Rama put into practice in society all the education.
1: రాముడు గుడ్ పర్సన్, రావణుడు గ్రేట్ పర్సన్.
0: Rama is a good person and Ravana is a great person.
1: గొప్పవాడే రావణుడు.
0: Ravana is a great man.
1: కానీ గుణము లేకపోవడం వల్లే వాడు గుడ్ పర్సన్ కాకపోయాడు.
0: But because he has no virtues, he doesn't become a good man.
1: గుణము కలిగినప్పుడే వాడు గుడ్ పర్సన్ అవుతుంది.
0: Only when he has virtues, he becomes.
1: ఎంత ధనమును సంపాదించు,
0: you may earn.
1: ఎన్ని పదవులు నేను, ఎంత మేధావి అయినాక నీలో గుణమే లేకపోతే నీవు కేవలం ఒక మంచివాడే కాదు.
0: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest knowledgeable.
1: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
0: What's the use of this wealth?
1: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంతమంది లేరు ఈ లోకంలో?
0: There are so many in this world who yearn for money.
1: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
0: But when they go, they do not take even one naya paisa with them.
1: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of having such wealth?
1: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
0: What is the price or the status of a man who has studied so much but doesn't have virtue?
1: కనుక మొట్టమొదట మనకు గుణం కావాలి.
0: So first and foremost we must be virtuous.
1: గుణము కలిగినటువంటి మనిషే నిజమైన మనిషి.
0: The virtuous man is the one who is a true man.
1: కనుక ఈనాడు గుణం అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: But we cannot see good qualities anywhere today.
1: ఏ మానవుడు చూసినప్పటికీ ధనం ధనం ధనం ధనం.
0: Every man is after money and money.
1: ఈ మనీ వల్ల వచ్చేటువంటి ఒక మనసు చాలా విజృంభించిపోతుంది.
0: So the mind which is just fixed on the mind becomes really distorted.
1: Man nu cheppa man man annaru.
0: So it is said man man.
1: M anaga emiti?
0: What's the meaning of M?
1: Maya.
0: It's maya.
1: Mayanu sadinchu.
0: You have got to get over the maya.
1: A. Atmanu darshinchu.
0: You have got to see the Atma.
1: M. Nirvana upundu.
0: You have got to attain nirvana.
1: Mayanu sadhinchi, vasham chesukoni.
0: Getting over the maya.
1: Atmanu darshinchi.
0: Seeing the Atma.
1: Nirvana upundatamu. Idhe maya.
0: You will have to attain nirvana. That is man.
1: Ante gani, the proper study of mankind is man. Annaru.
0: So the proper study of mankind is man.
1: Hrudayamu, mata, pani.
0: So your heart, your speech and your words should be in absolute harmony.
1: కనుక మనం గ్రేట్ పర్సన్ కానక్కర్లేదు.
0: We need not be.
1: నా కొడుకు గ్రేట్ పర్సన్ కావాలని మీరు కోరకూడదు.
0: You should not desire that your son should become a great person.
1: మంచి కుమారుడు కావాలి.
0: He must become a good son.
1: మంచి పేరుని తేవాలి.
0: He has got to get a
1: మంచి పనులు చేయాలి.
0: He has got to do good activities.
1: మంచి సహాయంతో జగత్తును ఉద్ధరించాలి.
0: He has got to help the world at all times.
1: ఈ మంచితనాన్ని పెంచడానికి ఈ కుమారుడు పూజ అనేక విధములుగా ప్రోత్సహించాలి.
0: సో యు గోట్ ఎన్కరేజ్ యువర్ సన్ టు బికమ్ అ గుడ్ మ్యాన్.
1: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: నో యూజ్ ఆఫ్ బీయింగ్ అ గ్రేట్ పర్సన్.
1: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
0: సో మెనీ గ్రేట్ పర్సన్.
1: ఎవరు తుచానందిస్తున్నారు?
0: ఎనీబడీ.
1: వాళ్ళకి నిరంతరము విచారమే.
0: దే ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ ఎంగ్జైటీ.
1: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
0: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్ సో ఎవర్.
1: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
0: బట్ ద గుడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
1: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
0: టుడే యూ సీ ద సైంటిస్ట్
1: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
0: హీ హాస్ అటైన్డ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
1: చంద్రుడిని కూడా నువ్వు చేరగలిగారు.
0: హీ హాస్ ఈవెన్ గాన్ అప్ టు ద
1: మూన్. కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద యూజ్?
1: చంద్రుడు చేరగలిగి కూడాను చందజాలలు శాంతి సుఖములు.
0: ఆల్దో హీ హాస్ బీన్ ఏబుల్ టు గో అప్ టు ద మూన్ హీ హాస్ నో పీస్ విత్ హిమ్.
1: మూనుకు పోతున్నారు, బాడీ అంత చల్లగైపోతుంది. అది
0: when they go up the body becomes cold.
1: Mind heat aipothundadi.
0: Mind gets heated.
1: Idi goppatanama.
0: This is a great thing.
1: Kaadu kaadu.
0: Not at all.
1: Manchitaname kaadu idi.
0: This is not at all a good thing.
1: Nee mooniki poye badulu nee manasulo prabhavinchu.
0: Instead of going to the moon, go inside your mind.
1: Chandrama manaso jata chaksho suryo jayata. Chandrudu anetuntu vaadu manase.
0: So the moon is the mind.
1: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
0: గోయింగ్ టు ద మూన్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవే.
1: అది నీవు మంచివాడవుతావు.
0: బట్ గోయింగ్ ఇన్ సైడ్ యువర్ మైండ్ దెన్ యూ బికమ్ అ
1: గ్రేట్ పర్సన్. చంద్రుడు పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
0: యూ ఇఫ్ యూ గో టు ద మూన్ యూ బికమ్ అ గ్రేట్ పర్సన్.
1: కానీ మంచి పర్సన్ కావాలి నీవు.
0: బట్ యూ హావ్ గాట్ టు బికమ్ అ గుడ్ పర్సన్.
1: నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
0: యూ హావ్ గాట్ టు హోల్డ్ యువర్ మైండ్ అండర్ కంట్రోల్.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క ప్రభావమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ కంట్రోల్డ్ బై ద మైండ్.
1: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
0: So this powerful mind, you've got to keep it under control.
1: This is the good work.
0: This is the good work that you can do.
1: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
0: సో యూ హావ్ గాట్ టు అటైన్ గుడ్నెస్.
1: గ్రేట్నెస్ వద్దు.
0: నాట్ గ్రేట్నెస్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడా నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డిజైర్ దట్ యూ షుడ్ బికమ్
1: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏమాత్రం కూడా కలలో కూడా మీరు విచారించకూడదు.
0: నాట్ ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్ షుడ్ యూ ఎవర్
1: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
0: ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్ యూ షుడ్ నాట్ ఫీల్ యూ షుడ్ బి అ గ్రేట్ మ్యాన్.
1: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
0: ఇట్స్ అ పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్ ఫీల్స్ హి మస్ట్ బికమ్ గ్రేట్.
1: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
0: ఇట్స్ వెన్ ఈజ్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఇస్ గ్రేట్.
1: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
0: బట్ సొసైటీ డజంట్ డూ దట్.
1: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
0: బట్ ఇన్ ద వరల్డ్ టుడే దే ఓన్లీ ఆనర్ సమ్ పర్సన్ హూ ఇస్ అ మినిస్టర్ ఆర్ సమ్ బాడీ.
1: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
0: బట్ ఇన్ సైడ్ దే డూ నాట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్.
1: వాడి హృదయం లోపల కూడా ఈ మంచితనం రావాలి.
0: He should get that goodness right from the heart.
1: Ayyo, adan chaala manchi vaadra.
0: Oh, he should feel, oh, he's a very
1: manchi peru samajamlo manam techukovali.
0: So we should earn that good name in society.
1: Adi ye nijamainatundi okka jeevithamu.
0: That is real life.
1: 3 dinamulu bratikina kaani hamsavale manam bratakali.
0: If you live even for 3 days, live like a swan.
1: Enduku 100 samvatsaralu bratikina kaani kaaki vali enduku bratakali.
0: Why live for 100 years like a crow?
1: కాకి వలె కళ కాలము బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
0: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
1: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
0: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
1: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
0: సో ద 19th ఆఫ్ నవంబర్ ఇస్ కన్సిడర్డ్ ద లేడీస్ డే.
1: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడా మంచితనమని భావించారు.
0: So November 7th is the day for the goodness of all mankind.
1: Russians anta kuda 7th day chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
0: They think the seventh is a great day, the ladies. Each country has kept one particular day as the ladies' day. Why is it that it is so? Because it's to hold a
1: matramurti.
0: It's when the mother is exemplary, all the children become exemplary.
1: ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యుస్.
1: ప్రతి పని యందుకును తాను ఆచరించి నిరూపించాలి.
0: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ అస్ అన్ ఎగ్జాంపుల్.
1: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
0: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
0: Just as the body is important for us, the home is also important. Today we lock the house and we go as we like and wander about. This is not good at all.
1: Free, free, free, free. Freedom, freedom, empty freedom.
0: What is this freedom and freedom?
1: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
0: This is not what we should desire.
1: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
0: We think that this is స్వాతంత్ర.
1: స్వాతంత్రం.
0: స్వాతంత్రం.
1: స్వ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వ?
1: ఆత్మనే.
0: ఇట్ ఇస్
1: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
0: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
1: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
0: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వేచ్ఛ?
1: ఇష్ట ప్రకారం సంచరించడం కాదు. స్వ ఆత్మ ఇచ్ఛ. ఆత్మ ఇచ్ఛనే స్వేచ్ఛ.
0: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
1: స్వార్థము అంటున్నారు.
0: It's called selfishness.
1: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
0: యూ థింక్ దట్ స్వార్థ.
1: ఇది కాదు స్వార్థము. స్వ అర్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
0: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
0: ద మదర్హుడ్, ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ ఇన్ ది స్వార్థ. అండ్ దట్ ఈస్ ద సారూప్య.
1: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
0: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్. పర్హాప్స్
1: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
0: ఇఫ్ దే ఆర్ గైడెడ్, డెఫినెట్లీ ది విమెన్ విల్ గో ద రైట్ పాత్.
1: స్త్రీలంతా కూడా మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
1: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
0: ఇఫ్ ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
1: ఈ మంచితనం స్త్రీల యందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల యందు లేదు.
0: దిస్ గుడ్నెస్ ఈజ్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
1: కానీ పురుషుల యందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
0: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
1: కానీ స్త్రీల యందు గుడ్నెస్ ఉంటుండాలి.
0: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
1: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తించుకోవాలి.
0: సో యూ హావ్ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: పనులు చేయవచ్చు మగవారు.
0: మెన్ కెన్ డూ వర్క్.
1: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
0: దే మే డూ హార్డ్ వర్క్.
1: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించే వారు అవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ హావ్ గుడ్ అట్ హోమ్, దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
1: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: You've got to give respect to the woman.
1: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
0: Wherever woman is respected, there lives God.
1: కనుక స్త్రీలకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైన స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
1: కౌసల్య కనటం చేతనే రాముడు దేవుగా మారిపోయాడు.
0: It's because Kausalya gave birth, we have Rama.
1: చూసారా? ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
0: హూ సో ఎవర్ హూమ్ బి సో ప్యూర్, దే గెట్ ప్యూర్ సన్స్.
1: సీత లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
0: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
1: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
0: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
1: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
0: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
1: ఆ వయసు నుండే తల్లులు వారికి సరైన మార్గం నిరూపించాలి.
0: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: కనుక మంచి తల్లులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
0: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
1: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
0: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హూ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
1: కట్టకడపడి రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణి ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నువ్వు నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిది.
0: సో whichever kingdom I rule, the way that my own land is, that
1: నా ఈ దేహం కన్నా తల్లి నేను జీవించినటువంటి యొక్క భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
0: So the mother who has given birth to this body and my motherland are the greatest to me.
1: కొరుకునే మాతృదేశం యొక్క దీన్ని కీర్తి నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
0: So you've got to establish the glory of your motherland.
1: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
0: The respect we give to the mother, we have got to give the same respect to the motherland.
1: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
0: Today they do not know what is nationality.
1: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
0: We have got to recognize
1: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
0: We have got to follow the culture of the land in which we are born.
1: ప్రతి వ్యక్తి కుడును పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
0: So the child recognizes the father and mother.
1: అదే విధంగా ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటినీ కూడా హృదయంలో ప్రతిష్ఠించుకో.
0: So in whichever country we are born, we have got to recognize the tradition and the culture of that country. Today there is nothing whatsoever.
1: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్వాలేదు.
0: So we do not mind whichever country. We think it's just enough to eke a
1: life.
0: Is this a life? Even all the animals live such a life.
1: It's not that.
0: Man's birth is something very, very rare.
1: ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
0: You've got to pray to God under whatever circumstances, loss or gain.
1: అది ఏ భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: కనుక ఎటువంటి పరిస్థితి అయినా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: సో యూ గాట్ టు టేక్ గాడ్ అస్ పారామౌంట్ అండ్ దెన్ లుక్ ఆఫ్టర్ యువర్
1: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
0: ఇట్స్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ద బాడీ దట్ ఇస్ గ్రేట్.
1: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
0: యెస్ ఇఫ్ యు కీప్ ఈటింగ్ ద బాడీ ఆల్సో ఐ సపోజ్ గెట్స్ నైస్.
1: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
0: ఇఫ్ యు పుట్ గార్బేజ్ ఇన్ ఎ బిన్ ఇట్ గెట్స్ ఫుల్.
1: కాబట్టి గుంట పెరిగిందనా?
0: It's because a heap of garbage is
1: full.
0: It's not the body that grows.
1: ఇస్తుంటే దేహం పెరుగుతూ ఉంటుంది.
0: If you give nourishment, the body grows.
1: కొరుకుని ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
0: The body will get burnt one day.
1: ఈ శరీరము
0: This is the body.
1: జీర్ణమయ్యేటువంటి ఈ శరీరము.
0: This will just deteriorate.
1: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
0: You're not the one who will just
1: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
0: You're not the person who just vanished.
1: నీవు ఆత్మస్వరూపుడవు.
0: You are the very form of the Atma.
1: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకములుగా పోషింపబడుతూ ఉండాలి.
0: It's the Atma which is within you and is nourishing you and looking after.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
0: Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body.
1: ఏది పోషించేది?
0: What is it that he is nourishing?
1: ఏది కాదు.
0: ఇది
1: అజ్ఞానము.
0: This is ignorance.
1: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
0: Is he able to hold back the life that goes?
1: అది చేత కాదే.
0: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
1: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
0: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్, హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
1: పుట్టడానికి ఎవరు మూల కారణము?
0: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
1: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
1: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
0: We have got to take protection.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We have got to love God.
1: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
0: We have got to get into God. దైవమును
1: హృదయం నందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
0: You've got to have that full faith that
1: భగవంతుడు
0: ఏ
1: క్షేత్రవాసియో కాదు.
0: God is not anywhere else.
1: భగవంతుడు హృదయవాసి.
0: He is right within your heart.
1: అలాంటి హృదయం నందే భగవంతుడు ఉంటున్నాడు.
0: So God is within
1: అంత
0: your heart.
1: సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
0: He is so close to you, how can you forget him?
1: ఇది చాలా తప్పు.
0: This is a great fault.
1: అన్నింటికంటే మిత్రుడు.
0: He is your greatest friend.
1: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాలి. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
0: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
1: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
0: This is not greatness.
1: అన్నింటికంటే గొప్ప great friend God.
0: God is your greatest friend.
1: Greatest friend.
0: Greatest friend.
1: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్స్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
0: They are the friends of those who see the money in your pocket and then when they get
1: gone, భగవంతుడు ఇవేది చూడడు.
0: But God doesn't see anything.
1: మీ హృదయాన్ని చూస్తాడు.
0: He sees your heart.
1: హలో కమాన్ కమాన్ అంటాడు.
0: హలో కమాన్ కమాన్ హీ సేస్.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ అ బుక్.
1: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
0: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వెరీ
1: లెసన్స్. నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: హృదయమే మనకు గురువు.
0: హార్ట్ ఈజ్ అవర్ టీచర్.
1: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
0: సో ద హార్ట్ టీచర్స్ అస్ సో మెనీ థింగ్స్.
1: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
1: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
0: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ అస్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
1: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లవుతుంది?
0: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
0: వెల్త్ ఈస్ నాట్ ద బేసిస్. ఇంకే
1: విధమైనటువంటి ధైర్యం కాదు.
0: ఇట్స్ నాట్ కరేజ్.
1: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
0: ఇట్స్ నో అదర్ టైప్ ఆఫ్ థింగ్.
1: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
0: లవ్ ఈస్ ది ఓన్లీ ఫౌండేషన్ ఫర్ సచ్ ఫ్రెండ్షిప్.
1: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
0: ద బౌండ్ బిట్వీన్ యూ అండ్ ఐ ఈస్ ఓన్లీ లవ్.
1: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
0: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వి కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
1: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వి కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ద్వేషం చేత ఏ మాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
0: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
1: ప్రేమ చేతనే ఆనందము.
0: ఇట్స్ బ్లెస్ వెన్ వి
1: ఆనందం ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మనకు దాంట్లో లేదు.
0: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్. ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుండాలి, కానీ
0: it's when you plant the tree in the mud then it becomes a
1: tree. Tin lo petti neelu poste adi mokka raadu.
0: If you put it in a tin it doesn't grow.
1: Ade vidhangane dharmikamaneetundi mana hrudayamunande maatrame abhivruddhi avutundi.
0: So righteousness emanates from the heart.
1: Dadhyatmika naitikamulu mana hrudayam nundi abhivruddhistuntayi.
0: So the spiritual virtues come out of the heart.
1: Prema prema prema.
0: Love love love.
1: Aa prema chetane manam daivanni smarinchali.
0: With love we have got to think of God.
1: ee prema chethane manam daivam yokka friendship nu pondali.
0: With this love we have got to make friendship with God.
1: Karuka prati manavuni endukodunu sahajanga undinatundi premanu manam sahajanga abhiruddhi parchukovali.
0: So the natural love that is within us we have got to make it even much more and increase.
1: Aa premane manaku ramimpa chesetundi ramudu.
0: It is that prema which makes us so happy like Rama.
1: Ramayati iti ramaha annadu. Ramincheetundi hrudayame.
0: It's the heart which makes you happy.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ.